శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెడ్స్ పై ఎనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెడ్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు ప్రారంభం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

0: దేశభక్తి గీతం విన్నారు. ఇప్పుడు సూక్తి శుద్ధ.
1: అనంత కరుణామయుడు అపార కృపాశీలి అయిన అల్లాహ్ నామంతో ప్రారంభిస్తున్నాను. దైవ ప్రవక్త హజరత్ మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారి జీవిత కాలంలో ఏ విధమైన విద్యను అభ్యసించలేదు, కానీ వారికి దైవం ప్రసాదించిన జ్ఞానం అద్భుతం. 1500 సంవత్సరాల క్రితం అల్లాహుతాలా ప్రసాదించిన జ్ఞాన భాగ్యం వల్ల గ్రహించిన ఆరోగ్య సూత్రాలను వారు స్వయంగా ఆచరించి ఇతరులకు బోధించేవారు. అవి నాటి నుండి ప్రళయకాలం వరకు ఆచరించదగిన సూత్రాలు. వీటిలో నేడు మనం అంటున్న సైన్స్ అనే శాస్త్రం దాగి ఉంది. అందులో నుండి మనం కొన్నిటిని పరిశీలిద్దాం. భోజనం చేయటానికి ముందు నీళ్లతో శుభ్రపరచుకున్న చేతిని ఏదైనా వస్త్రంతో లేదా టవల్తో తుడవకూడదంటారు. కారణమేమంటే, మనం తుడుస్తున్న వస్త్రానికి సూక్ష్మజీవులు అంటి ఉండవచ్చు. అవి మన చేతికి అంటుకుని మనం తినే ఆహారం ద్వారా మన ఉదరంలో ప్రవేశించి ఆరోగ్యానికి ముప్పు కలిగించవచ్చు అనేది దీని ఉద్దేశం. కొంచెం ఆకలిగా ఉన్నప్పుడే మీరు భుజించటం ముగించండి. మిత భోజనం ఆరోగ్యానికి అమృతతుల్యం అనేది మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సూత్రం. మితంగా భుజించేవారు చురుగ్గా ఉల్లాసంగా ఆరోగ్యంగా దైవ చింతనా పొరలై ఉంటారు. నేటి వైద్య నిపుణులు కూడా మధుమేహం, రక్తపోటు, అధిక బరువును నియంత్రించడానికి ఔషధం వైద్యం కంటే మిత భోజనం ముఖ్యమని సూచిస్తున్నారు. అతిగా భుజించటం వల్ల అనేక రోగాలు దాపురిస్తాయి, బుద్ధి మాంద్యం ఏర్పడుతుంది, దైవ ప్రసాదిత భాగ్యాల విలువ గౌరవం నశిస్తుంది. సమయం సందర్భం లేకుండా ఎప్పుడంటే అప్పుడు కడుపును నింపుకోవటం అనారోగ్యానికి హేతు. భోజనానికి భోజనానికి మధ్య వీలైనంత వ్యవధి ఉండాలి. ఒక్కసారి భుజించిన ఆహారం జీర్ణమవటానికి కనీసం 3 నుండి 4 గంటల కాలం పడుతుంది. ఈ దశలో మనం మరింకేదైనా తింటే జీర్ణకోశంలో హెచ్చుతగ్గులు ప్రారంభమై అజీర్తి చేసి దాని ద్వారా అనేక రుగ్మతలకు గురవుతాము అనే విషయాన్ని గ్రహించాలి. మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేతితో మాత్రమే భుజించేవారు. గరిటెలు వంటివి ఏమాత్రం ఉపయోగించేవారు కాదు. చేతితో భుజించటం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుందని ఉపదేశించేవారు. ఉదాహరణకు, 2 పాత్రల్లో ఆహారాన్ని ఉంచండి, ఒక పాత్రలోని ఆహారాన్ని చేతితో కలిపి మరో పాత్రలోని ఆహారాన్ని గరిటతో కలిపి కొన్ని గంటల తర్వాత వారిన్నిటిని పరిశీలిస్తే చేతితో కలిపిన ఆహారం మెత్తబడిపోయి ఉంటుంది. అంటే మన చేతికి జీర్ణశక్తిని ప్రసాదించాడు ఆ దైవం అనే విషయం స్పష్టమవుతుంది. పూను, గరిటె వంటి సాధనాలకు భోజనానికి ఉపయోగించకండి. వాటి వల్ల ఆహారం త్వరగా జీర్ణమవదు. కాబట్టి చేతితో భోజనాన్ని ఆరోగించటం ఆరోగ్యకరమైన లక్షణం. నీళ్లు త్రాగేటప్పుడు కూర్చొని త్రాగమన్నారు మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఈ మధ్య మనకు తరచుగా వైద్యుల ద్వారా వినవస్తున్న సూచన ఏమిటంటే కూర్చొని నీళ్లు తాగమని. నిలుచొని నీళ్లు త్రాగే వారికి మోకాళ్ల నొప్పులు రావటానికి అనేక అవకాశాలున్నాయనే విషయం మనం వింటున్నాం. పాత్రతో నీళ్లు తాగేటప్పుడు ఆ పాత్రలోని నీటిని ఒకేసారిగా కాకుండా ఆగి ఆగి 3 సార్లుగా తాగమన్నారు. ఇందులో కూడా సైన్స్ దాగి ఉంది. అదేమిటంటే, మనం తాగే నీరు గొంతులోనికి వెళుతున్న కొద్దీ లోపలి నుండి మన శ్వాస ద్వారా, ముక్కు ద్వారా శ్వాస బయటికొస్తుంది. అది మలిన శ్వాస, అంటే కార్బన్ డైఆక్సైడ్. ఒకేసారి నీళ్లు తాగటం వల్ల మలిన శ్వాస పాత్రలోకి చేరుతుంది. మనం మరలా ఆ మలిన శ్వాసనే నీటితో కలిపి తాగటం వల్ల ఆరోగ్యానికి హానికరం కావచ్చు. కాబట్టి పాత్రలోని నీటిని 3 విడతలుగా చేసి తాగటం వల్ల మనం ముక్కు ద్వారా విడుదల చేస్తున్న కార్బన్ డైఆక్సైడ్ పాత్రలోకి చేరదు, నీరు కలుషితమవదు.

0: ఈ విధంగా మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు అనేక ఆరోగ్యకర సూత్రాలను సూచించారు. వీటిని మనం ఆచరించటం వల్ల ప్రవక్త మహనీయుల సున్నత్లను ఆచరించిన వారవుతాము మరియు ఆరోగ్యకర జీవితాన్ని అనుభవిస్తూ ఇహపర సాఫల్యాలను పొందవచ్చు.
1: సూక్తి సుధా విన్నారు. సమర్పణ మీర్జా గఫర్ బేగ్ గారు. సమయం 6:05 కావస్తోంది. ఇప్పుడు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి.
2: దిస్ ఇస్ ఆకాశవాణి, ది న్యూస్ రెడ్ బై సరబ్జీత్ కౌర్. Prime Minister Narendra Modi has said 21st century India is moving forward with the principles of pro-people, pro-active and good governance. He said the country is progressing rapidly on the reform express and institutions conducting examinations must also undertake reforms in line with the country's needs. Addressing the centenary celebrations of the Union Public Service Commission at Bharat Mandapam in New Delhi, the Prime Minister stressed the need to bring young people into public services who are driven not by public office but by public service. The nation is paying homage to Father of the Nation, Mahatma Gandhi, on his 157th birth anniversary today. In her message on Gandhi Jayanti, President Draupadi Murmu said, Mahatma Gandhi's message of peace and non-violence has become even more relevant amid wars and conflicts in several parts of the world. She paid tribute to Mahatma Gandhi and said his life and ideals are widely respected across the world. She expressed confidence that India is advancing towards the goal of Vikasit Bharat by 2047. A Sarv Dharma Prarthana Sabha will be held at Mahatma Gandhi's Samadhi at Rajghat in New Delhi

0: in the men's 97kg Greco-Roman category. He lost 0-4 to Japan's Yuri Nakazato in the final, securing India's first silver in Greco-Roman wrestling at the Asian Games since 1962. Vice President C.P. Radhakrishnan has congratulated Indian athletes for their medal-winning performances at the Asian Games. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు భక్తి రంజని కార్యక్రమంలో దేవీ కీర్తనలు వింటారు. అనంతరం నాట్య కళ ముందుగా వినండి దేవీ కీర్తనలు.

0: సజ్జ పంట తొలిదశలో ఆశించు చీడపిడల యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. చిరుధాన్యాల పంటల్లో సజ్జ ప్రధానమైన పంటగా చెప్పుకోవచ్చు. సజ్జ పంట అన్ని ఆహార పంటల కంటే అధిక ఉష్ణోగ్రతను తట్టుకుని అతి తక్కువ పెట్టుబడితో సాగు చేయగలిగిన పంట. తక్కువ నీటి వసతి కలిగిన భూములలో కూడా సజ్జ పంటను సాగు చేయవచ్చు. రైతులు సజ్జ పంటను వేసవికాలంలో ఆరుతడి పంటగా వేసుకుని అధిక దిగుబడులను పొందవచ్చు. వేసవి పంటగాను కూడా రైతులు జనవరి ఆఖరి వరకు విత్తుకుంటారు. సజ్జ పంట తొలిదశలో చాలా రకాల చీడపిడలు ఆశించి నష్టపరుస్తాయి. వీటిలో మువ్వు ఈగ, కాండం తొలచు పురుగు, కత్తెర పురుగు, పేనుబంక, అలాగే తెగుళ్లలో చూసినట్లయితే బూజు తెగులు, అగ్గి తెగులు, తుప్పు తెగులు ఇలా ఎక్కువగా ఆశించి పంటను నష్టపరిచి పంట దిగుబడిని తగ్గిస్తాయి. కావున రైతు సోదరులకు సజ్జ పంటలో ఆశించే చీడపిడల లక్షణాలు అలాగే నివారణ చర్యల గురించి తెలుసుకున్నట్లయితే సజ్జ పంటను నాణ్యమైన పంటగా దిగుబడి చేసుకోవచ్చు. ముందుగా పురుగుల గురించి మనం చూసుకున్నట్లయితే గనక మొవ్వు ఈగ పురుగు, ఈ పురుగు విత్తినప్పటి నుండి 30 రోజుల వరకు మాత్రమే పైరును ఆశిస్తుంది. మొవ్వులోని భాగాన్ని గోకి తినటం వల్ల మొవ్వు వాడి చనిపోతుంది. ఎండిన మొవ్వును పీకగానే సులువుగా వచ్చేస్తుంది. మొవ్వు మొదలు కుళ్ళి ఉండటం వల్ల చెడు వాసన వస్తుంది. పురుగు ఆశించిన మొక్క చనిపోయి దాని మొదలు వద్ద గుబురుగా పిలకలు వస్తాయి. పిలకలకు కంకులు రావు. ఈ పురుగులు జొన్న అలాగే ఇతర చిరుధాన్యాల పంటలను కూడా ఆశిస్తాయి. వీటి యాజమాన్య పద్ధతులు ఏ విధంగా చేసుకోవాలి అంటే ఆలస్యంగా విత్తిన పైరుకు ఎక్కువగా నష్టాన్ని కలుగచేస్తాయి. అందుకని పంటను సిఫారసు చేసిన సమయంలోనే విత్తుకోవాలి. ఆలస్యంగా విత్తనం వేయాల్సి వస్తే కనుక విత్తన మోతాదును 4 నుండి 10 కిలోలకు పెంచి మొవ్వు ఈగ ఆశించిన మొక్కలను తీసివేసుకోవాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్న చోట్ల కార్బోవ్యూరాన్ గుళికలను ఎకరాకు 4 కిలోలను విత్తేటప్పుడు సాళ్లల్లో వేయాలి. మొక్క మొలిచిన 7, 14 అలాగే 21వ రోజులలో లాంబ్డా సైహలోత్రిన్ 2 మిల్లీలీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. తర్వాత కాండం తొలచు పురుగు గురించి మనం చూసినట్లయితే ఈ పురుగు పంటను 30 రోజుల తర్వాత నుండి అన్ని దశల్లో ఆశిస్తుంది. గుడ్ల నుండి బయటకు వచ్చిన పిల్ల పురుగులు వెంటనే మొవ్వు దగ్గర గుమ్ముగూడి మొవ్వు నుండి బయటకు వస్తున్న లేత ఆకులను తింటాయి. గుండ్రని వరుసల్లో రంధ్రాలు ఆకులపై పెడతాయి. పిల్ల పురుగులు 2 నుండి 3 దశల్లో ఎదిగినప్పుడు కాండంలోనికి తొలుచుకునిపోయి మొవ్వును కొరిక్కి తింటాయి. కంకులు ఏర్పడిన తర్వాత కంకి తొడుమెలను ఆశించటం వల్ల కంకులు విరిగి మొవ్వు చనిపోతుంది. ఈ పురుగు మొక్కజొన్న, జొన్న అలాగే రాగి పంటలను కూడా ఆశిస్తుంది. దీనికి యాజమాన్య పద్ధతులు ఏ విధంగా చేపట్టాలి అంటే పంట కోత తర్వాత పొలంను బాగా లోతుగా దున్ని పంట అవశేషాలను కాల్చివేయాలి. విత్తిన 15 రోజుల నుండి ట్రైకోగ్రామా కిలోనిస్ పరాణజీవి గుడ్లను ఎకరాకు 1 ట్రైకోకార్డ్ రూపంతో వారం నుండి 10 రోజుల వ్యవధితో 2 సార్లు విడుదల చేయాలి. విత్తిన 35 నుండి 40 రోజుల్లోపు ఎకరాకు 4 కిలోల కార్బోవ్యూరాన్ గుళికలను కాండపు సుడుల్లో వేసుకోవాలి. తర్వాత కత్తెర పురుగు గురించి చూసినట్లయితే లద్దె పురుగు తొలిదశల్లో ఆకుల్లోని పత్రహరితాన్ని తింటూ ఆకులను జల్లెడలా మారుస్తాయి. తర్వాత దశల్లో మొవ్వు దగ్గర సురక్షితమైన ఆకు సుడుల్లో చేరి లేత ఆకులను తీసివేసి ఆకులకు రంధ్రాలు చేసి తీవ్ర నష్టం కలిగిస్తుంది. కంకులు ఏర్పడినాక కంకిని ఆశించి గింజలను తినేస్తాయి. దీనివల్ల పంట దిగుబడులు బాగా తగ్గుతాయి. ఈ పురుగులు మొక్కజొన్న, జొన్న అలాగే రాగి పంటలను కూడా ఆశిస్తాయి. దీని యాజమాన్యం చూసినట్లయితే కిలో విత్తనానికి 4 మిల్లీలీటర్లు ఫోర్టెమ్ జాడియో అంటే సయాంత్రి నిలిప్రోల్ 19.8%, దాంతోపాటు థయోమిథాక్సమ్ 19.8%తో విత్తన శుద్ధి చేసుకోవాలి. ఎకరానికి 4 నుండి 5 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి. ఈ పురుగు నివారణకు ట్రైకోగ్రామా ఫ్రిటియోసమ్ పరాణజీవి గుడ్లని ఎకరాకు 2 నుండి 3 ట్రైకోకార్డ్ రూపంలో 2 విడతలుగా 12వ లేదా 22వ రోజు పైరు దశలో విడుదల చేసుకోవాలి. గుడ్లను గమనించిన వెంటనే ఎకరానికి 1 లీటర్ వేప నూనెను లేదా 5% వేపగింజల కషాయాన్ని పిచికారీ చేయాలి. తొలిదశ లార్వాను నివారించుటకు క్లోరిఫైరుఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్ నీటి కలిపి ఆకు సుడులు తరిచేలాగా పిచికారీ చేసుకోవాలి. పెరిగిన దశలైన 3 నుండి 6వ దశ లార్వా నివారణకు ఇమామెక్టిన్ బెంజోయేట్ 5SD 0.4 గ్రాములు లేదా స్పైనోసాడ్ 45SE 0.3 మిల్లీలీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే తెగుళ్ల విషయానికి వస్తే పచ్చకంకి వెర్రికంకి తెగులు, దీనినే బూజు కంకి తెగులు అని కూడా అంటారు. ఈ తెగులు మొదటగా లేత మొక్కలు 3 నుండి 4 ఆకులు వేసే దశలో కనిపిస్తాయి. తెగులు సోకిన మొక్కల ఆకులు పసుపు రంగుకి మారతాయి. గాలిలో తేమ అధికంగా ఉన్న వాతావరణంలో ఆకుల అడుగు భాగాన తెల్లని బూజు పెరుగుతుందా కనిపిస్తుంది. తీవ్రంగా తెగులు సోకిన మొక్కలు గిడసబారి 30 రోజుల్లోపు చనిపోతాయి. తెగులు సోకిన మొక్కల్లో కంకులు పూర్తిగా లేదా పాక్షికంగా ఆకుపచ్చని ఆకుల మాదిరిగా మారిపోతాయి. దీని యాజమాన్యం చూసినట్లయితే ముందుగా నాణ్యమైన లేదా ఆరోగ్యకరమైన విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి. తెగులుని తట్టుకునే రకాలు అంటే ICTP 8203, ICMV 221, రాజ్ 17-1, HHB 67, HHB 121, ICMH 356, PH 3, ABV 04 సాగు చేసుకోవాల్సి ఉంటుంది. తెగులు ఎక్కువగా ఆశించే ప్రాంతాల్లో విత్తన శుద్ధి చేసుకోవాలి. 6 గ్రాముల మెటలాక్సిల్, దీన్నే ఆప్రాన్ అని కూడా అంటారు. ఇది 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. పంట కాలంలో కనుక ఈ తెగులు ఆశించినట్టు గమనిస్తే 2 గ్రాముల మెటలాక్సిల్ రెడోమిల్ MZ లీటర్ నీటికి కలిపి నాటిన 30 రోజుల నుండి పిచికారీ చేసుకోవాలి. విత్తిన పంటల్లో కంటే నాటిన పంటల్లో ఈ తెగులు యొక్క ఉధృతి తక్కువగా ఉంటుంది. తెగులు ఆశించిన మొక్కలను అలాగే పంట అవశేషాలను కాల్చి నాశనం చేయాలి. వేసవిలో లోతు దుక్కులు చేసుకోవటం వల్ల శిలీంద్ర అవశేషాలను నాశనం చేసుకోవచ్చు. తర్వాత అగ్గి తెగులు గురించి చూసినట్లయితే ఈ తెగులు విత్తిన 15 రోజుల నుండే గమనించవచ్చు. తెగులు సోకిన ఆకులపై నూనె కండె ఆకారం లేదా గుండ్రని మచ్చలు ఏర్పడతాయి. వీటి అంచులు ముదురు గోధుమ రంగులో ఉండి మధ్య భాగం బూడిద రంగులో ఉంటుంది. మచ్చల చుట్టూ పసుపు రంగు వలయాలు ఏర్పడతాయి. తెగులు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మచ్చలు ఒకదానితో ఒకటి కలిసి ఆకులు ఎండిపోయినట్టు కనిపిస్తాయి. దీని యాజమాన్యం గురించి చూసినట్లయితే ముందుగా తెగులు సోకిన పంట అవశేషాలను నాశనం చేయాలి. తర్వాత కలుపు మొక్కలు నిర్మూలించాలి. కిలో విత్తనాలకు 3 గ్రాములు థైరం లేదా కాప్టాన్ కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. లీటర్ నీటికి 2 గ్రాముల మాంకోజెబ్ లేదా 1 గ్రాం కార్బోనిజం కలిపి పిచికారీ చేయాలి. తర్వాత తుప్పు తెగులు గురించి చూసినట్లయితే ఈ తెగులు సజ్జ సాగు చేసే అన్ని ప్రాంతాల్లో ఆశిస్తుంది. మొక్కల కింద భాగంలోని ఆకుల అడుగు భాగాన చిన్న ఉబ్బెత్తు పొక్కులు ఏర్పడతాయి. ఈ పొక్కులు క్రమేపీ ఆకుల ఇరువైపులా ఆకు తొడిమల పైన అలాగే కాండం పైన కూడా ఏర్పడతాయి. కంకులు ఏర్పడే సమయంలో నలుపు రంగు ఉబ్బెత్తు పొక్కులు ఏర్పడతాయి. తెగులు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులన్నీ ఎండిపోయినట్లు కనిపిస్తాయి. వీటి యాజమాన్యానికి ముందుగా కలుపు మొక్కలు నిర్మూలించుకోవాలి. మొక్కలు నాటిన 21 రోజుల నుండి 15 రోజులకొకసారి నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేదా మాంకోజెబ్ 2.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి 3 దఫాలుగా పిచికారీ చేసుకోవాలి. ఈ విధమైన యాజమాన్య పద్ధతులు చేపడితే గనక రైతులు సజ్జ పంటను నాణ్యంగా దిగుబడి చేసుకోవటానికి అవకాశం ఉంటుంది.
1: పొలం పనులు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి సమయం 6:45 కావస్తోంది. మరికొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఏర్పాటు చేయనున్న హార్టికల్చర్ హబ్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో కలిసి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు 2 కరువు భత్యాలను మంజూరు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఆక్వా పరిశ్రమలు ఖచ్చితంగా కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలను పాటించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశించారు. కోనసీమ ప్రాంతంలోని కోటిపల్లి, నర్సాపూర్ కొత్త బ్రాడ్గేజ్ రైల్వే లైన్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు రాష్ట ప్రభుత్వం 100 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు రాష్ట్రంలో పర్యటించనున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో 100 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న హార్టికల్చర్ హబ్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో కలిసి ఆమె ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు పనులకు వీరు శంకుస్థాపన చేయనున్నారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్తో రాయలసీమ రూపురేఖలు మారిపోనున్నాయని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవిత నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: రాయలసీమను రాయలసీమ హార్టికల్చర్ హబ్ గా ప్రారంభిస్తున్నారు. అది కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నారన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి హార్టికల్చర్ హబ్ ద్వారా రాయలసీమ కరువు ప్రాంతం అనేది తుడిచేసి ఇది ఒక పెద్ద వ్యవసాయ కేంద్రంగా మారబోతుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఒక పక్క పరిశ్రమలు వచ్చాయి, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఒక పక్క మరి ఈ హార్టికల్చర్ హబ్ కూడా మరి రైతే రాజు అని గ్రహించిన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా తెలియజేస్తుంది.
1: తెలంగాణ రాష్ట ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు 2 కరువు భత్యాలను మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్ సచివాలయంలో నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై ఏటా సుమారు 2,500 కోట్ల రూపాయల అదనపు ఆర్థిక భారం పడనుంది. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో నెలకొన్న పరిస్థితులపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుత వర్షాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 17% వర్షపాతం లోటు ఉందని, దాదాపు 235 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణకుమార్తో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాత్రికేయులకు వెల్లడిస్తూ,
3: 17% వర్షం తక్కువగా వచ్చింది అన్న దానితో పాటుగా ఈ 17% కంటే కూడా పడ్డ రోజు అత్యధికంగా పడితే ఆ నీరన్నీ కూడా నదుల ద్వారా సముద్రంలోకి వెళ్లిపోయింది. ఈ ఎల్నినో ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్నదన్నది అధికారులు చెప్తున్న ప్రాథమిక అంచనా. దీని మీద ఇమీడియట్లీగా కేబినెట్ సబ్ కమిటీ కూర్చొని దీని మీద జరిగిన నష్టం కాని ఈ నష్ట నివారణ ఎలా చేపట్టాలి అనే అంశం మీద ఒక రిపోర్టు తయారు చేసి అత్యవసర కేబినెట్ సమావేశాన్ని మళ్లీ కొద్ది రోజుల్లోనే ఏర్పాటు చేసుకుని దాని తదుపరి కార్యాచరణ చేపట్టాలని కూడా ఈరోజు కేబినెట్ లో డిసైడ్ చేయడం జరిగింది.
1: ఆక్వా పరిశ్రమలు ఖచ్చితంగా కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలను పాటించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరి క్యాంపు కార్యాలయంలో సముద్ర ఉత్పత్తుల ఎగుమతిదారుల సంఘం ప్రతినిధులతో సమీక్షా సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం, సహజ జలవనరుల పరిరక్షణ ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యతగా వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణ పట్ల అత్యంత బాధ్యతగా వ్యవహరించాలని చెప్పారు. ఆక్వా వ్యర్థాల కారణంగా సహజ నీటి వనరులు, భూగర్భ జలాలు కాలుష్యం బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని, ప్రతి పరిశ్రమ నిర్దేశిత ప్రమాణాలను తప్పక పాటించాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. కోనసీమ చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు రాష్ట వాటా కింద అదనంగా ఈ నిధులను విడుదల చేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర రైల్వే శాఖతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రాజెక్టు మొత్తం వ్యయంలో 25% నిధులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరిస్తోందని మంత్రి తెలిపారు. ఇందులో భూసేకరణ, నిర్మాణ పనుల వ్యయాలు కూడా రాష్ట వాటాలో భాగమని పేర్కొన్నారు. గతంలో భూసేకరణ కోసం రాష్ట ప్రభుత్వం చేసిన ఖర్చులను కూడా రాష్ట వాటా కింద పరిగణలోకి తీసుకునేందుకు రైల్వే శాఖ అంగీకరించిందని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా వోకల్ ఫర్ లోకల్ అంశంపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. పన్నెండవ వేతన సవరణ కమిషన్ పీఆర్సీ కమిషనర్గా ప్రభుత్వ విశ్రాంత ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ నిన్న విడుదల చేశారు. 2023 జూన్ 30వ తేదీతో 11వ పీఆర్సీ గడువు ముగిసిందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా విజయవాడ నగరంలో ఈరోజు స్వచ్ఛతాన్ 2026 పరుగును నిర్వహిస్తున్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అమరావతి రన్నర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకు ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో హాఫ్ మారథాన్, 10K, 5K రన్లు నిర్వహిస్తున్నారు. ఈ రన్లో ప్రతిభ కనబర్చిన వారికి నగదు పురస్కారాలు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సత్యాగ్రహం, అహింస, శాంతి అనే పదునైన ఆయుధాలతో బ్రిటిష్ పాలన నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం సముపార్జించి పెట్టిన మహనీయుడు మహాత్మాగాంధీ జయంతి ఈరోజు. ఈ సందర్భంగా దేశ ప్రజలు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. 1869 సంవత్సరంలో గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్ పట్టణంలో 2వ తేదీన జన్మించిన మహాత్మాగాంధీ భారత స్వాతంత్ర్య పోరాటాన్ని శాంతియుతంగా ముందుండి నడిపించి యావత్ ప్రపంచానికే మార్గదర్శకంగా నిలిచారు. అందుకే మహాత్మాగాంధీ జయంతి 2 అక్టోబర్ ప్రపంచ దేశాలు అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా కూడా నిర్వహిస్తున్నాయి. భారతదేశం చేసిన విజ్ఞప్తి మేరకు ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ 2007 సంవత్సరంలో గాంధీ జయంతి అయిన 2వ తేదీని అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా పాటించాలని ప్రకటించింది. భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని కూడా ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. డిఎస్సి 2వ విడత నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నోటిఫికేషన్ విడుదల నుంచి అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రతి దశలోనూ పూర్తి పారదర్శకంగా ఈ ప్రక్రియ చేపట్టాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధనే లక్ష్యంగా మిషన్ మార్చ్ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. బడిమానిన పిల్లలు భవిష్యత్తులో మాదక ద్రవ్యాల బారిన పడటం అనేక సామాజిక సమస్యలకు దారితీస్తున్న విషయాన్ని అధికారులు పరిగణలోకి తీసుకోవాలని మంత్రి వెల్లడించారు. వాతావరణం. ఉత్తర కోస్తా, తమిళనాడు పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర దక్షిణ ద్రోణి ఉత్తర అంతర్గత కర్ణాటక నుండి మన్నార్ గల్ఫ్ వరకు అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా విస్తరించిందని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. వీటి ఫలితంగా కోస్తా, ఆంధ్ర, యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని ఆయన పేర్కొంటూ,
4: ఆంధ్రప్రదేశ్ మరి యానాంలకు వాతావరణ సూచనలు ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో కరువు మండలాలను గుర్తించాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని సచివాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎల్నినో నేపథ్యంలో రైతులు పండించిన పంటలను కేంద్ర ప్రభుత్వం 100% కొనుగోలు చేయాలన్నారు. కేంద్రం నిర్దేశించిన కరువు నిర్వహణ మార్గదర్శకాల మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఏర్పాటు చేయనున్న హార్టికల్చర్ హబ్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో కలిసి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా

రమణ్ ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. తెలంగాణ రాష్ట ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు 2 కరువు భత్యాలను మంజూరు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఆక్వా పరిశ్రమలు ఖచ్చితంగా కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలను పాటించాలని

వింటారు. ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో బాపు స్మరణలో సమర్పణ శ్రీ ఎస్ఎల్ఎన్ రాజు. 7:25 జాతిపిత మహాత్మాగాంధీ గారి 157వ జయంతి సందర్భంగా రాజ్ఘాట్లోని స్మారక మందిరంలో రాజ్ఘాట్ సమాధి సమితి నిర్వహించే సర్వమత ప్రార్థనా సమావేశం ప్రత్యక్ష ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 8:00 ఆకాశవాణి ఏ కేంద్రం ప్రసారాలు వింటారు. 8:35 చిత్రగీతాలు. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ టిఆర్ మహాలింగం గారి వేణుగానం వింటారు. 9:35 అంతర్జాతీయ అహింసా దినోత్సవం సందర్భంగా శ్రీ జి నియంత గారి ప్రసంగం వింటారు. అనంతరం మహాత్మాగాంధీ గారి జయంతి సందర్భంగా గాంధీ గారి గురించి ప్రముఖ గాంధేయవాది లవణం గారి జ్ఞాపకాలు వింటారు. అనంతరం గాంధీ మార్గం 10:00 సేవా సంకల్పాభియాన్లో భాగంగా వోకల్ ఫర్ లోకల్ అంశంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. ప్రాంతీయ వార్తా విభాగం వారి సమర్పణ. అనంతరం లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించిన విశేషాలు వింటారు. 10:35 రాబోయే అతిథి. 11:00 గుర్తు చేసుకుందాం. 11:35 చిత్రగీతాలు. 12:10 లాహిరి లాహిర్లో. 12:35 చిత్రగీతాలు. 12:40 గాంధీజీ జయంతి సందర్భంగా లలిత మరియు దేశభక్తి గీతాలు వింటారు. 1:10 చిత్రగీతాలు. 1:35 వనితవాణి కార్యక్రమంలో బాపు మాట స్త్రీ సాధికారితకు బాట శ్రీమతి వేమూరి సత్యవతి గారి ప్రసంగం వింటారు. అనంతరం లలిత గీతాలు విశేషాలు వింటారు. 2:30 చిత్రగీతాలు. 3:00 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 3:00 గాంధీ స్మృతి మరియు దర్శన్ సమితి ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మాగాంధీ 157వ జయంతి సందర్భంగా సర్వధర్మ ప్రార్థనా సభ మరియు భక్తిగీతం ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. 5:35 చిత్రగీతాలు. 6:35 పల్లెసీమలు కార్యక్రమంలో రంగస్థలి శీర్షికన పాదుకా పట్టాభిషేకం నాటకం నుండి దశరథుని పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ నూకల జానకీరామయ్య. హార్మోనియం శ్రీ మోదుగుల శ్రీనివాసరావు. 6:50 వ్యవసాయ సూచనలు వింటారు. 7:15 చిత్రగీతాలు. 7:45 వికసిత భారత్ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పణ. 8:00 దార్శనిక భారత్ శీర్షికన ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన గురించి తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వి బాలకృష్ణ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:15 చిత్రగీతాలు వింటారు. 8:40 దేశభక్తి గీతం వింటారు. 8:45 ఆకాశవాణి విజయవాడ ఏ కేంద్రం ప్రసారాలు వింటారు. 11:13 ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు రిలే వింటారు. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలో అందుబాటులో ఉన్న ఇంధన వనరులను మరింత అభివృద్ది చేస్తూ లభ్యత, అందుబాటు ధర, సుస్థిరత అనే సమిష్టి లక్ష్యాలతో ఇంధన అవసరాలను పరిష్కరించుకోవాలని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. భారత్, కెనడా దేశాలు రాబోయే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని దాదాపు $70 బిలియన్ పెంచుకోవాలని నిర్దేశించుకున్నాయి. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు నిర్వహిస్తారు. దేశ 2వ ప్రధానమంత్రిగా సేవలందించిన లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని దేశం ఈరోజు ఘనంగా జరుపుకుంటుంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తారు. ఇక వార్తల వివరంగా, దేశంలో అందుబాటులో ఉన్న ఇంధన వనరులను మరింతగా అభివృద్ది చేస్తూ లభ్యత, అందుబాటు ధర, సుస్థిరత అనే సమిష్టి లక్ష్యాలతో ఇంధన అవసరాలను పరిష్కరించుకోవాలని పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. కంప్రెస్డ్ బయోగ్యాస్ రంగ అభివృద్ది కోసం ఉద్దేశించిన గోబర్ధన్ పథకాన్ని నిన్న న్యూఢిల్లీలో మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పంట వ్యర్థాలు, ఇతర సేంద్రీయ వనరులను ఉపయోగించి స్వచ్ఛమైన దేశీయ ఇంధనాన్ని అభివృద్ది చేసేందుకు సేంద్రీయ ఎరువులను ఉత్పత్తి చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ఆర్థిక అవకాశాలు కల్పించేందుకు ఈ పథకం దోహదపడుతుందని తెలియజేశారు.
1: सरकार ने योजना ऐसी बनाई है जिसमें केंद्रीय सरकार और राज्य सरकार मिलकर एक नया इकोसिस्टम बना जिसके द्वारा जो सीबीजी प्लांट लगाना चाहते हैं उनको कैपिटल एक्सपेंडिचर के लिए सहायता मिलेगी 2 करोड़ की. क्रेडिट गारंटी भी है एमएसएमईज के लिए और अगर आप महिला एंटरप्राइज है आपका तो उसकी 20 करोड़ की जगह 25 करोड़ की गारंटी होगी.
0: కాగా ఈ పథకాన్ని ఈ ఏడాది ఆగస్టులో కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. 23,000 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే ఈ పథకం ద్వారా దేశీయ కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉత్పత్తిని దాదాపు 10 రెట్లు పెంచడమే లక్ష్యమని మంత్రిత్వశాఖ వెల్లడించింది. భారత్, కెనడా దేశాల మధ్య ఉన్న సమగ్ర వాణిజ్య ఒప్పందం ద్వారా రాబోయే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సుమారు $30 బిలియన్ నుండి దాదాపు $70 బిలియన్ పెంచుకోవాలని ఇరు దేశాలు నిర్దేశించుకున్నాయి. ఈ విషయాన్ని కెనడా అంతర్జాతీయ వాణిజ్య మంత్రి మణిధర్ సిధు తెలియజేశారు. 5వ దశ చర్చలు సోమవారం ఒటావాలో ప్రారంభమవుతాయని, రాబోయే రోజుల్లో వాణిజ్య ఒప్పందంపై ఇరు పక్షాలు ఒక ముగింపుకు రావాలని సిధు విశ్వాసం వ్యక్తం చేశారు. ఇంధనం, కీలక ఖనిజాలు, ఏరోస్పేస్ వంటి రంగాల్లో లోతైన సహకారానికి ఇరు దేశాలకు అపారమైన అవకాశాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. భారత్లో పెరుగుతున్న ఇంధన అవసరాలు కెనడాకు ఒక ప్రధాన అవకాశమని పేర్కొన్నారు. ముఖ్యంగా భారత్ ప్రస్తుతం ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీ పరిశ్రమలను విస్తరిస్తున్నందున కీలక ఖనిజాలు ఆర్థిక వ్యవస్థకు కీలక వనరులుగా మారే అవకాశం ఉందని ఆయన తెలిపారు. జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా దేశం ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తుంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా అలాగే విదేశాల్లోని భారతీయ దౌత్య కార్యాలయాల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దేశ రాజధానిలోని బాపు సమాధి రాజ్ఘాట్ వద్ద సర్వధర్మ ప్రార్థన సభ ఏర్పాటు చేస్తారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని గుజరాత్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. పోర్బందర్లోని మహాత్మాగాంధీ జన్మస్థలమైన కీర్తిమందిర్లో జరిగే ప్రార్థనా సమావేశానికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ హాజరవుతారు. అలాగే అహ్మదాబాద్లోని సబర్మతి ఆశ్రమంలో ఈ ఉదయం సర్వమత ప్రార్థన కూడా నిర్వహిస్తారు. రాష్టవ్యాప్తంగా భారీ స్థాయిలో స్వచ్ఛతా కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఖాదీ, పాలీ వస్తాల ఉత్పత్తిపై 30% ప్రత్యేక మార్కెట్ ప్రోత్సాహక మద్దతును రాష్ట ప్రభుత్వం ప్రకటించింది. వోకల్ ఫర్ లోకల్, హర్ ఘర్ స్వదేశీ అనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో నేడు నెలకొన్న అనిశ్చితి, సంఘర్షణ పరిస్థితుల నేపథ్యంలో మహాత్మాగాంధీ అందించిన శాంతి, అహింస సందేశం మరింత ప్రాధాన్యత సంతరించుకుందని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా రాష్టపతి ముర్ము ఆయనకు నివాళులర్పించారు. మహాత్మాగాంధీ జీవితం, ఆశయాలు ఆదర్శంగా నిలుస్తాయని రాష్టపతి తమ సందేశంలో పేర్కొన్నారు. అభివృద్ది, ప్రయోజనాలు ప్రతి పౌరుడికి అందేలా ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇది అందరి సంక్షేమం, అభ్యున్నతి అనే సూత్రంపై ఆధారపడిన మహాత్మాగాంధీ సర్వోదయ ఆశయ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని రాష్టపతి అన్నారు. భారతదేశ 2వ ప్రధానమంత్రిగా సేవలందించిన లాల్ బహదూర్ శాస్త్రి 122వ జయంతిని దేశం ఈరోజు ఘనంగా జరుపుకుంటుంది. 1904లో అక్టోబర్ 2వ తేదీన మొఘల్ సరాయ్లో శాస్త్రి జన్మించారు. ఈ ప్రాంతానికి ఇప్పుడు అధికారికంగా పండిట్ దీన్దయాల్ ఉపాధ్యాయ నగర్గా పేరు మార్చారు. కౌమార దశలోనే భారత స్వాతంత్ర్య

ఉద్యమంలో చేరిన లాల్ బహదూర్ శాస్త్రి 1921లో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి ఉత్తరప్రదేశ్లో అలాగే కేంద్ర ప్రభుత్వంలో అనేక కీలక పదవులు చేపట్టారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్పీడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేశ రాజధానిలోని రాజ్ఘట్లో గాంధీ జయంతి, విజయఘాట్లో లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకల సందర్భంగా ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు. రాజ్ఘాట్, రింగ్ రోడ్ సమీప రహదారుల్లో ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని, వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలని పోలీసులు కోరారు. ఈ ఉదయం 5 గంటల నుండి 11 గంటల మధ్య ప్రధాన మార్గంలో ట్రాఫిక్ను మళ్లించే అవకాశం ఉందని పోలీసులు తెలియజేశారు. గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు నిర్వహిస్తారు. పంచాయతీలను బలోపేతం చేయడం, ప్రజాసేవలను మెరుగుపరచడం, గ్రామీణ భారతదేశంలో జీవన ప్రమాణాలను పెంచడం లక్ష్యంగా ఈ సభల్లో చర్చిస్తారు. ఈ ప్రత్యేక గ్రామసభల్లో ప్రజల ప్రణాళిక ప్రచారం పీపీసీ 2026-27 సబ్కీ యోజన, సబ్కీ వికాస్ కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తామని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ప్రచారం ద్వారా గ్రామ ప్రజల భాగస్వామ్యంతో 2027-28 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గ్రామ పంచాయతీలు తమ అభివృద్ది ప్రణాళికలను సిద్దం చేసుకుంటాయని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 2018 నుండి ప్రజల ప్రణాళిక ప్రచారాన్ని ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేస్తోంది. ఇది పంచాయతీలు సంపూర్ణ సమ్మిళిత భాగస్వామ్య అభివృద్ది ప్రణాళికలను సిద్దం చేయడానికి వీలు కల్పిస్తోంది. 255,000 పైగా గ్రామ పంచాయతీలు తమ ప్రణాళికలను సిద్దం చేసి ఈ గ్రామ స్వరాజ్లో అప్లోడ్ చేస్తాయి. కీలకమైన ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ప్రయోజనాలను, అమలును సమీక్షించడానికి, స్థానిక అవసరాలు, లోపాలను గుర్తించడానికి, అలాగే తమ గ్రామాల అభివృద్దికి సంబంధించిన ప్రాధాన్యతలపై చర్చించడానికి ఈ గ్రామసభ చర్చ ప్రజలకు, స్థానిక ప్రజాప్రతినిధులకు ఒక వేదికగా నిలుస్తుంది. వికసిత్ భారత్ కలను సాకారం చేయడంలోనూ, పరిశుభ్రమైన, హరిత, ఆరోగ్యకరమైన భారత్ను నిర్మించడంలోనూ విద్యార్థులే కీలక స్తంభాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. దేశవ్యాప్త ఒకరోజు ఒక గంట ఒకచోట కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన గార్గి కాలేజీలో శ్రమదాన్ స్వచ్ఛత అభియాన్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యక్తిగత ప్రయత్నాలు సమిష్టి చర్యలకు స్ఫూర్తినిస్తాయని, స్వచ్ఛతను ప్రజల ఉద్యమంగా మారుస్తాయని, విద్యార్థులు కనీసం 30 నిమిషాలు పరిశుభ్రత కార్యక్రమాలకు కేటాయించాలని పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్లో స్వచ్ఛతా హి సేవ ప్రచారంలో భాగంగా నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారని తెలియజేశారు. అంగన్వాడీ కేంద్రాలు, ఆలయాలు, సంస్థలు, ఇతర బహిరంగ ప్రదేశాలతో సహా వీలైన చోట ప్రతి ఒక్క భారతీయుడు స్వచ్ఛతా హి సేవ ద్వారా తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు. మన దేశాన్ని, సంస్థలను, కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి సామూహిక బాధ్యత అని అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తారు. పోండాలో జరిగే ఒక కార్యక్రమంలో ఆయన రైతులు, ప్రజలతో సంభాషిస్తారు. పంచాయతీ సభ్యులు, కౌన్సిలర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ గోవాలో గోవా ఫ్రెష్ బ్రాండ్ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా గోవాలో పండించే వ్యవసాయ ఉత్పత్తుల బ్రాండింగ్, ప్యాకేజింగ్ ప్రక్రియలను చేపడతారు. గోవా వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించి వాటికి గుర్తింపు కల్పించే ఉద్దేశంతో రాష్ట ప్రభుత్వం గోవా ఫ్రెష్ బ్రాండ్ను రూపొందించింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ రంగంలోని సవాళ్లు, రైతుల సంక్షేమం, గ్రామీణ జీవనోపాధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్ర వంటి అంశాలపై చర్చలు జరుగుతాయి. అనంతరం మంత్రి భారత వ్యవసాయ పరిశోధన మండలి, సెంట్రల్ కోస్టల్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను సందర్శించి సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారు. అమెరికాలోని మిల్వాకీలో జరుగుతున్న G20 వాణిజ్య మంత్రుల సమావేశం సందర్భంగా వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ యూకే, ఆస్టేలియా దేశాల మంత్రులతో సమావేశమయ్యారు. భారతదేశ వాణిజ్య సంబంధాలను వేగంగా విస్తరించాలని ఆ దేశ నాయకులను మంత్రి కోరారు. ఆకాశవాణి వార్తల ముంచి ముందు విశేషాలు మరొకసారి. దేశంలో అందుబాటులో ఉన్న ఇంధన వనరులను మరింతగా అభివృద్ది చేస్తూ లభ్యత, అందుబాటు ధర, సుస్థిరత అనే సమిష్టి లక్ష్యాలతో ఇంధన అవసరాలను పరిష్కరించుకోవాలని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. భారత్, కెనడా దేశాలు రాబోయే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని దాదాపు $70 బిలియన్లకు పెంచుకోవాలని నిర్దేశించుకున్నాయి. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు నిర్వహిస్తారు. దేశ 2వ ప్రధానమంత్రిగా సేవలందించిన లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని దేశం ఈరోజు ఘనంగా జరుపుకుంటుంది.

0: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: వన్ అండ్ 2.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు.

0: ఈనాటి ఉదయరేఖలు కార్యక్రమంలో బాపు స్మరణలో అనే అంశం గురించి శ్రీ ఎస్ఎల్ఎన్ రాజు గారి ప్రసంగం వింటారు.
1: కార్యక్రమంలో ఇప్పుడు బాపు స్మరణలో వివరాలు వింటారు. ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించిన నాయకులలో అగ్రగణ్యులు మహాత్మాగాంధీ. సత్యం, అహింస అనే మార్గంలో నడుస్తూ జాతిపితగా, మహాత్ముడిగా గౌరవాన్ని సంపాదించుకుని సహాయ నిరాకరణ, ఉప్పు సత్యాగ్రహం, క్విట్టిండియా ఆయుధాలుగా కొల్లాయి కట్టి, చేతకర్రపట్టి, నూలు వడికి, మురికివాడలు శుభ్రం చేసి, అందరూ సమానమే అంటూ స్వేచ్ఛా జీవితానికి బాటలు వేసిన శ్రీ మోహన్ దాస్ కరంచంద్ గాంధీ అక్టోబర్ 2 పుట్టినరోజు సందర్భంగా బాపు స్మరణలో ఎస్ఎల్ఎన్ రాజుగారు అందించిన వివరాలు వింటారు. రచన శ్రీమతి కెఎన్ పూర్ణచంద్రిక.

స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తి కిరణం, అహింసను ఆయుధంగా మలచి ఆంగ్లేయులను దేశం నుంచి తరిమికొట్టిన జాతిపిత జన్మించిన రోజు, కత్తి పట్టకుండా కథం తొక్కవచ్చన్న గాంధేయవాదాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన బాపూజీ, సత్య అహింసల సిద్ధాంతంతో ఆసేతు హిమాచలాన్ని భవిష్యత్తరాలకు దోచిలిపట్టిన గాంధీ మహాత్ముడి జీవన ప్రస్థానం ప్రపంచానికి తెరిచిన పుస్తకమే. దరిద్రి నిలిచిన ఆ చరిత్ర పుటల్ని ఓసారి పరికించి చూద్దాం. గాంధీ మహాత్ముడు లేని స్వాతంత్ర సంగ్రామాన్ని ఊహించలేం. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ఇండియా, సహాయ నిరాకరణ, స్వదేశీ, ఇలా ఎన్నో రకాల ఉద్యమాలకు ఊపిరిపోశారు గాంధీ. గుజరాత్లోని పోర్బందర్లో 1869 అక్టోబర్ 2వ తేదీన కరంచంద్ గాంధీ పుతిలీబాయ్ దంపతులకు జన్మించారు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. చిన్ననాడు అందరిలానే సాధారణ జీవితం గడిపారు గాంధీజీ. అయితే తల్లి నుంచి సంక్రమించిన ధార్మికత్వం గాంధీజీ వ్యక్తిత్వంపై ఆ వయసులోనే నాటుకుపోయింది. బాల్యంలో ఆయన విన్న హరిశ్చంద్ర, శ్రవణకుమారుని కథల్లోని సత్యవర్తన, నిబద్ధత ఆయన మస్తిష్కంపై చెరగని ముద్రవేశాయి. భవిష్యత్తులో బాపుబాటలో మరెంతో మంది నడిచేలా చేశాయి. గాంధీకి 13 ఏళ్ల ప్రాయంలోనే అప్పటి సంప్రదాయాల ప్రకారం కస్తూరిబాయితో వివాహం జరిగింది. తరువాతి కాలంలో న్యాయ విద్యను అభ్యసించేందుకు 1888వ సంవత్సరంలో ఇంగ్లాండ్కు వెళ్లారు గాంధీ. అక్కడ విదేశీ సంస్కృతి మధ్య కూడా శాకాహారం, ఆత్మసంయమనం వంటి నియమాల్ని విడవలేదు గాంధీజీ. అయితే ఒక కేసు విషయమై క్లయింటు పిలుపుపై 1893లో దక్షిణాఫ్రికా వెళ్లిన గాంధీజీ అక్కడ తీవ్రమైన జాతి వివక్షతను ఎదుర్కొన్నారు. పీటర్ మారిట్స్బర్గ్ రైల్వే స్టేషన్లో ఆయన ఎదుర్కొన్న అవమానం గాంధీలోని నాయకత్వ లక్షణాలను తట్టిలేపింది. జాతి వివక్షపై అవిశ్రాంత యుద్ధం చేయాలని ఆ క్షణమే నిర్ణయించుకుంది.

0: అన్నారు గాంధీ. అయితే రక్తపాతం జననాశనానికి విరుద్ధంగా సత్యం అహింసలనే ఆయుధాలను యుద్ధాస్త్రాలుగా మలిచారు. గాంధీ మార్గంతో పోరాటాన్ని ప్రారంభించారు. 1894లో అక్కడే నేటల్ ఇండియన్ కాంగ్రెస్ స్థాపించారు. ఇక 1915 సంవత్సరంలో భారతదేశానికి తిరిగి వచ్చిన గాంధీజీ తన సొంత గడ్డను ఆంగ్లేయుల దాస్య శృంఖలాల నుంచి విడిపించేందుకు నడుంబిగించారు. రథసారథియే నిలిచారు మహాత్మా గాంధీ. సబర్మతి నదీ తీరాన ఆశ్రమాన్ని స్థాపించారు. 1917లో చంపారణ్ సత్యాగ్రహంతో రైతుల సమస్యలపై రణభేరిని మోగించారు. 1918 సంవత్సరంలో అహ్మదాబాదులోని మిల్లు కార్మికుల కోసం తొలిసారి నిరాహార దీక్ష చేశారు గాంధీజీ. 1919లో భారతదేశంలో పెరుగుతున్న విప్లవాత్మక జాతీయవాద కార్యకలాపాలను అణిచివేసేందుకు బ్రిటిష్ ప్రభుత్వం రౌలట్ చట్టాన్ని ప్రవేశపెట్టింది. తెల్లదొరలు నిరంకుశంగా ప్రవేశపెట్టిన ఈ చట్టంపై దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఇదే ఏడాది అమృత్సర్లో జరిగిన జలియన్ వాలాబాగ్ ఉదంతం గాంధీజీని తీవ్రంగా కలిచివేసింది. 1920లో ఆంగ్లేయుల్ని తరిమికొట్టేందుకు సహాయ నిరాకరణ మార్గాన్ని ఎంచుకున్నారు. విదేశీ వస్తువులను బహిష్కరించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. జలియన్ వాలాబాగ్ ఉదంతం తెల్లదొరల దాష్టికానికి ఓ మచ్చుతునకగా తన ఆత్మకథలో అభివర్ణించారు గాంధీజీ. తరువాత కాలంలో ఆంగ్లేయుల అమానుష చర్యలను గలమెత్తి ప్రశ్నిస్తూ 1930వ సంవత్సరంలో దండి ఉప్పు సత్యాగ్రహానికి పిలుపునిచ్చారు. దేశ ప్రజలు నిత్యం వాడుకునే ఉప్పుపై బ్రిటిష్ ప్రభుత్వం విధించిన సుంకంపై నిరసన వ్యక్తం చేస్తూ గాంధీజీ చేపట్టిన ఈ ఉద్యమం దేశంలోని మూలమూలలకు చేరింది. ప్రతి ఇంటిని జాగృతపరిచింది. 1942లో ప్రారంభించిన క్విట్ ఇండియా ఉద్యమం ఆంగ్లేయులపై తిరుగుబాటు బావుటాను ఎగురువేసింది. మాకుద్దీ తెల్లదొరతరము అంటూ స్వేచ్ఛావాయువుల కోసం యావద్దేశము విప్లవ శంఖారావాన్ని పూరించేలా చేసింది. శాంతియుతంగానూ యుద్ధం చేయవచ్చన్న సిద్ధాంతాన్ని అవలంబించి భరతమాత దాస్య శృంఖలాలను విడిపించటంలో తన వంతు కృషి చేశారు గాంధీజీ. రవి అస్తమించిన సామ్రాజ్యంగా వినుదికెక్కిన బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి తరిమికొట్టారు. 1947 ఆగస్టు 15వ తేదీన దేశానికి స్వాతంత్ర ఫలాలను అందించారు. అయితే గాంధీని నైతికంగా విమర్శించిన వారూ లేకపోలేదు. అలాంటి ఓ వ్యక్తి అయిన నాదూరాం గాడ్సే జరిపిన కాల్పుల్లో 1948 జనవరి 30వ తేదీన ఢిల్లీలోని బిర్లా హౌస్ ప్రాంగణంలో హే రామ్ అంటూ నేలకొరిగారు. ఓ మహోజ్వల కిరణం చరిత్రలో రుద్రాక్షరాలను లిఖిస్తూ తుదిశ్వాస విడిచింది. మనుషుల్లో మహనీయుడిగా, జాతిపితగా, మానవతామూర్తిగా దేశ ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు గాంధీజీ. అహింస పరమధర్మః అన్న సిద్ధాంతం గాంధీ నినాదం. బాపూజీ రచించి అవలంబించిన ఏకాదశ సూత్రాలు భవిష్యత్తరాలకు దిక్సూచికలు. ఖద్దరు పంచెతో రాట్నంపై నూలు వడుకుతూ ఆయన చెప్పిన స్వదేశీ నినాదం తెల్లవారి గుండెల్లో గుబులు పుట్టించింది. గాంధీ మహాత్ముడు జన్మించిన అక్టోబర్ 2వ తేదీని అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా ఏకగ్రీవంగా ప్రకటించి గాంధీగారికి సముచిత గౌరవాన్ని అందించింది ఐక్యరాజ్యసమితి. బాపూజీ అందించిన శాంతి సందేశం భవిష్యత్తరాలు అందుకోవలసిన గాంధీ మార్గం. ఆ మహాత్ముడు పరచిన బాటలు శాంతి అహింసల సుఫలాల తోటలు.
1: మీరింతవరకు బాపు స్మరణలో ఎస్ఎల్ఎన్ రాజుగారు అందించిన వివరాలు విన్నారు. రచన శ్రీమతి కెఎన్ పూర్ణచంద్రిక.

స్మారక మందిరంలో రాజ్ఘాట్ సమాధి సమితి నిర్వహించే సర్వమత ప్రార్థనా సమావేశం ప్రత్యక్ష ప్రసారం వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి మరికొంచెం సేపట్లో.

భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమల

ఏతి సంస్థిత నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః. యా శ్రీ స్వయం సుకృతినాం భవనేష్వలక్ష్మి పాపాత్మనాం కృతధియాం హృదయేషు బుద్ధి శ్రద్ధా సతాం కులజన ప్రభవశ్చ లజ్జా తాం తాం నతా.

ఆచార్య సుశీల గురువే నమే. భారతవర్ష సిద్ధ జయ సిద్ధ విజయ సిద్ధ ఫతే సిద్ధ సిద్ధ సిద్ధి మమ ది సంతు చైత భారతవాసం

मांगे फिर दर्शन को बलिहारा सुध पावे ता नाम जपावे सुख तेरा।

సద్గురు దీన్ దయాలా తుదు పావేతా.

कुर्बान जाई उस वेला सुहावी जित तुम्हारी।

0: సత్ మన్ కు భీ శాంతి
1: శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్ భగవద్గీతాయాః భక్తి యోగ నామ్నః ద్వాదశాధ్యాయస్య కేషాంచన శ్లోకానాం పాఠః ప్రస్తూయతే. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయ భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమ

ఏత్వక్షరమనిర్దేశమవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః ఏ ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితేరతాః. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనేవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. ఏషామహం సముద్ధర్తా

మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కూర్వన్ సిద్ధిమవాప్స్యసి అథేతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మఫలత్యాగం తతః కురు

త్యాగాచ్ఛాంతిరనంతరం ఆద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమీ సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః మయ్యరపితమనో బుద్ధిర్ యో మద్భక్తః సమే ప్రియః యస్మాన్నోద్విజతే లోకో లోకాన్నోద్విజతే చయః హర్షామర్షభయోద్వేగేర్ ముక్తో యః స చ మే ప్రియః అనపేక్షః శుచిరదక్ష ఉదాసీనో గతవ్యథః సర్వారంభ పరిత్యాగీ యో మద్భక్తః సమే ప్రియః యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగీ భక్తిమాన్ యః సమే ప్రియః సమః శత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమహ సంగ వివర్జితః

నచిత్ అనికేత స్థిరమతిర్ భక్తిమాన్ మే ప్రియో నర. ఏ తు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధానామత్ పరమ భక్తాస్తేతీవ మే ప్రియాః. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తియోగో నామ ద్వాదశో అధ్యాయః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమా

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మీరింతవరకు జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా రాజ్ఘాట్లోని స్మారక మందిరంలో రాజ్ఘాట్ సమాధి సమితి నిర్వహించిన సర్వమత ప్రార్థనా సమావేశం ప్రత్యక్ష ప్రసారం విన్నారు.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.

0: ఆకాశవాణి పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ సిహెచ్ శ్రీనివాసరావు.
1: గిరిజన గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి, లోక్ అదాలత్ ద్వారా 368 కేసుల పరిష్కారం, ప్రభుత్వ బడుల రూపురేఖలు మాత్రమే బడికోసం కార్యక్రమ లక్ష్యమన్న జిల్లా కలెక్టర్ వంటి అంశాలతో కూడిన పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖ ఇప్పుడు వింటారు. పార్వతీపురం మన్యం జిల్లాను డోలిరహిత జిల్లాగా మాత్రమే ప్రధాన లక్ష్యం.

0: మని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు 142 రహదారులను నిర్మించి ప్రతి గ్రామానికి అనుసంధానం కల్పిస్తున్నామని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో నిలిచిపోయిన రహదారులకు గిరిజన సంక్షేమ శాఖ ఉపాధి హామీ పథకాల కింద నిధులు పునరుద్ధరించామని తెలిపారు. అర్హులైన గిరిజనులకు పట్టాలు, అర్హులైన నివాసితులకు ఇళ్ల పట్టాలు అందించే ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి వెల్లడించారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజాభద్రత, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఆపరేషన్ త్రిశూల్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, జిల్లా ఎస్పీ మాధవరెడ్డి స్పష్టం చేశారు. పార్వతీపురం కలెక్టర్ కార్యాలయం నుంచి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వారు మాట్లాడారు. కేవలం సమావేశాలు, ఫోటోలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో వాస్తవిక మార్పు తీసుకురావడమే ధ్యేయంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. జిల్లాను మాదక ద్రవ్యాల రహితంగా మార్చేందుకు జీరో డ్రగ్స్ లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. కక్షిదారుల సమయం, నగదు వృధా కాకుండా కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు లోక్ అదాలత్ ఏకైక మార్గమని పార్వతీపురం మన్యన్ 2వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం మాధురి తెలిపారు. పార్వతీపురం జిల్లా కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా 368 కేసులను ఇరు పార్టీల సమ్మతితో పరిష్కరించినట్టు చెప్పారు. 2029 నాటికి పార్వతీపురం మన్యం జిల్లాను రాష్ట్రంలోనే అత్యంత ప్రణాళికాబద్దమైన సమగ్ర మౌలిక వసతులతో కూడిన జిల్లాగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన లక్ష్యమని పార్వతీపురం శాసనసభ్యులు బోనెల విజయచంద్ర స్పష్టం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంగా రూపాంతరం చెందిన నేపథ్యంలో నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పన ఆర్థిక ప్రగతికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని అన్నారు. ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపల్ కార్యాలయం జంక్షన్ వద్ద సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్తో కలిసి ప్రారంభించారు. ఈ శిబిరంలో స్థానిక ప్రజలకు, ముఖ్యంగా మహిళలు, పిల్లలకు ఉచితంగా ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన ఉచిత మందులను పంపిణీ చేశారు. ప్రజా ఆరోగ్యం, పోషకాహార లోప నిర్మూలన, పరిశుభ్రతపై ప్రజల్లో చైతన్యం కల్పించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ ఫలాలను నేరుగా ప్రజల వద్దకు తీసుకెళ్లడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని రాష్ట ప్రభుత్వ విప్ కురుపాం శాసనసభ్యురాలు తోయక జగదీశ్వరి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం ఉదయపురం గ్రామంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఇళ్లతో పాటు గ్రామ పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మాత్రమే బడికోసం కార్యక్రమ లక్ష్యమని జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పార్వతీపురంలోని మన్యం కళావేదికలో విద్యాశాఖ ఆధ్వర్యంలో బడికోసం కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. దాతలు ప్రజా భాగస్వామ్యంతో ప్రభుత్వ బడుల రూపురేఖలను మార్చే దిశగా బడికోసం కార్యక్రమాన్ని రూపొందించినట్టు తెలిపారు. చిన్నారుల ఆరోగ్యమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. జాతీయ పోషణ మహోత్సవాల్లో భాగంగా పార్వతీపురంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. మన అంగన్వాడీ మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యవంతమైన సమాజమే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, కిశోర బాలికలు పౌష్టికాహార లోపంతో బాధపడకుండా చూడాలన్నారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పిల్లల సంరక్షణ, పౌష్టికాహారం, క్రమశిక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. సవర గిరిజన కళలకు కొత్త జీవం, నూతన డిజైన్లతో రూపుదిద్దిన చీరలను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆవిష్కరించారు. సీతంపేట ఐటీడీఏ సమావేశ మందిరంలో జరిగిన 78వ పాలకవర్గ సమావేశం అనంతరం సవర కళతో రూపుదిద్దుకున్న చీరలను, కోటులను ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు ప్రభాకర్ రెడ్డి, స్వప్నిల్ దినకర్ పుణకర్లతో కలిసి మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఇప్పటివరకు పార్వతీపురం మన్యం జిల్లా సమాచారాలకి విన్నారు. రచన సిహెచ్ శ్రీనివాసరావు, పార్వతీపురం మన్యం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు
2: 102.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. చిత్రగీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాట ఎంఎం కీరవాణి, సుజాత పాడిన పాట వింటారు. గీతరచన వీటూరి. ఈ పాట వినే ముందు వాణిజ్య ప్రకటన వింటారు.
3: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని

0: ఐసీటీసీ కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

0: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడువుల కామరా బురద పుల్లా
2: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: పైసా వసూల్ చిత్రానికి అనూప్ రూబెన్స్, జితిన్, శ్రీ కావ్య, చందన పాడిన పాట, గీతరచన భాస్కర్ భట్ల రవికుమార్, సంగీతం అనూప్ రూబెన్స్.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: చిత్రగీతాల్లో చివరిగా వింటున్న పాట పరుగు. చిత్రానికి సాకేత్ పాడిన పాట వింటున్నారు. గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం మణిశర్మ.

మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ టిఆర్ మహాలింగం వేణుగానం వింటారు. ముందుగా వినబోతున్న కీర్తన సరసి జనాభా, కాంభోజిరాగం, అటతాళం, స్వాతి తిరునాళ్ రచన.

ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో వినబోతున్న కీర్తన శ్రీ సుబ్రహ్మణ్యాయ, కాంభోజిరాగం, రూపకతాళం, ముత్తుస్వామి దీక్షితులు రచన.

0: 102.5 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. అంతర్జాతీయ అహింసా దినోత్సవం సందర్భంగా శ్రీ జి నియంత గారి ప్రసంగం వింటారు.
1: అక్టోబర్ 2 మహాత్మాగాంధీ జన్మదినం. గాంధీ అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది మన దేశంకు బ్రిటిష్ పాలన నుండి విముక్తి కలిగించి స్వాతంత్ర్యం తెచ్చిన వ్యక్తిగా గుర్తిస్తాం. భారతదేశానికి స్వాతంత్ర్యం యుద్ధాల వలన సంక్రమించలేదు, కేవలం అహింసాయుత సత్యాగ్రహాల వలన మన అందరం కలిసి సాధించుకున్నాం. దీనికి గాంధీ మహాత్ముడు ఆద్యుడు. గాంధీ మహాత్ముడు బ్రిటిష్ పాలకుల మీద ఎటువంటి ద్వేషభావం ప్రదర్శించకుండా అహింసా మార్గంలో సత్యాగ్రహాలు నిర్వహించారు. సహాయ నిరాకరణ, ధర్నాలు, బందులు, ప్రొటెస్టులు చేపట్టారు. ప్రజలందరినీ అహింసాయుత సత్యాగ్రహులుగా గాంధీ తీర్చిదిద్దారు. స్వాతంత్ర్య ఉద్యమం వైపు అవగాహన కలిగిస్తూ లక్ష్య సాధనకు నడుం బిగించేట్లు రూపుదిద్దారు. దేశ ప్రజలందరూ మహాత్మాగాంధీ అడుగుజాడల్లో కదం తొక్కారు. రోజు రోజుకి దేశంలో అనేక ప్రాంతాలలో అహింసాయుత సత్యాగ్రహ ఉద్యమాలు ఊపందుకున్నాయి. మహాత్మాగాంధీ బ్రిటిష్ పాలకుల పాలనా విధానంలో వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు, నిరసనలు, సత్యాగ్రహాలు చేపట్టారు. ఇందులో దేశం మొత్తం కదిలి ముందుకు సాగింది. అహింసా ఉద్యమంలో పాల్గొన్న వారినందరినీ అరెస్ట్ చేసి జైళ్లు నింపారు. గాంధీ నిర్వహించిన దండి మార్చ్, ఉప్పు సత్యాగ్రహం అహింసాయుతంగా ఉండడం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అదేవిధంగా సహాయ నిరాకరణ, ఫిట్ ఇండియా ఉద్యమాలలో చాలా ఉధృతంగా జరిగాయి. ముఖ్యంగా ఫిట్ ఇండియా ఉద్యమం చాలా విస్తృతంగా ఎక్కువ మంది పాల్గొనడం అందరినీ ఆశ్చర్యపరిచింది. గాంధీ సూచించినట్లు ఒక చెంప మీద ఎవరైనా ఒక దెబ్బ కొడితే వెంటనే రెండవ చెంప చూపమనడం అహింసాయుత నిరసన తెలపడమేనని అందరికీ అర్థమైంది. ఇది బ్రిటిష్ పాలకులను ఆలోచింపజేసింది. అహింసాయుత సత్యాగ్రహ విధానం ముందు పోలీసుల లాఠీలు, తుపాకీ గుండ్లు నిర్వీర్యం అయిపోయాయి. అహింసాయుత సత్యాగ్రహం విజయం సాధించింది. గాంధీ ఆచరించిన శాంతియుత అహింసా విధానం, సత్యాగ్రహ పద్ధతులు, కార్యక్రమాలు ప్రపంచ నేతలనందరినీ ఆలోచింపజేసింది. ప్రజల సంకల్పం ముందు బలమైన ప్రభుత్వాలు కూడా దిగిరాక తప్పదని గుర్తించారు. హీరోషిమా, నాగాసాకి మీద ప్రయోగించిన అణుబాంబులు ప్రజాశక్తి ముందు దీపావళి టపాసులుగా కనిపిస్తున్నాయి. ఒక పక్క ప్రజలు శాంతి, అహింసలు కోరుకుంటూ ఉంటే మరొక ప్రక్క మా వద్ద శక్తివంతమైన ఆధునిక అణుబాంబులు ఉన్నాయని ప్రజలను భయపెట్టడం అగ్రరాజ్యాలకు కుదరదు. ఇది హింసావాదాన్ని ప్రోత్సహించడమే అవుతుంది. నిజంగా నేటి అణుబాంబులు ప్రయోగిస్తే అవి మొత్తం భూగోళాన్నే నాశనం చేస్తాయి. ఇది ఎవరికి లాభం? వివిధ దేశాల మధ్య జరిగే యుద్ధాలలో అనేక మంది సామాన్య ప్రజలు నగిలిపోతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు, సర్వం కోల్పోతున్నారు. యుద్ధాల వలన అనేక మంది యువతను కోల్పోతున్నాం. చివరికి సాధించేది ఏమీ లేదని తెలుస్తోంది. టెర్రరిజం, హింసావాదం మితిమీరి పెరుగుతున్నాయని తెలుస్తోంది. నేడు ప్రపంచంలోని వివిధ దేశాలలో మతతత్వ తీవ్రవాదం పిచ్చు పెరుగుతోంది. అనేక వర్గాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. సహనం కోల్పోయి హింసావాదం వైపు మొగ్గు చూపుతున్నారు. హింసావాదమే పలు సమస్యలకు పరిష్కారమని నమ్ముతున్నారు. ఒక ప్రక్క శాంతి, అహింసల గురించి మాట్లాడుతూనే అధికార కాంక్షతో హింస వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పౌర హక్కుల ఉద్యమాలు ఎక్కువయ్యాయి. సివిల్ రైట్స్ మూమెంట్స్ పెరుగుతున్నాయి. మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు అక్కడ ప్రభుత్వం ఆసియా ప్రజలపై చూపిన వివక్షతకు నిరసనగా గాంధీ శాంతియుత అహింసా పద్ధతులలో సత్యాగ్రహం నిర్వహించారు, విజయం కూడా సాధించారు. ఇదే విధంగా అమెరికాలో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ నల్లా

తెల్ల తేడాల మధ్య ఉన్న జాత్యహంకారానికి వ్యతిరేకంగా గాంధీ ఈజ్ మై వెపన్ అనే హింసాయుత సత్యాగ్రహం నిర్వహించారు. హింసకు ప్రత్యాన్మయం శాంతి. అంతేగాని హింసకు ప్రతిహింస సమస్యలను మరింత జటిలం చేస్తుంది, రక్తపాతంతో కూడిన యుద్ధాలకు దారితీస్తుంది, సంకుచిత దృష్టితో సమస్యలు పరిష్కారం కావు. విశాల ఆలోచనలు, విశాల దృక్పథం చాలా అవసరం. చర్చల ద్వారా అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి. అంతేకాకుండా సమస్యలు జటిలం చేస్తూ హింసను ప్రేరేపిస్తూ సమస్యలు పరిష్కారం కాకపోగా ద్వేషభావానికి దారితీస్తుంది. మనుషుల మధ్య అంతరాలు పెరిగిపోతాయి, హింసాయుత ఆలోచనలకు దారితీస్తుంది. ఈ రోజుల్లో మత ప్రమేయం ఉన్న టెర్రరిజం హెచ్చు పెరుగుతోంది. ప్రపంచంలో ఎక్కడ చూసినా టెర్రరిస్టులు అధికంగా కనిపిస్తున్నారు. హింసకు ప్రత్యామ్నాయంగా ఉండడం కావాలి. అటువంటి ప్రత్యామ్నాయాల కోసం కృషి జరగాలి. దీనికి గాంధీ చూపిన అహింసాయుత సత్యాగ్రహం ఒకటే మార్గంగా కనిపిస్తోంది. ప్రపంచంలోని వివిధ దేశాల ప్రభుత్వాలలోని రాజకీయ పార్టీల మధ్య ఉన్న సిద్ధాంతాలు మధ్య వ్యత్యాసాలు ఎక్కువగా ఉండడం వల్ల మత ఛాందసత్వం తీవ్రవాదానికి దారితీస్తోంది. ఈ ధోరణి టెర్రరిస్టులకు మరింత దగ్గరయ్యే ప్రమాదం లేకపోలేదు. అందుకే ఇలాంటి ధోరణులకు ప్రత్యామ్నాయాలు కావాలని, దీనికి అవసరం ఎంతైనా ఉందని, లేకపోతే టెర్రరిజానికి, తీవ్రవాదానికి, మతోన్మాదానికి, సంకుచితత్వానికి చట్టబద్ధత ఏర్పడుతుంది, ప్రజల్లో సర్దుకుపోయే గుణం పెరిగిపోతుంది, రాజీ పడే అవకాశం, లెజిటిమసీ పెరుగుతుంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యునైటెడ్ నేషన్స్ యుఎన్ఓ ఏర్పడినప్పుడు దాని ప్రియాంబుల్లో యుద్ధాలు మానవ మస్తిష్కం నుంచి పుట్టుకొస్తాయని, అందుకే మానవ మనసులలో యుద్ధాలకు వ్యతిరేకంగా ప్రజల్లో బీజాలు నాటాలని ఐక్యరాజ్య సమితి ఎలుగెత్తింది. ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ మానవాభ్యుదయం కోరుకుంటూ కార్యక్రమాలు రూపొందించాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చింది. ఎన్ని లోపాలు బలహీనతలు ఉన్నా ఈనాడు ప్రపంచానికి ఆశాజ్యోతి ఐక్యరాజ్య సమితి ఒకటే. ఇది ప్రపంచ దేశాల చర్చావేదిక. యుద్ధం కాదు, శాంతి కావాలి అని ఎలుగెత్తి చాటగలదు. అదేవిధంగా టెర్రరిజాన్ని, మతహింసను ఎదుర్కొనడానికి ఐక్యరాజ్య సమితి అవసరం ఎంతో ఉంది. 1990 ఐక్యరాజ్య సమితి ప్రపంచవ్యాప్తంగా శాంతి సంస్కృతి, కల్చర్ ఆఫ్ పీస్ కావాలని కోరింది. భావితరాల భవితానికి శాంతి సంస్కృతి పునాదిగా ఉండాలని స్పష్టం చేసింది. జీవితంలో అన్ని రంగాల్లో హింసకు ప్రత్యామ్నాయాలు అన్వేషణ జరగాలని ఐక్యరాజ్య సమితి భావించింది. ఈ నేపథ్యంలోనే యునైటెడ్ నేషన్స్ అక్టోబర్ 2, 2007 నుంచి మహాత్మాగాంధీ జన్మదినాన్ని ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ డే ఆఫ్ నాన్ వైలెన్స్గా గుర్తించింది. ఇది అహింస, శాంతి కోరుకునే వారికి ఆనందాన్ని ఇచ్చింది, ముఖ్యంగా భారతదేశానికి గర్వకారణం. గాంధీ మహాత్ముని కంటే ముందు కొంతమంది అహింస గురించి మాట్లాడి ఉండవచ్చు, కానీ వారు వారి వ్యక్తిగత సంబంధాల్లో అహింసకు ప్రాధాన్యత ఇచ్చారు. కానీ గాంధీ మహాత్ముడు సమాజం మొత్తంగా ఆచరించే విధానానికి ప్రాధాన్యత ఇచ్చారు. సమాజంలో మొత్తం ప్రజలు సమిష్టిగా శక్తి రూపంలో అనుసరించడం చెప్పుకోతగ్గ విషయం. ఈ విధంగా గాంధీ మహాత్ముడు జాతి విమోచనకు, వలసల పాలన నుండి విముక్తి కలిగించడానికి ప్రతిజ్ఞ నిలిచారు. అన్యాయాలను, అక్రమాలను ఎదిరించడానికి సత్యాగ్రహం ఒక శక్తివంతమైన ఆయుధంగా చూపించారు. సమిష్టి శక్తికి గల బలం నిరూపించారు. హింసకు ఒక ప్రత్యామ్నాయం రూపుదిద్దుకుంటోంది. భారతదేశ స్వాతంత్ర్యానికి గాంధీ సత్యాగ్రహ ఆయుధం ముందు బ్రిటిష్ ప్రభుత్వం తలవంచక తప్పలేదు. ఈ అక్టోబర్ 2 అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు తమ భావాల వ్యక్తీకరణకు మరో మార్గం కాగలదని ఆశిద్దాం.

బాపూజీ తన రచనల్లో సత్యము దేవుడు గురించి ఈ విధంగా వ్రాశారు. సత్యం సర్వోపరి, అందు అన్నీ ఇమిడుగున్నాయి. మనస, కాయ, వాచ ఇవే సత్యానికి మూలం. నిత్య సత్యం అనగా దేవుడు. ఆయన రూపాలు, వ్యక్తీకరణలు అనేకం. అద్భుతం. ఆయన ఇంతవరకు నాకు దొరకలేదు. అన్వేషిస్తున్నాను. సత్యధర్మం కోసం అన్నీ వదులుకుంటాను. నా ప్రాణమైనా సరే వదిలేస్తాను. అట్టి నిత్యసత్యం నాకు దొరికేంతవరకు నాకు సత్యమనిపించిన దాన్ని అనుసరిస్తాను. అదే నాకు కవచం. ఖడ్గధారవలే పదును కలిగి ఉన్న రుజుమార్గమే అనుసరణీయం. ఇదే సుగమమైనది కూడా. పెద్ద తప్పులు చేసినప్పుడు కూడా ఈ ద్యోతి రక్షించి నాకు దారిని చూపిస్తుంది. అప్పుడప్పుడు మిణుకుమిణుకుమని నిత్యసత్యం గోచరమవుతూ ఉంటుంది. సత్ అను శబ్దాన్నించి సత్య అను పదం పుట్టింది. సత్ అంటే ఉన్నది అని అర్థం. కనుకనే ఇది దైవానికి ప్రతీక. మరో మాటలో దైవమే ఇది. అందరికీ తెలిసేందుకు పరమాత్మ ప్రభువులకు ప్రభువు అని అంటున్నాము అంతే. సత్యమున్నచోట జ్ఞానమున్నది. అది లేనిదే ఇది లేదు. అందువల్ల చిత్ లేక జ్ఞానము భగవత్స్వరూపము. జ్ఞానమున్నచోట ఆనందమున్నది. ఇవి నిత్యములు. కనుక దేవుడు సత్, చిత్, ఆనందస్వరూపుడు. అనగా సత్య, జ్ఞాన, ఆనందభావాల సమన్వయం అన్నమాట. సర్వవ్యాప్తం, స్వయంభువు, శాశ్వతం, వివేకం, ఆనందం, వీటిని ఈశ్వరశక్తి శాసిస్తుంది. ఈశ్వరుడు, ఈశ్వరాజ్ఞ ఒక్కటే. ప్రపంచమంతటిని నడిపించేది ఇదే. సత్ అంటే సంస్కృత శబ్దం. సత్యానికి మారుపేరు దేవుడే. సత్ అనగా అస్తిత్వం ఉన్నవాడు. తక్కినదంతా మాయా, అశాశ్వతం. అదేవిధంగా అస్తిత్వం ఉన్నది సత్యం మాత్రమే కనుక సత్యమే దేవుడు. సత్యమంటే ఏమిటి? మనది ప్రాపంచిక సత్యం. నిత్యసత్యం దేవుడే.

మనకు జీవగర్ర, శాశ్వతమైన జీవనాధారం. సత్యం మనకు శాశ్వతమైన సంతోషాన్ని ఇస్తుంది. సంస్కృతంలో సత్ ప్లస్ చిత్ ప్లస్ ఆనంద అను మాటలను ఒకే మాటగా సచ్చిదానంద అని భగవంతుణ్ణి తలుచుకుంటారు. సత్యమే జీవితం, సత్యమే చైతన్యాన్ని సంతోషాన్ని ఇస్తుంది. శాశ్వతమైనది, దొంగలింపబడదు. శిరఛేదనా సమయంలో కూడా నీ అందల సత్యం నీకు ఆంతరంగికమైన ఆనందాన్ని కలిగిస్తుంది. మీరా భజన్స్.

0: తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
2: మరికొద్ది క్షణాల్లో సేవా సంకల్ప అభియాన్లో భాగంగా వోకల్ ఫర్ లోకల్ అంశంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు.
3: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా వోకల్ ఫర్ లోకల్ అంశంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి, విజయవాడ కేంద్రం.

భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యం, వోకల్ ఫర్ లోకల్ అనే నినాదాన్ని దేశ ప్రజలకు అందించారు. ఆత్మ నిర్భర్ భారత్, స్వావలంబన భారతదేశం సాధనలో ఇది ఒక ముఖ్యమైన భాగం. స్వదేశీ మంత్రం వోకల్ ఫర్ లోకల్ అనేది మహాత్మాగాంధీ నేతృత్వంలోని స్వదేశీ ఉద్యమం నుండి ప్రేరణ పొందింది. 2020లో కరోనా సంక్షోభ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆత్మ నిర్భర్ భారత్ ఆర్థిక ప్యాకేజ్ ప్రకటన సందర్భంగా ఈ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. వోకల్ ఫర్ లోకల్ అనే మంత్రం దేశ ఆర్థిక స్వావలంబనకు, సాంస్కృతిక మూలాల పరిరక్షణకు ఒక బలమైన పిలుపు అని చెప్పవచ్చు. దేశంలోని స్థానిక కళాకారులు, చేనేత కార్మికులు, చిన్న తరహా పరిశ్రమలకు గుర్తింపునిస్తూ వారికి అండగా నిలబడాల్సిన బాధ్యతను వోకల్ ఫర్ లోకల్ అనే మంత్రం ప్రజలకు గుర్తు చేస్తుంది. స్వయం సమృద్దిని సాధించడం, స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, కళలు సంస్కృతిని కాపాడుకోవడం, సహజ వనరుల సద్వినియోగం, దేశీయ ఉత్పత్తుల నాణ్యతను పెంచి అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పడేలా చేయడం వోకల్ ఫర్ లోకల్ ఉద్యమం ముఖ్యం.

0: సాక్ష్యాలుగా చెప్పవచ్చు. పండుగల సమయంలో స్థానిక కళాకారులు తయారు చేసిన వస్తువులనే కొనుగోలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక సందర్భాల్లో దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దేశీయ వస్తువులు కొనుగోలు చేయడం వల్ల వివిధ వృత్తుల్లో ఉన్న వారి కుటుంబాలకు నేరుగా ప్రయోజనం కలుగుతుందని ప్రధానమంత్రి చెబుతూ,
1: మేరే పరివార్జనో, హమారే దేశ్ మే త్యోహారో కా సీజన్ భీ షురూ హో చుకా హై. ఆప్ సభీ కే ఘర్ మే భీ కుచ్ నయా ఖరీదనే కీ యోజనా బన్ రహీ హోగీ. కోయి ఇస్ ఇంతజార్ మే హోగా కి నవరాత్ర కే సమయ వో అప్నా శుభ కామ్ షురూ కరేగా. ఉమంగ్ ఉత్సాహ కే ఇస్ వాతావరణ మే ఆప్ వోకల్ ఫర్ లోకల్ కా మంత్ర భీ జరూర్ యాద్ రఖే. జహాన్ తక్ సంభవ హో ఆప్ భారత్ మే బనే సామానో కీ ఖరీదారీ కరే, భారతీయ ప్రోడక్ట్ కా ఉపయోగ్ కరే ఆర్ మేడ్ ఇన్ ఇండియా సామాన్ కా హీ ఉపహార్ దే. ఆప్కీ ఛోటీ సీ ఖుషీ కిసీ దూసరే కే పరివార్ కీ బహుత్ బడీ ఖుషీ కా కారణ బనేగీ. ఆప్ జో భారతీయ సామాన్ ఖరీదేంగే ఉస్కా సీధా ఫాయదా హమారే శ్రమికో, కామగారో, శిల్పకారో ఆర్ అన్య విశ్వకర్మా భాయి బహనో కో మిలేగా. ఆజ్కల్ తో బహుత్ సారే స్టార్టప్స్ భీ స్థానీయ ప్రోడక్ట్స్ కో బఢావా దే రహే హై. ఆప్ స్థానీయ చీజే ఖరీదేంగే తో స్టార్టప్స్ కే ఇన్ యువాఓ కో భీ ఫాయదా హోగా.
0: స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయడం వల్ల కేవలం ఆ వస్తువును తయారు చేసిన వ్యక్తి లేదా విక్రయించిన వ్యాపారి మాత్రమే కాకుండా మొత్తం సమాజం అభివృద్ధి చెందుతుంది. గ్రామాలు, పట్టణాల్లో కుటీర పరిశ్రమలు మెరుగుపడడం వల్ల స్థానిక యువతకు, మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయి. విదేశీ వస్తువులపై భారత్ ఆధారపడడం తగ్గడం వల్ల దేశీయంగా వస్తువుల ఉత్పత్తి పెరుగుతుంది. వస్తువుల కొనుగోలుకు ఖర్చు చేసే నగదు స్థానిక మార్కెట్లోనే ఉండడం వల్ల దేశీయ సంపద దేశంలోనే ఉంటుంది. ఇది రూపాయి విలువను, దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. దేశీయ వస్తువులను కొనుగోలు చేయడం వల్ల సంప్రదాయ కళలకు పునరుజ్జీవనం కలుగుతుంది. చేనేత వస్త్రాలు, సంప్రదాయ హస్తకళలు, స్థానిక వంటకాలకు ఆదరణ లభిస్తుంది. చిన్న వ్యాపారులు, చేతి వృత్తుల వారు తమ ఉత్పత్తుల నాణ్యతను పెంపొందించుకుని ప్రపంచస్థాయి మార్కెట్ను చేరుకోవడం వల్ల లోకల్ టు గ్లోబల్ అనేది సాధ్యమవుతుంది. స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయడం వల్ల వస్తువుల రవాణా ఖర్చులు, కాలుష్యం గణనీయంగా తగ్గుతాయి. డిజిటల్ మార్కెటింగ్ మెళకువలతో హస్తకళాకారులు తమ ఉత్పత్తులను వినియోగదారులకు నేరుగా విక్రయించడం వల్ల మంచి ఆదాయాన్ని పొందవచ్చు. దేశంలో తయారైన వస్తువులను కొనుగోలు చేయడం వల్ల దేశీయ పరిశ్రమలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, అంకుర పరిశ్రమలకు ప్రోత్సాహం లభిస్తుంది. 2025లో పుట్టపర్తిలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా జయంతి శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, వికసిత్ భారత్ 2047 దార్శనికతకు అనుగుణంగా ముందుగా స్థానిక ఆర్థిక వ్యవస్థను శక్తివంతం చేయాలని ఉద్ఘాటించారు. అందుకోసం ప్రతి ఒక్కరూ వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తిని మరింత బలోపేతం చేయాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. గ్రామీణ పారిశ్రామికవేత్తలు, చిన్న వృత్తుల వారిని ఆర్థికంగా నిలబెట్టడానికి వోకల్ ఫర్ లోకల్ ప్రజా ఉద్యమంగా మారాలని నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
1: ఆత్మ నిర్భర్ భారత్ కి దిశా మే ఏక్ నాగరిక్ కే తౌర్ పర్ హమ్ సబ్కా సంకల్ప, సమర్పణ ఔర్ సహయోగ్ బహుత్ జరూరీ హై, అనివార్య హై. ఆప్ లోకల్ ఖరీదేంగే, లోకల్ కే లియే వోకల్ హోంగే తో సమజియే ఆప్ దేశ్ కో మజబూత్ కర్నే మే అప్నీ భూమికా నిభా రహే హై. యే భీ ఏక్ తరహ సే దేశ్ కి సేవా హీ హై. ఆప్ కిసీ భీ ప్రొఫెషన్ మే హో, హర్ ఏక్ జగహ్ దేశ్ సేవా కా బహుత్ స్కోప్ హోతా హీ హై. దేశ్ కి ఆవశ్యకతా కో సమజ్తే హుయే జో భీ కార్య కర్తే హై వో దేశ్ కి సేవా హీ హోతీ హై. ఆప్ కి యహీ సేవా దేశ్ కో కహీ నా కహీ మజబూత్ భీ కర్తీ హై. భారత్ కా లక్ష్య హై ఆత్మనిర్భర్ భారత్. భారత్ కి పరంపరా హై భరోసా, మిత్రతా. భారత్ కా భావ హై బంధుతా. హమ్ ఇన్హీ ఆదర్శో కే సాథ్ ఆగే బఢ్తే రహెంగే.
0: స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించారు.

0: ప్రతిపాదించడానికి భారత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా నీతి ఆయోగ్ దేశంలోని గ్రామీణ వ్యవస్థలను బలోపేతం చేయడానికి ఆకాంక్షిత విభాగాల కార్యక్రమం కింద వోకల్ ఫర్ లోకల్ కార్యక్రమాలను మార్చి 13, 2024 ప్రారంభించింది. వోకల్ ఫర్ లోకల్ ఉద్యమం కింద స్థానిక ఆర్థిక వ్యవస్థలను మెరుగుపరచడం, చిన్న తరహా ఉపాధిని పెంపొందించడం, గ్రామీణ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి నీతి ఆయోగ్ చర్యలు చేపడుతోంది. దేశంలోని వెనుకబడిన ప్రాంతాల నుండి విలక్షణమైన స్థానిక ఉత్పత్తులను గుర్తించి నీతి ఆయోగ్ మ్యాపింగ్ చేసింది. ఈ ఉత్పత్తులన్నింటికీ కలిపి ఆకాంక్ష అనే ఒక ప్రత్యేకమైన బ్రాండ్ను ఏర్పాటు చేసింది. ఈ బ్రాండ్ ద్వారా స్థానిక ఉత్పత్తులకు జాతీయ అంతర్జాతీయ మార్కెట్లలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ కొనుగోళ్ల కోసం ఉద్దేశించిన గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ జెమ్ పోర్టల్లో ఆకాంక్ష బ్రాండ్ ఉత్పత్తుల ప్రదర్శన కోసం ఒక ప్రత్యేక విండోను ఏర్పాటు చేశారు. దీనివల్ల ప్రభుత్వ శాఖలు నేరుగా ఈ స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. చిన్న వ్యాపారులు తమ ఉత్పత్తులను ఆన్లైన్ విధానంలో వినియోగదారులకు నేరుగా విక్రయించడానికి వీలు కల్పిస్తూ ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ఓఎన్డీసీతో నీతి ఆయోగ్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. స్థానిక ఉత్పత్తులను పెద్ద నగరాల మార్కెట్లతో అనుసంధానించడంలోనూ, ఆన్లైన్ లావాదేవీలు వ్యాపార నిర్వహణపై చిన్న వ్యాపారులకు అవగాహన కల్పించడంలోనూ నీతి ఆయోగ్ సహాయం అందిస్తోంది. స్థానిక ఉత్పత్తులకు కావలసిన నాణ్యతా ప్రమాణాల ధృవీకరణ పత్రాలను సులభంగా పొందేలా చూడడంలోనూ, స్థానిక కళాకారుల నైపుణ్యాలను మెరుగుపరచడంలో కూడా నీతి ఆయోగ్ తోడ్పాటునందిస్తోంది. ప్రతి జిల్లాకు ఉన్న ఒక ప్రత్యేక ఉత్పత్తిని గుర్తించి ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకం కింద ఆ ఉత్పత్తికి ప్రత్యేక గుర్తింపు, ఎగుమతి అవకాశాలు కల్పిస్తున్నారు. కొండపల్లి బొమ్మలు, మంగళగిరి చేనేత వస్త్రాలు, పొందూరు ఖాదీ, మచిలీపట్నం కలంకారీ, ఏటికొప్పాక బొమ్మలు, బొబ్బిలి వీణ మొదలైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు జీఐ ట్యాగ్ ఇవ్వడం ద్వారా అంతర్జాతీయంగా వాటి బ్రాండ్ విలువను పెంచడానికి చర్యలు తీసుకుంటున్నారు. వ్యవసాయ ఉత్పత్తులు, ప్రత్యేక రుచి కలిగిన ఆహార పదార్థాలకు కూడా భౌగోళిక గుర్తింపు లభిస్తోంది. పీఎం విశ్వకర్మ యోజన కింద సంప్రదాయ వృత్తుల వారికి నైపుణ్య శిక్షణతో పాటు ఆధునిక పరికరాల కిట్లు, తక్కువ వడ్డీకి ఉపాధి రుణాలు అందిస్తున్నారు. పీఎం ముద్రా పథకం కింద కొత్తగా వ్యాపారాలు ప్రారంభించేవారికి, చిన్న వ్యాపారులు, దుకాణదారులకు, మహిళా పారిశ్రామికవేత్తలకు సులభంగా రుణాలు మంజూరు చేస్తున్నారు. మేక్ ఇన్ ఇండియా భారత్లో తయారీ కింద దేశంలో వస్తువులను తయారు చేసే పరిశ్రమలకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో హస్తకళా ప్రదర్శనలు ఏర్పాటు చేసి స్థానిక వస్తువుల అమ్మకాలను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వోకల్ ఫర్ లోకల్ అంటే కేవలం స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయడం మాత్రమే కాదు, వాటిని పలు మాధ్యమాల ద్వారా ప్రచారం చేయడం కూడా. ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు మధ్య సంబంధాలను పెంపొందించుకోవడానికి డిజిటల్ మీడియా, ఆన్లైన్ సాధనాలను ఉపయోగించుకోవాలి. పండుగల సమయంలో దేశంలో తయారైన ఉత్పత్తుల కొనుగోలుకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలను కోరారు. పండుగలు, వేడుకలు మన సంప్రదాయాలను నిలబెట్టడమే కాకుండా ఒకరితో ఒకరు మమేకమయ్యే అవకాశాలను కూడా కల్పిస్తాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. మనం ఏ వస్తువు కొనుగోలు చేసినా అది భారతదేశంలో తయారైందో లేదో తప్పకుండా చూసుకోవాలి. దేశంలో తయారైన ఉత్పత్తుల పట్ల గర్వపడడం ద్వారా మాత్రమే భారతదేశం స్వయం సమృద్ధి సాధించే మార్గం సుగమమవుతుంది. ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ మందికి తెలియచేయడం మన బాధ్యత. స్వయం సమృద్ధి సందేశాన్ని వ్యాప్తి చేయడంలో సృజనాత్మక ప్రపంచంలోని మిత్రులు, ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు కీలక పాత్ర పోషించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోరారు. వీరందరూ వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తిని స్వీకరించి ఇతరులను కూడా ప్రేరేపించాలని నరేంద్రమోదీ కోరుతూ,
1: ఇస్ అవసర్ పర్ అప్నే ఆస్ పాస్ కే కారీగరో, శిల్ప్కారో ఔర్ విశ్వకర్మా సాథియో కా సమ్మాన్ కర్నా చాహియే. కుచ్ మహీనో బాద్ దీపావళి భీ ఆనే వాలీ హై. ఇస్కి తయారీ అభి ధీరే ధీరే శురూ హో రహీ.

0: त्योहारों के इस मौसम में मैं एक बार फिर आपसे वोकल फॉर लोकल का आग्रह दोहराऊंगा। और वोकल फॉर लोकल का मतलब केवल मिट्टी के दिए खरीदना नहीं है, इसका विजन बहुत बड़ा है। हम अपने घर के लिए जो भी सामान खरीदते हैं उसे एक बार जरूर देख लें कि वो भारत में बना हो। भारत के आत्मनिर्भर बनने का मार्ग भारत में बनी चीजों पर गर्व करने से ही प्रशस्त होगा। इस संदेश को ज्यादा से ज्यादा लोगों तक पहुंचाना भी हमारी जिम्मेदारी है। हमारे क्रिएटिव वर्ल्ड के साथियों, इन्फ्लुएंसर्स और सेलिब्रिटीज की भी इसमें बहुत बड़ी भूमिका है। मेरा आपसे आग्रह है कि स्वयं भी वोकल फॉर लोकल को अपनाएं और दूसरों को भी इसके लिए प्रेरित कीजिए।
1: స్థానికంగా కొనడం అంటే స్థానిక ఉత్పత్తులకు, చేతి వృత్తులకు, దేశంలో తయారైన వాటికి మద్దతు ఇస్తున్నామని అర్థం. ఆరోగ్యంగా, ఆనందంగా ఉండడానికి సహాయపడే గొప్ప వైవిధ్యభరితమైన ఉత్పత్తులు దేశంలో ఉన్నాయని ప్రపంచానికి చాటి చెప్పాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉంది. స్వదేశీ మంత్రం వోకల్ ఫర్ లోకల్ అనే నినాదం భారతదేశ స్వయం సమృద్ధికి, ప్రజల ఆర్థిక ఎదుగుదలకు దిక్సూచి వంటిది. దేశంలో తయారైన ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా చేతి వృత్తుల కళాకారులు, చిన్న వ్యాపారులు, స్థానిక శ్రామికులకు ఆర్థిక చేయూత అందుతుంది. సుసంపన్నమైన భారతదేశ సంస్కృతి వైభవాన్ని, హస్తకళాకారుల నైపుణ్యాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు వోకల్ ఫర్ లోకల్ ఉద్యమం దోహదపడుతుంది. లోకల్ బ్రాండ్లను గ్లోబల్ బ్రాండ్లుగా మార్చడమే ఈ ఉద్యమం అంతిమ లక్ష్యం. వినియోగదారులుగా స్థానిక ఉత్పత్తులను ఆదరించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో తమవంతు పాత్రను పోషించాలి. ప్రతి భారతీయుడు రోజువారీ జీవితంలో స్థానిక వస్తువుల వాడకాన్ని అలవాటు చేసుకోవడం వల్ల మన దేశం ప్రపంచ ఆర్థిక శక్తుల్లో అగ్రగామిగా నిలుస్తుంది. 2047 నాటికి దేశాన్ని పూర్తిస్థాయి అభివృద్ది చెందిన దేశంగా మార్చడానికి వోకల్ ఫర్ లోకల్ ఉద్యమం కీలక పాత్ర పోషిస్తుంది. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో స్వదేశీ మంత్రం వోకల్ ఫర్ లోకల్ ఉద్యమం ముఖ్య పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు.

0: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా వోకల్ ఫర్ లోకల్ అంశంపై ప్రత్యేక కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. రచన వ్యాఖ్యానం జి అరుణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: మీరింతవరకు ఆర్ఎన్యు ప్రత్యేక కార్యక్రమం విన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి గారి జీవిత విశేషాలు వింటారు.
2: లాల్ బహదూర్ శాస్త్రి 1904 అక్టోబర్ 2 ఉత్తరప్రదేశ్లోని మొఘల్ సరాయిలో జన్మించారు. తండ్రి శారదా ప్రసాద్ శ్రీవాత్సవ, తల్లి రామదులారీదేవి. లాల్ బహదూర్ శాస్త్రి తండ్రి మొదట బడిపంతులుగా పనిచేసి తరువాత రెవెన్యూ కార్యాలయంలో గుమస్తాగా స్థిరపడ్డారు. శాస్త్రిగారి చదువు మొఘల్ సరాయి మరియు వారణాసిలలో కొనసాగింది. 1926 శాస్త్రిగారు కాశీ విద్యాపీఠం నుండి ప్రథమ శ్రేణిలో పట్టభద్రులయ్యారు. కాశీ విద్యాపీఠం ఇచ్చే పట్టాను ఆ రోజుల్లో శాస్త్రి అనే పదంతో గౌరవంగా సంబోధించేవారు. ఆ విధంగా శాస్త్రి అన్నది ఆయన పేరులో ఒక భాగమైపోయింది. శాస్త్రిగారు మహాత్మాగాంధీ, బాల్ గంగాధర్ తిలక్ ఆశయాలకు ఆదర్శాలకు ప్రభావితులై 1921 భారత స్వాతంత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆ సమయంలోనే ఆయన సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లారు. కాని శాస్త్రిగారు అప్పటికింకా మైనర్ కావడంతో బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ను జైలు నుండి విడుదల చేసింది. శాస్త్రిగారి వివాహం 1928 మే 16 మీర్జాపూర్లో లలితాదేవితో జరిగింది. శాస్త్రిగారు 1930 ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని 2.5 జైలు శిక్షను అనుభవించారు. 1937 శాస్త్రిగారు ఉత్తరప్రదేశ్ పార్లమెంటరీ

0: బోర్డుకు ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేశారు. 1940 సంవత్సరంలో స్వాతంత్ర్య సమరంలో చురుగ్గా పాల్గొనడం వల్ల తిరిగి జైలు పాలయ్యారు. ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించారు. జైలు నుండి విడుదలైన తర్వాత శాస్త్రిగారు మహాత్మాగాంధీ చేపట్టిన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత అలహాబాద్ చేరుకుని జవహర్లాల్ నెహ్రూతో కలిసి అనేక స్వాతంత్రోద్యమ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. ఫలితంగా తిరిగి జైలు పాలై 1946 వరకు జైలు జీవితాన్ని గడిపారు. స్వాతంత్రోద్యమంలో భాగంగా ఆయన దాదాపు 9 సంవత్సరాలు జైలు జీవితాన్ని అనుభవించారు. జైలు శిక్షను గడుపుతున్న కాలంలో శాస్త్రిగారు ఎక్కువ సమయాన్ని పుస్తకాలు చదవడంలో వెచ్చించారు. ఆ సమయంలోనే ఆయన విప్లవాత్మకతను, వేదాంతాన్ని, వివిధ సంస్కరణలను ఆకలింపు చేసుకున్నారు. 1947 ఆగస్టు 15 స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత శాస్త్రిగారు ఉత్తరప్రదేశ్ రాష్ట పార్లమెంటరీ సెక్రటరీగా నియమించబడ్డారు. ఆ వెంటనే ఆయన గోవింద వల్లభ్ పంత్ ముఖ్యమంత్రిత్వంలో పోలీస్ మరియు రవాణా శాఖ మంత్రిగా పదవి స్వీకారం చేశారు. పోలీస్ మరియు రవాణా శాఖ మంత్రిగా అనేక విప్లవాత్మక సంస్కరణలను తెచ్చారు. రవాణా శాఖ మంత్రిగా రవాణా వ్యవస్థలో మొట్టమొదటిసారిగా మహిళా కండక్టర్లను నియమించారు. ఆ సమయంలో ఎక్కువగా చెలరేగిన మత కలహాలను, సామూహిక వలసలను అత్యంత సమర్థవంతంగా అరికట్టి నిరాశ్రయులకు ఆశ్రయాన్ని కల్పించి అందరిచేత శభాష్ అని అనిపించుకున్నారు. 1951లో నెహ్రూ ప్రధానమంత్రి నేతృత్వంలో ఆలిండియా కాంగ్రెస్ కమిటీకి జనరల్ సెక్రటరీగా ఎన్నుకోబడ్డారు. కాంగ్రెస్ పార్టీని బలోపవేతం చేయడంలోనూ 1952, 1957, 1962లో కాంగ్రెస్ అఖండ విజయం సాధించడంలోనూ అత్యంత కీలక పాత్ర పోషించి అందరి మన్ననలను అందుకున్నారు. 1952లో ఉత్తరప్రదేశ్ నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు. మే 13, 1952 నుండి డిసెంబర్ 7, 1956 వరకు కేంద్ర రైల్వే మరియు రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఘోర రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేసిన ఆదర్శ వ్యక్తి. అయితే అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆ రాజీనామాను తిరస్కరించడం జరిగింది. 3 నెలల అనంతరం తమిళనాడులోని జరిగిన మరో ఘోర రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ తిరిగి రాజీనామా సమర్పించారు. జరిగిన ప్రమాదానికి శాస్త్రిగారికి సంబంధం లేనప్పటికీ ఇతర నేతలకు ఇది ఆదర్శం కావాలని ప్రకటిస్తూ నాటి ప్రధాని ఆ రాజీనామాను అంగీకరించడం జరిగింది. 1957లో జరిగిన ఎన్నికల్లో తిరిగి గెలుపొంది రవాణా మరియు సమాచార శాఖ మంత్రిగాను, పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ మంత్రిగాను, ఆ తరువాత హోంశాఖ మంత్రిగాను దేశానికి సేవలను అందించారు. 1964 సంవత్సరం మే 27వ తేదీన నాటి ప్రధాని నెహ్రూ కన్నుమూయడంతో ప్రధాని అయ్యారు. 1964 జూన్ 9వ తేదీన శాస్త్రిగారు ప్రధానమంత్రి పదవిని చేపట్టారు. 1965 సంవత్సరంలో జరిగిన 22 రోజుల భారత పాకిస్తాన్ యుద్దంలో విజయం సాధించి మరో గంతను సాధించారు. యుద్దానంతరం చిన్నాభిన్నమైన దేశ ఆర్థిక మరియు రక్షణ వ్యవస్థలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జై జవాన్ జై కిసాన్ అనే పిలుపును ఇచ్చారు. చైనా దేశంతో తలెత్తిన రక్షణ సమస్యలను శాంతియుతంగా, సమయస్ఫూర్తితో పరిష్కరించారు. పాకిస్తాన్ యుద్దానంతరం శాంతి స్థాపన దిశగా శాస్త్రిగారు వివిధ దేశాల్లో పర్యటించారు. ఆ ఆశయ సాధన దిశగా శాస్త్రిగారు ఆనాటి పాకిస్తాన్ రాష్ట్రపతి మహమ్మద్ ఆయుబ్ ఖాన్తో కలిసి తాష్కెంట్ శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యారు. 1966 జనవరి 10వ తేదీన శాస్త్రిగారు ఖాన్ గారు తాష్కెంట్ వాంగ్మూలంపై సంతకాలు చేశారు. ఆ మరుసటి రోజే శాస్త్రిగారు తాష్కెంట్లోనే మరణించారు. శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి జాతి గుర్తించుకోవలసిన ఆదర్శనేత. ఆ మహానేతను ఆయన జయంతి సందర్భంగా ఒకసారి స్మరించుకుందాం.
1: మీరు ఇంతవరకు లాల్ బహదూర్ శాస్త్రి గారి జీవిత విశేషాలు విన్నారు. గాంధీ గారి గురించి ప్రముఖ గాంధేయవాది లవణం గారి జ్ఞాపకాలు వింటారు.
2: గాంధీ గారిని చూస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. అంచనా.

ఒక పక్క ఆశ్చర్యం, రెండో పక్కన చూస్తున్నాను అని ఏమిటి తెలియనటువంటి ఒక ఆనందం, తెలియనటువంటి ఒక ఆత్మవిశ్వాసం, తెలియనటువంటి ఒక గొప్ప ఇదిగా అనిపించిన, నా జీవితంలో గొప్ప సంఘటన అని గాంధీ గారిని చూడడం అని నాకు అనిపించింది. మేము వరుసగా 4 నెలలు ఉన్నాం కదా, అంటే నేను అనుకుంటాను గాంధీ కూడాను నాన్నగారితో అప్పటికే మాట్లాడుతూ ఉండి నా ఆస్తికత్వం ఒప్పు అని గాని నీ నాస్తికత్వం తప్పు అని గాని నేను అనలేను, ఇద్దరము సత్యాన్వేషులము అన్నాడు. ఇది చాలా గొప్ప విషయం. ఎంచేతంటే అంతవరకు గాంధీ దేవుళ్ళు నమ్మితేనే తప్ప సత్యాన్వేషణ చేయలేరు అని అనుకునేవాడు. అదే మొట్టమొదట్లో గాంధీ గాడ్ ఈజ్ ట్రూత్ అనేవాడు, దేవుడే సత్యం అని. తర్వాత 1932లో రోమరోలాను కలిసినప్పుడు స్విట్జర్లాండ్లో, నేను ఇంతవరకు నేను గాడ్ ఈజ్ ట్రూత్ అంటూ వచ్చాను, ఇప్పుడు ట్రూత్ ఈజ్ గాడ్ అని మారుస్తాను అన్నాడు. అంచేత నాకు ట్రూత్ ముఖ్యం గాడ్ కంటే కూడా అనేటటువంటి భావం 1932లోనే నాన్నగారిని కలవకముందే ఆయనకి వచ్చింది. దానికి ఒక కారణం కూడా ఏంటనుకుంటానంటేను, గాంధీ చదువుకునేటప్పుడు విద్యార్థిగా ఉన్నప్పుడు లండన్లో చార్లెస్ బ్రాడ్లా చనిపోయాడు. ఆయన పెద్ద నాస్తికుడు ఇంగ్లండ్లో. తర్వాత ఆయనకి ఇండియా అంటే చాలా ఇష్టం, ఇండియాకు కాన్స్టిట్యూషన్ కావాలి అని చెప్పేసి చెప్పిన మొట్టమొదటి వ్యక్తి కూడా చార్లెస్ బ్రాడ్లా అయ్యాను. ఆయన బ్రిటిష్ పార్లమెంట్కి ఎన్నికైనప్పుడు మెంబర్ ఫర్ ఇండియా అని చెప్పేసి ఆయన అంటూ ఉండేవారు. అటువంటి చార్లెస్ బ్రాడ్లా, ఇండియన్ విద్యార్థులు ఎవరు వెళ్ళినప్పటికీ చార్లెస్ బ్రాడ్లా చూస్తూ ఉండేవాళ్ళు. కానీ గాంధీ గారు ఆయన బతికొట్టగా చూడలేదు, చనిపోయిన తర్వాత ఆయన స్వయం వెనకతల శ్మశానం వరకు నడిచి వెళ్ళారు ఆయన. అందుచేత ఆయన దృష్టిలో నాస్తికత్వం చార్లెస్ బ్రాడ్లా వీళ్ళందరూ కూడా ఉండడం చేత నా ఆస్తికత్వమే రైటు అని అంటే మరి చార్లెస్ బ్రాడ్లా ఏమైపోతాడు? అందుచేత ఆయన మనస్సులో అది కూడా ఉంది. ఆయన ఆత్మహత్యలో రాసుకున్నారు కూడా, నేనేమో గాడ్ ఈజ్ ట్రూత్ అని, ట్రూత్ ఈజ్ గాడ్ అని అనడం చేత నేను చార్లెస్ బ్రాడ్లాని కూడా మారుస్తాను అని చెప్పేసి రాసుకున్నారు ఆత్మకథలో. అది ఇవన్నీ ఉండడం చేత నాన్నగారిని చూసి ఇవన్నీ చూశాక ఆయన చార్లెస్ బ్రాడ్లా అంతా కూడా గుర్తొచ్చి ఉంటుంది, కనుక కుటుంబాలంతటిని కూడా చూస్తారన్నారు. కనుక ఆయన ఏమిటన్నారు, సత్యం అనేటటువంటిది ఎవరి గుత్తా కాదు, అది నువ్వు దేవుడిలో నమ్ము, దేవుడిలో నమ్మకపో, నువ్వు ఆస్తికుడుగా, నువ్వు నాస్తికుడుగా, నువ్వు హిందూ కానీ ముస్లిం కానీ క్రైస్తవుడు కానీ ఎవరైనప్పటికీ అందరూ కూడా సత్యాన్ని అన్వేషించడంలో సమానులు, ప్రతి ఒక్కళ్ళు కూడా సత్యాన్వేషణలో భాగస్థులు కావాలి అనేది గాంధీ చాలా గట్టిగా ఫీల్ అయినట్టుగా నాకు అనిపిస్తుంది. అంచేత నాస్తికులు కూడా సత్యాన్వేషకులు అని అనుకోకపోతే గాంధీజీ సత్యం పాక్షికం అవుతుంది, నాస్తికుల్ని పక్కన పెట్టేస్తారు. కనుక నాస్తికులు కూడా సత్యాన్వేషకులు అనడం చేత గాంధీజీ యొక్క సత్యం విశ్వజనీయమైంది, యూనివర్సల్ అయింది. అందుచేత ఒక విధంగా నాన్నగారితోటి పరిచయం అవడం వల్ల గాంధీ తన సత్యాన్ని యూనివర్సలైజ్ చేసుకోవడానికి, విశ్వజనీయం చేసుకోవడానికి నాన్నగారితోటి పరిచయం గాంధీకి తోడ్పడింది అని చెప్పేసి నేను కూడా అనుకుంటాను, చాలామంది ప్రపంచంలో అనుకుంటారు. ఆ విధంగా చాలామంది గోరా గారు గాంధీజీని ఒక విశ్వజనీయ దృక్పథంలోకి తీసుకొచ్చారు. సత్యం అనేదానికి ఒక ఆస్తికులే సత్యం అనేది కాకుండా ప్రతి ఒక్కడికి సత్యం చెందుతుంది అనేది తీసుకొచ్చారు అని చెప్పేసాను. కనుక ఇవన్నీ అక్కడ ఉన్నప్పుడు నేను కూడా కొంత నాన్నగారితో మాట్లాడుతూ ఉంటే వింటూ ఉండం. తర్వాత నాకేమంటే శివగ్రామ ఆశ్రమంలోనూ నాయకులు అందరినీ చూసేవాడిని, గాంధీ దగ్గర మాట్లాడడానికి వచ్చేవారు. అందులో 1946 కదండి, అంచేత ఇండియాకి స్వాతంత్ర్యం వస్తుంటే అందరు మాట్లాడడానికి వచ్చేవాడు. అక్కడ ఆజాద్ వచ్చేవాడు, నెహ్రూ వచ్చేవాడు, పటేల్ వచ్చేవాడు, రాజేంద్ర ప్రసాద్ వచ్చేవాడు, ఖానబ్దుల్ గఫర్ ఖాన్ వచ్చేవాడు, ఇలాగ ప్రతి ఒక్కరిని అందరిని ఎలా చూస్తూ ఉంటే సరోజినీ నాయుడు వచ్చేది, వీళ్ళందరూ మన జీవితంలో ఎప్పుడా వీళ్ళు మనం చూస్తామా, ఇవాళ మనం దగ్గరగా చూస్తున్నామే అని చెప్పేసి అదొకటి ఉండేది. తర్వాత గాంధీ గారి ఆశ్రమంలో ప్రతి వాళ్ళు కూడా శరీరశ్రమ చేయాలి, అంచేత చీపులు పుచ్చుకునే ఆశ్రమం అంతా అందరం ఊడ్చేవాళ్ళం, నేను కూడా ఊడ్చేవాడిని. ఇది కాక ప్రతి వాళ్ళకి ఏదో ఒక పని ఇది అప్పచెప్పేవాడు, అది చాలా బాగా చేస్తూ ఉండేవాడిని. నేను ఇవన్నీ కూడా ఇవి ఇలాగ ఉంటూ ఉండగా ఏమిటైపోయిందంటే, నేను ఒకసారి గాంధీ నాకు ఒక పని ప్రత్యేకంగా పెట్టాడు, నాలుగు నెలలు ఉంటున్నాను కదా, రోజు పొద్దున్నే టిఫిన్ తిన్న తర్వాత జామపళ్ళ తోటలు ఉండేవి, టొమాటో ఉండేవి, అక్కడికి వెళ్ళి జామపళ్ళు టొమాటో పళ్ళు తీసుకొచ్చేవాడిని, అవన్నీ శుభ్రంగా కడిగి తుడిచి పెట్టేవాడిని, అవి మధ్యాహ్నం ముక్కలు చేసి మాకేమో లంచ్లో వేసేవాళ్ళు అనమాట, మధ్యాహ్నం భోజనంలో వేసేవాళ్ళు. గాంధీ గారు స్నానానికి వెళ్లే సమయం, నేనే చేసే సమయం ఒకటే,
గాంధీ గారు

అలానికి వెళ్ళేటటువంటి గదికి ఎదురుకున్నానే నేను ఈ పని చేయడం. రోజు నన్ను చూసుకుంటూ వెళ్ళిపోయేవాడు. ఒకరోజు నా దగ్గరికి వచ్చాడు. నాకు భయం వేసింది, నేనేమన్నా తప్పు చేసి గౌబర్ లేచి నించున్నాను. లేచి నించుని ఎట్టినాక వచ్చి రాగానే ఆయన ఏమనో క్యాకత్తే హో అన్నాడు. అంటే నేనేమన్నా కడుగుతున్నానన్నాను. నేను కడుగుతున్నావా తింటున్నావా అన్నాడు. లేదు కడుగుతున్నానన్నాను. నేను తినడం లేదా అన్నాడు. తినడం లేదన్నాను. ఎందుకు తినడం లేదన్నాడు. అంటే తినడం లేదన్నాను. ఆయన ఇంకా గద్దించాడు ఎందుకు తినలేదని చెప్పేసి. నాకు మధ్యాహ్నం అన్నం వేసి పెడతారు కదా, అంతే తినడం లేదన్నాను. నేను ఒకవేళ నీకు మధ్యాహ్నం పెట్టనుకో, అప్పుడు ఒక పండు తీసుకొని తింటావా తినవా అన్నాడు. అది నాకు పెద్ద ప్రశ్న అయిపోయింది, పరీక్ష అయిపోయింది. ఏం చెప్పాలి, నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా? నాకెందుకనో ఇంక నిజమే చెప్పారనిపించి, బహుశా నాకు వెయ్యకపోతే పండు దాచుకొని తింటానేమో. అది అది నువ్వు చేసేటటువంటి శ్రమశక్తికి ఫలితం నీకు వస్తుంది కనుక నువ్వు నిజాయితీగా ఉన్నావు అంటూ వెళ్ళిపోయాడు. నేను ఈ శ్రమ నేను చేశాను, నేను చేసిన శ్రమ వల్ల ఇది వచ్చింది, అది నాకు లభించకుండా పోతుంది అన్నప్పుడు నిజాయితీ లేకుండా దాన్ని వాడు దొంగతనం చేయాలనుకుంటాడు, తీసుకుపోవాలనుకుంటాడు. ఇది గాంధీ. అప్పుడు నాకు కాకపోయినా తర్వాత నెమ్మదిగా అర్థం చేసుకునేటప్పటికల్లా గాంధీ నాకు ఇంత పాఠం చెప్పాలనుకున్నాడా, నేను అంత చిన్నవాడిని అయినప్పటికి కూడాను అని చెప్పేసి ఒక ఇది పడింది.

గాంధీ గారి గురించి ప్రముఖ గాంధేయవాది లవణం గారి జ్ఞాపకాలు మీరింతవరకు విన్నారు. 102.5 MHz ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు.

0: మీరు విన్న పాట గోదావరి, చిత్రానికి సునీత పాడిన పాట విన్నారు. గీత రచన వేటూరి.
1: మీరు HIV బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షిత

0: కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

విన్న పాట ఎగిరే పావురమా చిత్రానికి సునీత పాడిన పాట విన్నారు. గీత రచన సిరివెన్నెల. మీరింతవరకు రావోయే అతిథి శీర్షికన చిత్రగీతాలు విన్నారు. వన్ 2.2 MHz ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. గుర్తు చేసుకుందాంలో ముందుగా వినబోతున్న పాట శ్రీరామదాసు చిత్రానికి సునీత పాడిన పాట. గీత రచన జేకే భారవి, సంగీతం ఎంఎం కీరవాణి.

0: ఏడు గోడంతే.
1: మీరు విన్న పాట గోలీమార్. చిత్రానికి గీతామాధురి పైన పాట విన్నారు. గీత రచన భాస్కర్ భట్ల రవికుమార్.

0: మీరు ఇంతవరకు గుర్తు చేసుకున్నాం కార్యక్రమం విన్నారు. 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. మరికొద్ది క్షణాలు ఏషియన్ గేమ్స్ 2026 అప్డేట్స్ వింటారు.
1: ఏషియన్ గేమ్స్ 2026 ఐచి నగోయా.
2: హలో అండ్ వెరీ వార్మ్ వెల్కమ్ టు ఆల్ ద లిసనర్స్ ఆఫ్ ఆకాశవాణి. మే హూ సాక్షి మాండవాల్. దోస్తో ఇస్ వక్త్ మేరే సాత్ యహాన్ పర్ మౌజూద్ హై అనుపమ్ పాఠక్. హమ్ లేకర్ ఆ గయే హై ఆప్కే లియే ఏషియన్ గేమ్స్ 2026 కే లైవ్ అప్డేట్స్. ఘడీ మే బజ్ రహే 11:30 అండ్ ఆఫ్ కోర్స్ వి స్టార్ట్ విత్ ద బెస్ట్ న్యూస్ ఆఫ్ ద డే సో ఫార్ ఇన్ ద లాస్ట్ వన్ అవర్ విచ్ ఇస్ ఫ్రమ్ ద వర్ల్డ్ ఆఫ్ ఆర్చరీ. జహా మెన్స్ రికర్వ్ టీమ్ సెమీఫైనల్ జో హమారీ భారత్ కి జిన్హోనే ప్రవేశ్ కియా థా అబ్ ఉన్హోనే వహాన్ పర్ భీ జీత్ దర్జ్ కర్కే ఫైనల్స్ మే గోల్డ్ మెడల్ కే లియే అపనే లియే జగహ బనా లీ హై. జీ హాన్, ఆప్కో బతా దే దట్ ఇండియా హావ్ స్టార్మ్డ్ ఇన్ టు ద మెన్స్ రికర్వ్ టీమ్ ఫైనల్స్ ఆఫ్టర్ డిఫీటింగ్ ఇరాన్ 6-0 ఇన్ అ డామినెంట్ సెమీఫైనల్. ఇరాన్ స్టార్టెడ్ ద థర్డ్ సెట్ స్ట్రాంగ్లీ విత్ 29-30, బట్ ఇండియా రెస్పాండెడ్ విత్ అ సూపర్ 56 టు ఎడ్జ్ ద సెట్ 56-55. నీరజ్ చౌహాన్ హిట్ అ 10, యష్తి బోగే యాడెడ్ ఓవర్ 9 అండ్ ధీరజ్ బొమ్మదేవారా సీల్డ్ ద విక్టరీ విత్ అ క్రూషియల్ 9. ఇండియా హ్యాడ్ ఎర్లియర్ వన్ ద ఫస్ట్ టూ సెట్స్ 58-53 56-53 to take a commanding 4-0 lead, and thereby the Indian trio of Dheeraj, Neeraj and Yashdeep will now face South Korea in the gold medal match. Aur aapko bata de ki kyunki gold medal mein ab men's recurve team semi final jo khel ke abhi pravesh kari hai, aaj din ki shuruaat bhi archery ki team ne hamare liye bahut acche se ki thi. Wahi mahila recurve archery team ne hame gold medal dilwaya tha aur recurve mixed team ke semi finals ke baad bhi humne dekha tha ki kis tarah se Bharat ne उसमें भी हमें सिल्वर मेडल दिलवाया जो फाइनल्स हुए थे. सो क्योंकि हमारी महिला रिकर्व आर्चरी टीम ने आज हमें स्वर्ण पदक दिलवाया है, तो चलिए आइए सुनते हैं कि कुमकुम मोहत ने आज क्या कहा.
3: उसमें उम्मीद, मतलब मैं मेरा बेस्ट दूंगी और मेडल तो आएगा, 100% आएगा. और मेडल टीम का भी हो सकता है, मिक्स टीम का भी हो सकता है और इंडिविजुअल का भी हो सकता है.
4: बिल्कुल, कितनी बढ़िया बात है कि इस स्पर्धा में, रिकर्व की स्पर्धा में आज तीन मुकाबले हैं साक्षी और तीनों में पदक हैं. एक स्वर्ण आ चुका, एक रजत आ गया और एक स्वर्ण ही आना चाहिए. और भी एक और पदक जिसके बारे में हमने थोड़ा जिक्र किया था अपनी पिछली अपडेट में, सेलिंग में डिंगी में आई एल सी ए 7 क्लास जो होती है उसकी डिंगी, उसमें

ఏంటలా చూస్తున్నావు? సిక్కేస్తుంది, దగ్గరికి రావద్దు ప్లీజ్. చంటి, అరే

0: విన్న పాట జయం, చిత్రానికి ఉషా పాడిన పాట విన్నారు. గీత రచన కులశేఖర్.
1: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుగులో తామరా బురద పుల్లా.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి. సైబాల్
0: 102.2 MHz ఆకాశవాణి FM వింటున్నారు. చిత్రగీతాల్లో వినబోతున్న పాట జనతా గ్యారేజ్. చిత్రానికి గీతా మాధురి, సాగర్ పాడిన పాట. గీత రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు 102.2 MHz ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 12 గంటలు కావస్తోంది. మరొక దీక్షణలో హిందీలో వార్తలు వింటారు.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కి సాథ్ మే కనకలత. कृतज्ञ राष्ट्र आज राष्ट्रपिता महात्मा गांधी और पूर्व प्रधानमंत्री लाल बहादुर शास्त्री की जयंती पर उन्हें श्रद्धा सुमन अर्पित कर रहा है. इस अवसर पर देशभर में विभिन्न कार्यक्रमों का आयोजन किया जा रहा है. राष्ट्रीय राजधानी दिल्ली में महात्मा गांधी की समाधि राजघाट पर सर्वधर्म प्रार्थना सभा का आयोजन किया गया.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ అధ్యక్ష ఓం బిర్లా, కేంద్ర ఆవాస్ ఔర్ శహరీ మామలో కే మంత్రి మనోహర్ లాల్ ఔర్ దిల్లీ కే ముఖ్యమంత్రి రేఖా గుప్తా నే రాజఘాట్ పర్ మహాత్మా గాంధీ కు శ్రద్ధాంజలి ది. రాష్ట్రపతి నే కహా కి దునియా కే కై హిస్సో మే జారీ యుద్ధ ఔర్ సంఘర్ష్ కే మాహౌల్ మే గాంధీ జీ కా శాంతి ఔర్ అహింసా కా సందేశ్ పహలే సే కహీ అధిక ప్రాసంగిక హో గయా హై. ఉపరాష్ట్రపతి నే కహా కి సత్య ఔర్ అహింసా మే మహాత్మా గాంధీ కా అటూట్ విశ్వాస్, న్యాయ కే ప్రతి ఉన్కి ప్రతిబద్ధత ఔర్ హర్ వ్యక్తి కి గరిమా మే ఉన్కా గహరా విశ్వాస్ మానవతా కు ప్రేరిత కర్తే రహెంగే. ప్రధానమంత్రి నే కహా కి సభీ యుగో మే బాపూ కే ఆదర్శ్ మానవతా కే లియే పథ ప్రదర్శక్ బనే రహెంగే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ అధ్యక్ష ఓం బిర్లా ఔర్ దిల్లీ కే ముఖ్యమంత్రి రేఖా గుప్తా నే పూర్వ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి కే జయంతి పర్ విజయ ఘాట్ స్థిత సమాధి పర్ ఉన్హే శ్రద్ధా సుమన్ అర్పిత్ కియే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ అధ్యక్ష ఓం బిర్లా, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, కిరణ్ రిజోజు, అర్జున్ రామ్ మేఘ్వాల్, జితేంద్ర సింగ్ ఔర్ ఎల్ మురుగన్ నే ఆజ్ నయీ దిల్లీ స్థిత సంవిధాన్ సదన్ మే మహాత్మా గాంధీ ఔర్ లాల్ బహదూర్ శాస్త్రి కు పుష్పాంజలి అర్పిత్ కి. ఇస్ అవసర్ పర్ భారతీయ జనతా పార్టీ అధ్యక్ష నితిన్ నవీన్, కాంగ్రెస్ అధ్యక్ష ఔర్ రాజ్యసభ మే విపక్ష కే నేత మల్లికార్జున్ ఖర్గే, లోక్సభ మే విపక్ష కే నేత రాహుల్ గాంధీ, కై సాంసద్, సంసద్ కే వరిష్ఠ అధికారి ఔర్ విద్యార్థియో నే భీ దోనో మహాన్ నేత को भावभीनी श्रद्धांजलि दी. बांग्लादेश में भारत के उच्चायुक्त दिनेश त्रिवेदी ने आज महात्मा गांधी और पूर्व प्रधानमंत्री लाल बहादुर शास्त्री की जयंती पर सभी को शुभकामनाएं दी. उन्होंने कहा कि लाल बहादुर शास्त्री ने जय जवान जय किसान का नारा दिया था. आज के दौर में प्रधानमंत्री नरेंद्र मोदी ने इसे जय जवान जय किसान जय विज्ञान जय अनुसंधान तक आगे बढ़ाया है. विदेश मंत्रालय भारतीय नागरिक और फ्लाई दुबई विमान के बहादुर पायलट कैप्टन स्मिथ मच्छार की स्वास्थ्य स्थिति पर लगातार नजर बनाए हुए है. सऊदी अरब के तबुक में एक अस्पताल में आरंभिक उपचार के बाद अब उन्हें अबू धाबी भेज दिया गया है. संयुक्त अरब अमीरात में भारतीय राजदूत ने अस्पताल में कैप्टन मच्छार से मुलाकात कर उनके स्वास्थ्य की जानकारी ली. विदेश मंत्रालय ने एक बार फिर कैप्टन स्मिथ मच्छार की वीरता और साहस को सलाम किया. दिल्ली मेट्रो रेल निगम ने बताया है कि राष्ट्रीय राजधानी में 11 मेट्रो स्टेशन अगले निर्देश तक बंद रहेंगे.

Are you single? Buy me a drink. Hey, let's go out, man. Your place?

మీరు విన్న పాట ఆగడు. చిత్రానికి సురత్ సంతోష్, ఎంఎం మాన్సి పాడిన పాట విన్నారు. సంగీతం ఎస్ఎస్ తమన్. మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. గాంధీ జయంతి సందర్భంగా లలిత మరియు దేశభక్తి గీతాలు వింటారు.

గాంధీ జయంతి సందర్భంగా లలిత మరియు దేశభక్తి గీతాలు వింటున్నారు.

0: 102.5 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 1:02 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిల జయంతుల సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్రంలోని యువతకు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని వసతి గృహాలు, గురుకులాల్లో విద్యార్థులకు అందించే భోజన భత్యాల రేట్లను ప్రభుత్వం పెంచిందని మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. ఇక వార్తల వివరాలు. రాష్ట్రంలో అన్నమయ్య జిల్లా మదనపల్లెలో 100 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో కలిసి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో పెనుమార్పులు సృష్టిస్తుందని ఉద్ఘాటిస్తూ,
2: ఇప్పుడు మనం ప్రారంభించుకున్న ISA భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో పెను మార్పులకు నాంది పలుకుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలని ఆ రోజు చెప్పిన మాటను వాస్తవం చేస్తూ ఆయన జయంతి సందర్భంగా ఈరోజు ఒక గొప్ప కార్యక్రమం, 1 లక్ష కోట్ల రూపాయలతో రాయలసీమని, కానీ ఓ సీమని గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తాం.
1: జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిల జయంతుల సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఢిల్లీలోని రాజ్ఘాట్ను సందర్శించి మహాత్ముడి స్మారకం వద్ద ఈరోజు నివాళులర్పించారు. బాపూజీ సేవలను, ఆయన అనుసరించిన శాంతి అహింస మార్గాలను ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. మరోవైపు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఘనంగా నివాళులర్పించారు. విజయవాడ లోక్భవన్లో మహాత్మాగాంధీ చిత్రపటానికి నివాళులర్పించిన గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, గాంధీజీ బోధనలు మనకు ఎల్లప్పుడూ మార్గనిర్దేశం చేస్తాయని పేర్కొన్నారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించిన వారిలో ఉన్నారు. రాష్ట వ్యాప్తంగా జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. విజయనగరం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో గాంధీ విగ్రహానికి, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో, ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన కార్యక్రమాల్లో మంత్రులు ఎస్ సవిత, డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ,
3: గాంధీ గారు అందరికీ కూడా భారతదేశంలో ప్రియులు. ఆ రోజు అహింసావాదాన్ని తీసుకున్నాడు, సత్యాగ్రహాన్ని ఆయుధంగా తీసుకున్నారు. భారతదేశాన్ని స్వాతంత్ర సాధనలో వారు కీలక భూమిక పోషించిన విషయాన్ని ఎవరూ కూడా మర్చిపోలేని విషయం. వారి త్యాగం, వారి స్ఫూర్తి మనందరం కూడా కొనియాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు కూడా మనం వారి గురించి పల్లె సేవలు ప్రగతి పాటలుగా ఉండాలని వారు కోరుకున్నారు. శుభ్రతకి, పరిశుభ్రతకి వారు ఆ రోజు పిలిపడం జరిగింది. దాంతోపాటు ఖాదీని

0: సంస్కరించాలి, నూరుకోవాలని మన ఉత్పత్తుల్ని స్వదేశీని మనం పెంపొందించాలని పిలుపుకోవడం జరిగింది.
1: రాష్ట్రంలోని యువతకు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలో నిన్న నిర్వహించిన జాబ్ మేళాలో ఉద్యోగాలు పొందిన వారికి మంత్రి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25% రాష్ట్రానికి వస్తున్నాయని తెలిపారు. దీంతో రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన పెరుగుతోందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వచ్చాంధ్ర రాష్టస్థాయి అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట ప్రభుత్వం ఈ ఏడాది 103 స్వచ్ఛ అవార్డులను ప్రకటించగా విజయవాడలో ఈ సాయంత్రం నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈ అవార్డులను పంపిణీ చేస్తారు. అవార్డులకు 12 పురపాలక నగరపాలక సంస్థలు, మరో 12 గ్రామ పంచాయతీలతో పాటు ఉత్తమ విధానాలు అమలు చేస్తున్న ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు, వ్యక్తులకు కేటాయించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని వసతి గృహాలు, గురుకులాల్లో విద్యార్థులకు అందించే భోజన భత్యాల రేట్లను ప్రభుత్వం పెంచిందని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. పెంచిన భత్యాలు నిన్నటి నుంచే అమల్లోకి వచ్చినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొత్తగా నిర్ణయించిన భత్యాల ప్రకారం 3 నుంచి 6వ తరగతి విద్యార్థులకు నెలకు అందించే భోజన భత్యం 1150 నుంచి 1265 రూపాయలకు, 7 నుంచి 10వ తరగతి విద్యార్థులకు 1400 నుంచి 1600 రూపాయలకు, ఇంటర్తో పాటు ఆ పై తరగతుల విద్యార్థులకు 1600 నుంచి 1800 రూపాయలకు పెంచారని వెల్లడించారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్బంగా ప్రాంతీయ వార్తా విభాగం జన్ సేవాసే దేశ సేవా పేరుతో ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా బ్యాంకింగ్ సంస్కరణల గురించి ఈరోజు తెలుసుకుందాం. భారత రుణ మార్కెట్ల ఎదుగుదలకు వృద్ధి దోహదం చేయలేదు, కానీ ఫోన్ బ్యాంకింగ్ దోహదం చేసింది. తనిఖీలు లేకుండానే ఒక్క ఫోన్ కాల్తో అనుకూలమైన రుణగ్రహీతకు పెద్ద మొత్తంలో రుణం మంజూరయ్యేది. ఆ రుణం తిరిగి చెల్లించలేని పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని కప్పిపుచ్చేందుకు బ్యాంకు మళ్లీ రుణమిచ్చేది. ఈ పద్దతిని ఎవర్ గ్రీనింగ్ అని పిలిచేవారు. ఫలితంగా బ్యాంకు ఖాతాలను ఎవరూ విశ్వసించలేని పరిస్థితి నెలకొంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది కాలానికే ఆస్తుల నాణ్యత సమీక్షకు ఆదేశించింది. దీని ద్వారా ప్రతి బ్యాంకు తన రుణాల సమస్యలను, రాని బాకీలను వర్గీకరించాల్సి వచ్చింది. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నిరర్ధక ఆస్తులు గరిష్టంగా దాదాపు 15% చేరినట్లు వెల్లడైంది. దీనికి పరిష్కారంగా గుర్తింపు, పరిష్కారం, మూలధన పునఃసమీకరణ, సంస్కరణలు అనే వ్యూహాలను అమలు చేశారు. దీంతో నిరర్ధక ఆస్తులు పరిష్కరించబడ్డాయి. బ్యాంకుల పాలనలో క్రమశిక్షణను బలోపేతం చేశారు. దేశంలో బ్యాంకింగ్ రంగంలో తీసుకువచ్చిన సంస్కరణల గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
2: దేశ బ్యాంకింగ్ సెక్టర్ హమ్నే బ్యాంకో కో మర్జ్ కర్నే కి దిశా మే అహమ్ కదమ్ ఉఠాయ్ హై. బ్యాంకింగ్ సిస్టమ్ కో భీ మజబూత్ కర్నే పర్ సర్కార్ నే విశేష్ బల్ దియా. బ్యాంకింగ్ సెక్టర్ మే అపాయింట్ కే లియే హమ్నే అలగ్ బ్యాంక్ కే రిక్రూట్మెంట్ బోర్డ్ బనా దియా హై. స్వతంత్ర సంస్థ ఉన్కో రిక్రూట్ కర్ రహీ హై. పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ హమ్నే ఖతమ్ కర్ దియా హై. హమ్నే దేశ్ కే అందర్ దో మహత్వపూర్ణ కానూన్ బనాయే హై, బ్యాంక్రప్సీ అండ్ ఇన్సాల్వెన్సీ కోడ్. ఇస్సే విశ్వ భర్ కే ఉద్యోగకారో కో పుంజీ నివేశకో కో ఏక్ నయా విశ్వాస్ పదా హోగా.
1: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా నోటీసులు అందుకున్నవారు విచారణ కోసం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ స్పష్టం చేశారు. రాష్ట సచివాలయంలో ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారులతో ఆయన నిన్న శ్రవణ మాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బూత్ స్థాయి అధికారులు ఓటర్ల ఇళ్లకు వెళ్లి అవసరమైన పత్రాలు సేకరించి ఈసీఐ నెట్లో అప్లోడ్ చేస్తారని చెప్పారు. అసాధారణ పరిస్థితులు నెలకొంటేనే ఈఆర్ఓలు ఆన్లైన్లో విచారణ జరుపుతారని తెలిపారు. రాష్ట్రంలో కేవలం 209 కేసుల విచారణ మాత్రమే పెండింగ్లో ఉందని వెల్లడించారు. అవసరమైతే విచారణకు హాజరయ్యేందుకు ఓటరు తన తరపున కుటుంబంలో 18 ఏళ్లు నిండిన వారిని ఎవరినైనా పంపించేందుకు అనుమతించాలని సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుత ఖరీఫ్ పంట కాలానికి సంబంధించి ప్రభుత్వం ముందస్తుగా 21 జిల్లాల్లో 388 కరువు మండలాలని ప్రకటించింది.

0: వనితావాణి.
1: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
2: సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: ఈనాటి వంటవాణి కార్యక్రమంలో ముందుగా బాపు మాట స్త్రీ సాధికారతకు బాట అనే అంశం మీద శ్రీమతి వేమూరి సత్యవతి గారి ప్రసంగం వింటారు.
3: బాపు మాట స్త్రీ సాధికారతకు బాట, ఇది చాలా అర్థవంతమైన విషయం. గాంధీజీ తన సత్య శోధనతో సామాన్యుడు మాన్యుడై మహాత్ముడై భారతీయులకు జాతిపితయ్ అయినాడు. మన దేశానికి గాంధీజీ పుట్టిన దేశం అనే కీర్తిని తెచ్చిపెట్టాడు. 1969 అక్టోబర్ 2న పుట్టిన మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ సమాజం, ప్రాంతం, దేశం గురించిన అనేక అంశాలను చక్కని అవగాహనతో గమనిస్తూ ఎదిగాడు. సమాజంలోని అన్ని సమస్యల పట్ల ఒక అవగాహనని పెంచుకుంటూ అభివృద్ధి చెందాడు. దక్షిణాఫ్రికా నుండి భారతదేశం తిరిగి వచ్చాక సత్యాగ్రహ సిద్ధాంతకర్తగా అహింసా సిద్ధాంతాన్ని ఆచరింపచేయటంలో మహిళల శక్తియుక్తులను గ్రహించగలిగాడు, ఆశ్చర్యపోయాడు కూడా. ఆనాటి సమాజంలో సాంప్రదాయాలు, కట్టుబాట్లు, మూర్ఖపు పద్ధతులు మహిళలను ఎలా హింసిస్తున్నాయో, ఎలా బానిసల మాదిరి అణిచిపెడుతున్నాయో కూడా గాంధీజీ గమనించాడు. కట్టుబాట్లు, ఆచారాలు, సాంప్రదాయాలు అనే జలాల్లో స్త్రీలు ఈత నేర్చుకోవాలి కానీ మునిగిపోకూడదు అని హెచ్చరించాడు. ద్రౌపది, సావిత్రి, సీత, దమయంతి పాత్రలను తరచూ ఉదహరించేవారు. పురుషులతో సమానమైన

మానసిక బలం స్త్రీలకుందని ఆయన అనేక సందర్భాలలో వెల్లడించారు. స్త్రీలు పురుషులకు బానిసలు కారు, సాయపడే మిత్రులు, అలా భావించటమే న్యాయం. అందుకోసం బాలల బాల్య వివాహాలు, వరకట్నాలు, కన్యాశుల్కాలు, ఆడంబరంగా పెళ్లి చేయటం, పరదా పద్ధతి మొదలైన అన్నిటినీ ఆయన స్త్రీ సమాజం కోసం తప్పక నిరసించాలని భావించేవాడు. మహిళలకున్న పట్టుదల, జ్ఞానం, పని నైపుణ్యం, సానుభూతి, ఓర్పు, త్యాగం, విశ్వాసాలను ఎన్నెన్నో సార్లు ప్రశంసించేవారు. అహింసాపూరిత సత్యాగ్రహ సమరం విజయవంతం చేయటంలో తనకి మహిళలెంతో సహకరించారని ఆయన తరచూ పలికేవారు. బాలికలపై వివక్ష చూపటాన్ని నిరసించిన గాంధీజీ స్త్రీశక్తిని, స్త్రీ సాధికారతను ప్రణాళికాబద్ధంగా, క్రియాత్మకంగా సమాజం మొత్తానికి అర్థమయ్యేలా చేశారు. అనిబ్సెన్, సరోజినీ నాయుడు, కమలాదేవి చటోపాధ్యాయ, రాజకుమారి అమృత కౌర్, పుష్పాబెన్ మెహతా మొదలగు వారెందరో గాంధీజీ ఆశయాలను అనుసరించి ప్రచారం చేసి ప్రఖ్యాతులైనారు. అఖిల భారత మహిళా సమాజం అనే పేరు, నవీన మహిళ అనే పేరు, భగినీ సమాజం అనే పేరు, ఈ పేరేదైనా ప్రతి ప్రాంతంలో మహిళా చైతన్యం కలిగించే తీరుని గాంధీజీ దగ్గరుండి ప్రోత్సహించారు. ముఖ్యంగా ఖద్దరు స్వదేశీ ఉద్యమం మహిళా చైతన్యం ద్వారా సాధించబడింది అనేది వాస్తవం. అందుకు నూలు వడకటం స్త్రీల సొత్తుగా, వారి నైపుణ్యాన్ని గంగాబాయి వంటి తెలివి, ధైర్యం, నిర్భయం గల స్త్రీలను చూచి గాంధీజీ తన భారమంతా వారే మోసినట్లుగా తన జీవిత చరిత్రలో ప్రశంసించారు. గుజరాత్లో గంగాబెన్ ఆధ్వర్యంలో ఏకులిచ్చి నూలు ఉడికే ఏర్పాట్లు, అవంతికాభాయ్, రమీబాయ్, కామ్దార్, శంకర్లాల్ బాంకర్ తల్లిగారు, వసుమతిబెన్ ఇలా ఎందరో స్త్రీలు రాట్నం చేతబట్టడం గాంధీజీని చాలా ఆనందపరిచేది. ఏమాత్రం చదువుకోకపోయినా గంగాబెన్ నేత పనిలో చూపే నేర్పు నివ్వెరపరిచేది. ఇలా ఇంటి వద్ద ఉత్పత్తి చేసే సామగ్రి ద్వారా ఆకలితో అలమటించే వారికి అన్నం పెట్టవచ్చు, సంవత్సరం పొడుగునా ఖాళీగా ఉండే స్త్రీలకు పని కల్పించాలి అనే అభిలాష గాంధీజీకి కలిగింది. ఇలా గాంధీజీ మాట మహిళా సాధికారతకు బాట అయి అది ఒక చక్కని పనికి శ్రీకారం చుట్టబడింది. ఇలా సత్యశోధన క్రియాపూర్వక ఆచరణలో అత్యంత సహజంగా వెల్లడైన విషయం. ఇంటికి, సమాజానికి, దేశానికి కూడా మహిళా సాధికారత చాలా అవసరం. మహిళలకి ఆర్థిక స్వేచ్ఛ, మహిళల పని నైపుణ్యాలకి ఒక గుర్తింపు, ఇది చాలా చాలా ముఖ్యంగా గాంధీజీ భావించేవారు. అందుకే గాంధీజీ మహిళల్ని పరితపింపచేసే, నిత్య నరకం చూపే పురుషుల మద్యపానపు అలవాటుని ముందుగా మాన్పించాలని ఎంతగానో పరితపించేవారు. మన తెలుగు సమాజంలో కూడా కళ్ళు మానండోయ్ బాబు కళ్ళు తెరవండి అని ఒక కవిగారు రాసిన పిలుపు మాత్రం గాంధీగారిదిగానే ప్రచారమైంది. అలాగే మహిళల్ని కుంగదీసే బాల్య వివాహాలు, వరకట్నాలు మానివేయాలి అనేవారు. విడాకులు తప్పనిసరి పరిస్థితుల్లో చట్టపరమైనవిగా చేయాలి. ముఖ్యంగా బాలికా విద్యను, స్త్రీ విద్యను దగ్గరుండి ప్రోత్సహించటం అందరూ చేయాల్సిన ముఖ్యమైన కర్తవ్యంగా గాంధీజీ భావించేవారు. కుటుంబ నియంత్రణ కానీ ఇతర వైద్యపరమైన స్వేచ్ఛ కానీ మహిళలకు ఉండాలన్నారు. విదేశ వస్తు బహిష్కరణ ఉద్యమం కూడా మహిళలే చాలా విజయవంతం చేశారు అనేది వాస్తవం. భార్యని బొమ్మలుగా, బానిసలుగా పరిగణించక ఒక మిత్రురాలుగా భావించి విద్యావంతురాలుగా చేయాలని, దీనిని పురుషులు ఒక విప్లవంగా, ఒక మార్పును తీసుకురావాలని గాంధీజీ ఆశించేవారు. యంగ్ ఇండియా, హరిజన్ పత్రికలలో మహిళలు ప్రాణం లేని పురుషుల ఆస్తులు కాదని, సమాన ప్రతిపత్తికి అర్హులని ఆయన అనేక రచనల్ని

0: దానిలో ఆ పత్రికల ద్వారా ప్రచారం వచ్చేలా చేసేవారు. మహిళలు, బీదవారు, బలహీన వర్గాలు అని భావించటం కూడదన్న గాంధీజీ అలా భావించటం అహంకారానికి పరాకాష్ఠగా భావించేవారు. కూతురైనా కొడుకైనా ఇద్దరూ దైవం ప్రసాదించిన బహుమతులే. నిజానికి నైతిక శక్తితో చూస్తే పురుషుని కన్నా మహిళలే శక్తివంతులు. ఆత్మవిశ్వాసం, ఆత్మత్యాగంతో మహిళలు ఇంట్లో నిర్వహించే పనులకు విలువనిచ్చి ఆస్తిపాస్తులలో సమాన హక్కుదారులు వారు కూడా అవుతారని పలికేవారు. మద్యం, మగువ, మాంసాలను ముట్టకుండా ఉంటానని పై చదువులకి ఇంగ్లండు వెళ్లే సమయంలో మాట ఇచ్చి నిలుపుకున్న కుమారుడై మాతాపితృలపై గాంధీజీ భక్తి చూపాడు. కస్తూరిబాకు ప్రేమాభిమానములు పంచిన పతిగా, మిత్రునిగా నిలిచారు. మను, మీరాబెన్, అమృత వంటి ఏడుగురు పెంపుడు కూతుళ్ళు, రామేశ్వరి, మణిబెన్ ఇలా ఎందరో స్త్రీలు గాంధీజీ ఆదరాభిమానాలు పొంది బాపుని ఆదర్శంగా, ఆయన మాటను వేదవాక్యంగా స్వీకరించారు. మహిళల సాధికారతతోనే గ్రామాలలో పునరుద్ధరణ జరుగుతుందని, గ్రామ స్వరాజ్యం, ఆఖరికి వృత్తి విద్యా విధానంలో కూడా స్వదేశీ ఉద్యమం ద్వారా సాధించచూచిన మహాత్ముని విశాల దృష్టి ఆయనను క్రాంతదర్శినిగా చేసి మహిళలకి ఒక చక్కటి ఉత్సాహ ప్రోత్సాహాలు ఇచ్చినటువంటి ఒక ఉత్తేజకరమైనటువంటి మహోన్నత వ్యక్తిగా ఆయన నిలిపింది అనటంలో ఏమాత్రం సందేహం లేదు. వరకట్న సమస్యకి పరిష్కారంగా కట్నం కోరే వారిని వధువులు నిరాకరించాలని ఆయన పిలుపు ఇచ్చారు. మహిళా ప్రతిపత్తి విద్య ద్వారా, హక్కుల సాధన ద్వారా తప్పక సాధించబడే అంశమనే గాంధీజీ నొక్కి చెప్పేవారు. 70-80 సంవత్సరాల క్రితమే ఒక క్రాంతదర్శిగా మహిళ ఎన్ని విధాల రాణించగలదో ఆలోచించిన మేధావి గాంధీజీ. అందరూ అంటారు అతివ అర్ధరాత్రి నిర్భయంగా నడిరోట్టుపై నడవగల రోజు రావాలని గాంధీజీ ఆశించారు అని. అలాంటి రోజు వాస్తవంగా చూడాలంటే గాంధీజీ చెప్పిన సత్యం పట్ల దృఢ నమ్మకం, అహింస, ఆధ్యాత్మిక దృష్టిని దేశీయులంతా అనుసరిస్తే అదేమంత సాధ్యం కాని విషయం కాదు. గాంధీజీ పుట్టిన దేశంలో మనమూ పుట్టామని గర్వంగా చెప్పుకునేలా మానవత్వం పరిమళిస్తే ఎన్నో విలువలు ఈ భారతదేశంలో విలసిల్లుతాయి.
1: మీరింతవరకు బాపు మాట స్త్రీ సాధికారతకు బాట అనే అంశం మీద శ్రీమతి వేమూరి సత్యవతి గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమం తర్వాత లలిత గీతం వింటారు.

0: మీరు ఇంతవరకు లలిత గీతం విన్నారు. కార్యక్రమంలో తర్వాత విశేషాలు వింటారు.
1: కార్యక్రమంలో ఇప్పుడు దాల్చిని చెక్క అలాగే అల్లంలోని ఆరోగ్య ప్రయోజనాల గురించిన విశేషాలు వింటారు. ముందుగా దాల్చిన చెక్కలోని ఆరోగ్య ప్రయోజనాలు. దాల్చిన చెక్క ప్రాచీన కాలం నుండి గల ఒక సుగంధ ద్రవ్యం. దాల్చిన చెక్క చెట్ల నుండి తీసిన బెరడును ఎండబెట్టి కట్టలా చుడతారు. అవే మనకు దొరికే దాల్చిన చెక్క. ఇవి చెక్కని సుగంధాన్ని కలిగి ఉంటాయి. వీటిని ఎక్కువగా మనం వంటలలో ఉపయోగిస్తూ ఉంటాం. అయితే మనకు తెలియని విషయం ఏంటంటే దాల్చిన చెక్క ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా సౌందర్యాన్ని కూడా పెంపొందింప చేస్తుంది. దాల్చిన చెక్క పొడిని వాడటం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. అనేక రకాల ఇన్ఫెక్షన్లు అలాగే చుండ్రు కూడా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. చర్మ సౌందర్యాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చు. దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. అనేక రకాల క్యాన్సర్లను ఈ దాల్చిన చెక్క నిరోధిస్తుందట. శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ను దూరం చేసి మంచి కొలెస్ట్రాల్ను పెంపొందించే గుణాలు దాల్చిన చెక్కలో పుష్కలంగా ఉన్నాయి. దీని ఆహారంలో తీసుకోవడం ద్వారా రక్త సరఫరా మెరుగవుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా అధిక బరువు తగ్గాలనుకునేవారు ఒక గ్లాసుడు గోరువెచ్చని నీటిలో ఒక నిమ్మకాయ రసాన్ని పిండి అందులో ఒక స్పూన్ తేనె, ఒక స్పూను దాల్చిన చెక్క పొడిని కలపాలి. ఈ మిశ్రమాన్ని ఉదయం పూట పరకడుపున తీసుకోవాలి. ఇలా 3 నెలల పాటు కనుక చేసినట్లయితే సులభంగా బరువు తగ్గుతారట. ఆర్థరైటిస్ లేదా కీళ్లనొప్పులతో బాధపడేవారు దాల్చిన చెక్కతో చేసిన టీ తాగటం వల్ల కీళ్లనొప్పులను కలగజేసే కారకాలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని పరిశోధకులు తెలిపారు. దాల్చిన చెక్కతో తయారు చేసిన నూనెను కీళ్ల నొప్పులు ఉన్న చోట మర్దన చేయడం వల్ల కూడా ఈ నొప్పులు తగ్గుతాయట. ఇక మధుమేహ రోగులకు దాల్చిన చెక్క ఒక అద్భుతమైన ఔషధమనే చెప్పాలి. ప్రతిరోజు 1 స్పూన్ దాల్చిన చెక్క పొడిని తీసుకుంటే మధుమేహం తగ్గుతుందని అలాగే షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి వస్తాయని నిపుణులు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా జలుబు దగ్గులను సమర్థవంతంగా ఈ దాల్చిన చెక్క తగ్గిస్తుంది.

0: దాల్చిన చెక్కలో పాలీఫినాల్స్ అనే ప్రత్యేకమైన యాంటీఆక్సిడెంట్లు ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దాల్చిన చెక్కతో చేసిన టీ తాగటం వల్ల జలుబు మరియు దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు. నోటి దుర్వాసనను, దంత సమస్యలను తగ్గించడానికి దాల్చిన చెక్క ఒక మంచి చిట్కాగా పనిచేస్తుంది. చిన్న దాల్చిన చెక్క ముక్కను బుగ్గన పెట్టుకుని నమిలితే చాలు, చాలాసేపు నోటి దుర్వాసనను దూరం చేసుకోవచ్చు. అలాగే 2 చుక్కల దాల్చిన చెక్క నూనెను 1 అరకప్పు గోరువెచ్చని నీటిలో వేసి కనుక పుక్కిలించినట్లయితే దంత సమస్యలు, ఇంకా ఇన్ఫెక్షన్లు లాంటివేవైనా ఉన్నట్లయితే అవి కూడా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే మంచి రుచిని ఇచ్చే దాల్చిన చెక్కను బిర్యానీ, కూరల్లోనే కాకుండా ఈ దాల్చిన చెక్క పొడిని ఉదయం పరకడుపున కనుక తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇప్పుడు అల్లంతో అనారోగ్యం దూరం విశేషాలు వింటారు. ప్రాచీన కాలం నుంచే అల్లం వినియోగంలో ఉంది. భారత్తో పాటు దక్షిణాసియా దేశాల్లో అల్లం విరివిగా సాగవుతోంది. ప్రపంచవ్యాప్తంగా అల్లాన్ని వంటల్లోనూ, టీలోనూ, సంప్రదాయ ఔషధాల తయారీలోనూ ఉపయోగిస్తున్నారు. ఆహారానికి ఒకలాంటి రుచిని అందించే అల్లంలోని ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతున్నాయి. దీనిలో పిండి పదార్థాలు, పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉంటాయి. ఇది అనేక వ్యాధులకు ఔషధంలా కూడా పనిచేస్తుంది. కఫ వాత రోగులకు ఇది వాడటం చాలా మంచిది. ఇది అజీర్తిని పోగొట్టి ఆకలిని కలిగిస్తుంది. అల్లంలోని జింజరాల్స్, షోగల్స్ అనే పదార్థాలు జీవక్రియ వేగాన్ని పెంచడంతో పాటు అనేక వ్యాధుల నివారణకు కూడా దోహదపడతాయి. ముఖ్యంగా ఇందులోని ఫినాలిక్ పదార్థాలు గ్యాస్ట్రిక్ సమస్యని నివారిస్తాయి. అంతేకాదు, ఇవి జీర్ణ వ్యవస్థకు అవసరమైనటువంటి లాలాజలం, పైత్యరసం విడుదలకు కూడా తోడ్పడతాయి. ట్రిప్సిన్ లైపేజ్ వంటి ఎంజైమ్ల పనితీరుని ప్రేరేపించడం ద్వారా జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. ఫలితంగా పేగు క్యాన్సర్, మలబద్ధకం తగ్గడానికి అల్లం సాయపడుతుంది. ఇక వికారం, వాంతులతో బాధపడే వాళ్లకి అల్లం టీ తాగడం వల్ల వెంటనే ఉపశమనం లభిస్తుంది. అల్లంలో ఉన్నటువంటి యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, సి విటమిన్, వీటి కారణంగా జలుబు దగ్గు రాకుండా ఉంటాయి. అంతేకాదు, ఇది ఫ్లూ జ్వరాన్ని కూడా నియంత్రిస్తుంది. ఇక అల్లం ప్రతిరూపమైన సొంటిని పొడి చేసి గోరువెచ్చని నూనెలో కలిపి శరీరాన్ని మర్దన చేయడం వల్ల ఒళ్ళు నొప్పులు, కండరాల నొప్పులు తగ్గుతాయి. లేదంటే అల్లం ముద్దని తీసుకుని దాన్ని ఆవిరి మీద గోరువెచ్చగా చేసి కీళ్ల దగ్గర కనుక పూసినట్లయితే కీళ్లనొప్పులు కూడా తగ్గుతాయి. మధుమేహం, హృద్రోగాలతో బాధపడే వాళ్లు క్రమం తప్పకుండా అల్లాన్ని తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థలో గడ్డలు ఏర్పడకుండా ఉండటంతో పాటు కొలెస్ట్రాల్, అలాగే రక్తంలో చక్కెర శాతం కూడా తగ్గుతుంది. హృద్రోగులకు మేలు చేస్తుందన్న కారణంతో దీనిని హృద్య అని పిలుస్తారు. అందుకే గుండె జబ్బులతో బాధపడే వాళ్లు వంటలలో ఎక్కువగా అల్లాన్ని వాడటం మంచిది. ఇక అల్లాన్ని టీలో కనుక కలుపుకొని తాగినట్లయితే ఎంతో మేలు కలుగుతుంది. అల్లం టీ తాగితే శ్వాసకోశ పనితీరు మెరుగవుతుంది. ఈ టీని రోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే బీపీ కూడా నియంత్రణలో ఉంటుంది. వికారం, అలసట ఉన్నప్పుడు ఓ కప్పు అల్లం టీ కనుక తాగినట్లయితే వెంటనే రిలీఫ్ వస్తుంది. అల్లం తేన్పుల్ని కూడా తగ్గిస్తుంది. కీళ్లనొప్పులు, ఆర్థరైటిస్ సమస్యలు ఉన్న వాళ్లకి అల్లం ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి అల్లాన్ని మన రోజువారీ ఆహారంలో ఏదో ఒక విధంగా వాడటం చాలా మంచిది.
1: మీరింతవరకు విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటారు. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: ఏక్ జమానే సే కహానీ హై సునా రహీ ఆకాశవాణి, ఫిర్ ఆయా ఎంటర్టైన్మెంట్ కా రెవల్యూషన్, జబ్ కోనే కోనే పహుంచా దూరదర్శన్. కహానీ నహీ బదలీ, స్టైల్ గయా హై బదల్. జో కహానియా హమ్ సున్తే ఆయే, దేఖ్తే ఆయే, అబ్ వహీ వైసీ హీ కహానీ సునాయేగా డిజిటల్.
2: డౌన్లోడ్ వేవ్స్ ఓటీటీ యాప్ నౌ అండ్ వాచ్ ఫర్ ఫ్రీ.
0: ముందుగా వినబోతున్న పాట గాంధీ పుట్టిన దేశం. ఈ చిత్రం నుండి పి సుశీల బృందం ఆలపించిన గోపీ గీతం, సంగీతం ఎస్పీ కోదండపాణి.

0: తర్వాత వినబోయే పాట తాళిబొట్టు చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన ఆత్రేయ గీతం.
1: నిన్న రాత్రి నేను కన్ను మూయగనే

కార్యక్రమంలో చివరగా వినబోతున్న పాట శంకర్ దాదా జిందాబాద్. ఈ చిత్రం నుండి దేవిశ్రీ ప్రసాద్ ఇంకా సాగర్ ఆలపించిన సుద్దాల అశోక్ తేజ గీతం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి

ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. గాంధీ స్మృతి మరియు దర్శన్ సమితి ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మాగాంధీ 157వ జయంతి సందర్భంగా సర్వధర్మ ప్రార్థనా సభ మరియు భక్తి సంగీతం ప్రత్యక్ష ప్రసారం మరికాసేపట్లో ప్రసారమవుతుంది. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: పాత ప్రార్థన తిబ్బతి.
1: నమో తస్స భగవతో అరహతో.

0: సాక్షి దశ మంగయో దస్తామనింగో శ్రోత్రిణాం ఇంగో స్వస్థాయి శ్రోత్రిం చ ఔరై ఆయిం దరిగోప్యో దదద్వాస్తారే యథా వేర్యో యథా రథుస్ అసాచి దశ వంగయో దస్తామనింగో శ్రోత్రిణాం ఇంగో స్మస్తాయి శ్రోత్రిం చ ఔరై ఆయిం దరిగోప్యో దదద్వాస్తారే అశేంభౌ వైష్టమస్తి ఉస్తాస్తి ఉస్తామాయ యత్ అసాయి వైష్టాయి. The translation in English. May Auramazda be pleased, in the name of God, the beneficent, the forgiver, the kind, may there be praise for the name of Auramazda, who has always existed, exists and will exist. One of his name is God, the beneficent spirit, the most spiritual among the spiritual ones. One of his name is Auramazda, the omniscient Lord. He is the Lord, great, mighty, wise, creator, nourisher, protector, supporter, righteous, forgiver, holy dispenser of all powerful good justice. In Hindi, it is Anuvad in Hindi. Parmeshwar ke naam par jo atyant dayalu, samashil aur krupalu hai, Auramazda ke naam ki stuti ho, jo anadi kaal se vidwan hai.
1: విద్వాన్ రహేగా. బహాయి ప్రార్థన.

వచః యత్తేహం ప్రీయమానాయ వక్ష్యామి హితకామ్యయా. నమే విదుః సురగణాః ప్రభవం.

వేత్తి లోకమహేశ్వరం ఆసమ్మూఢః సమర్తేషు సర్వపాపై ప్రముచ్యతే బుద్ధిర్జ్ఞానమసమ్మోహః క్షమా సత్యం దమః తపః

0: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
1: జన నానక్ హరి క్యూ మిలే హరి భగత్ తోరా గురు రామదాస్ సాహిబ్ కి అద్భుత హమారా ఇంటెంజిబుల్ హెరిటేజ్ ఉస్తే ఆగమన్ హై సత్య కా
2: अब बच्चों द्वारा प्रस्तुत है महात्मा गांधी जी को समर्पित उनकी अहिंसा के पथ के प्रतीक यदि हमें आजादी बिना खरब बिना डाल
3: उपराष्ट्रपति
2: साबरमती के संत
3: माननीय श्री सीपी राधाकृष्णन जी बलिदान स्थल की ओर आगे बढ़ते हुए महात्मा गांधी जी के स्थल को नमन किया पुष्प लिए और पुष्पों को अर्पित करते हुए अपनी पुष्पांजलि

మీరు ఇంతవరకు 2026 ఏషియన్ గేమ్స్ పీరియాడిక్ అప్డేట్స్ విన్నారు. ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాట ఆంధ్ర కింగ్ తాలూకా. ఈ చిత్రం నుండి అనిరుద్ధ్ రవిచందర్ గానం చేశారు.

కార్యక్రమంలో తర్వాత ది రాజా సాబ్ ఈ చిత్రం కోసం విశాల్ మిశ్రా ఇంకా శృతి రంజని గానం చేశారు. సంగీతం దమనియస్, గీత రచన కృష్ణకాంత్.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఉద్యాన రంగానికి కీలకంగా నిలుస్తుందని, తద్వారా రాయలసీమ రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్టంలోని 10 జిల్లాలను ప్రపంచ ఉద్యాన కేంద్రంగా మార్చేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రాయలసీమను నీటి భద్రత ప్రాంతంగా తీర్చిదిద్దే దిశగా అనేక చర్యలు చేపట్టామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలియజేశారు. రాష్టంలో క్రీడల అభివృద్దికి ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా పనిచేస్తోందని మంత్రి పి నారాయణ తెలిపారు. వార్తల వివరాలు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. మదనపల్లిలో ఈరోజు జరిగిన ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఐఎస్ఏ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఉద్యాన రంగానికి ఐఎస్ఏ కీలకంగా నిలుస్తుందని, ఆదాయం పెరిగి రాయలసీమ రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. కేంద్ర సహకారంతో 40,000 కోట్లు, ప్రైవేటు పెట్టుబడులు 60,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసేలా ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. ఉమ్మడి ప్రకాశం సహా రాయలసీమలోని మొత్తం 10 జిల్లాల్లో 5,800

0: 5 వందల 60 గ్రామాలను 201 క్లస్టర్లుగా అభివృద్ది చేస్తున్నామని, 6 లక్షల ఎకరాల్లో అదనంగా ఉద్యాన సాగు విస్తరించేలా కార్యక్రమం చేపడుతున్నామని ముఖ్యమంత్రి వివరిస్తూ,
1: దేశంలోనే మైక్రో ఇరిగేషన్ పాలసీ తీసుకొచ్చాం. పంట కుంటలు, వాటర్ షెడ్ పథకాలు, చెక్ డ్యాములు, కంటూర్ ట్రెంచ్లు, అనేక కార్యక్రమాలు అమలు చేసి జల సంరక్షణ కోసం చర్యలు తీసుకున్నాం. అంద్రి నీవా ఫేజ్ 2, జిఎన్ఎస్ఎస్, వెలుగొండ ఫేజ్ 2, పేరూరు లిఫ్ట్, మడకశిర బ్రాంచ్ కెనాల్ విస్తరణ, వేదావతి లిఫ్ట్, మల్లెమడుగు, బాలాజీ సాగర్ ప్రాజెక్టులు వచ్చే 3 ఏళ్లలో పూర్తి చేస్తాం.
0: రాష్ట్రంలోని 10 జిల్లాలను ప్రపంచ ఉద్యాన కేంద్రంగా మార్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఈరోజు జరిగిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ అంకురార్పణ, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రైతుల అవసరాలకు అనుగుణంగా వివిధ పథకాలు అమలవుతున్నాయన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలోనే రాయలసీమలో హార్టికల్చర్ హబ్కు అంకురార్పణ జరుగుతోందని చెప్పారు. రైతులకు సహకారం అందించేలా ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ సంస్థను రిలయన్స్ ఏర్పాటు చేస్తోందని, ఇది రైతులకు సహకారం అందిస్తుందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎరువుల కొరత లేకుండా చూస్తున్నారని, యుద్ద సంక్షోభం ఉన్నా ఇబ్బందులు లేకుండా చూస్తున్నారని నిర్మలా సీతారామన్ పేర్కొంటూ,
2: రైతులు ఒక జీవన ఆధారానికి కావాల్సిన అన్ని రకాల ప్లాన్స్ తీసుకొచ్చారు. కిసాన్ సమ్మాన్ నిధి, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా రైతుల అకౌంట్ కు పైసా వెళ్ళాలి, వాళ్ళకి చేతుల ఖర్చుకి డబ్బు ఉండాలని కిసాన్ సమ్మాన్ నిధి తీసుకొచ్చారు. దాని తర్వాత మీకు కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా మీకు సమయానికి పంటకి కావాల్సిన పైసా బ్యాంక్ నుంచి తీసుకోవచ్చు, ఆ క్రెడిట్ కార్డు చేతులు ఉండడం వల్ల.
0: రాయలసీమను ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మదనపల్లిలో రాయలసీమ ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన మహోత్సవంలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాయలసీమ రైతులకు సాగునీటి సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు పంటలను మార్కెట్లకు వేగంగా తరలించేందుకు అవసరమైన మౌలిక వసతులను అభివృద్ది చేస్తున్నామని చెప్పారు. పల్లె పండుగ కార్యక్రమం ద్వారా రాయలసీమలో గత 2 ఏళ్లలో 8,000 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ది పనులు చేపట్టామని, 62,000 ఎకరాల్లో 28,000 మంది రైతులకు లబ్ది చేకూరేలా ఉద్యాన పంటల సాగును విస్తరించామని తెలిపారు. 5,000 కిలోమీటర్లకు పైగా రహదారుల నిర్మాణాన్ని పూర్తి చేశామని, నీటి సంరక్షణ చర్యలను బలోపేతం చేస్తూ రాయలసీమను నీటి భద్రత ప్రాంతంగా తీర్చిదిద్దే దిశగా అనేక చర్యలు చేపట్టామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్దికి ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా పనిచేస్తోందని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు సమీపంలోని వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ ఆవరణలో అధునాతన క్రికెట్ స్టేడియం, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి ఈరోజు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, స్టేడియంను అందుబాటులోకి తీసుకురావడం వల్ల విద్యార్థులు, యువత క్రీడల్లో మరింత రాణించేందుకు వీలవుతుందన్నారు. స్వచ్ఛ ఆంధ్ర కింద అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులో చెత్త కుప్పలు లేకుండా చేసి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. విశాఖపట్నం, గుంటూరులో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు పనిచేస్తున్నాయని, మరో 6 ప్లాంట్లను కూడా త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా బ్యాంకింగ్ సెక్టార్ క్లీనప్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిరర్ధక ఆస్తులు లేదా వసూలు కాని రుణాల కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని భారత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం బ్యాంకింగ్ సెక్టార్ క్లీనప్. 2018 సంవత్సరంలో ఎన్పీఏల సంక్షోభం తీవ్రస్థాయిలో 11.18% చేరడంతో భారత ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా భారీ పునర్వ్యవస్థీకరణ చేపట్టాయి. 4 R's వ్యూహంగా పిలువబడే ఒక విధానం ద్వారా మొండి బకాయిలను గుర్తించడం, బ్యాంక్రప్టసీ కోడ్ IBC ను ప్రవేశపెట్టడం, కొత్తగా మూలధనాన్ని అందివ్వడం, కఠినమైన మార్గదర్శకాలను అమలు

0: చేయడం వంటివి జరిగాయి. ఈ ప్రక్షాళన దేశ ఆర్థిక రంగ స్వరూపాన్ని దశాబ్దాలలోనే ఆరోగ్యకరమైన స్థితికి తీసుకువచ్చింది. స్థూల నిరర్ధక ఆస్తులు 11.18% నుండి దశాబ్ద కాలంలోనే 1.80% తగ్గింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు భారీ నష్టాల నుండి రికార్డు లాభాలను నమోదు చేశాయి. బ్యాంకింగ్ సెక్టార్ క్లీనప్ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంగా మాట్లాడుతూ,
1: బ్యాంకింగ్ సెక్టర్ ఏ ప్రకార అర్థవ్యవస్థ గ్రీడ్ హోతా 2014 సే పహలే ఫోన్ బ్యాంకింగ్ కా కాలఖండ్ థా. బ్యాంకింగ్ వ్యవస్థ కే సబ్ కర్తా ధర్తాఓ కో విశ్వాస్ మిల్ గయా. రిఫార్మ్ కీ ఆవశ్యకతా థీ, హిమ్మత్ కే సాథ్ రిఫార్మ్ కియే, పారదర్శీ వ్యవస్థ బనాయీ, ఢేర్ సారే బ్యాంకింగ్ రిఫార్మ్స్ హువే. ఔర్ జో సర్కారీ బ్యాంక్ దుర్బల్ హో చుకీ థీ, ఠీక్ నహీ చల్ పాతా, ఉస్కో హమ్నే బడీ బ్యాంక్ కే సాథ్ మర్జర్ కర్ దియా, ఔర్ ఉస్ బీమారీ సే బ్యాంకో కో ముక్తి మిలీ. ఔర్ బ్యాంకింగ్ కా జబ్ స్వాస్థ్య సుధరా తో లెన్ దేన్ కా కారోబార్ భీ ఉన్కా బడా, లోగో కో పైసే మిల్నే లగే.
0: గాంధీజీ చూపిన సత్యం, శాంతి, అహింస మార్గాలు ఆచరణీయమని రాష్ట మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ అన్నారు. మహాత్మాగాంధీ 157వ జయంతి సందర్భంగా నంద్యాలలో గాంధీ విగ్రహానికి మంత్రి ఈరోజు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ, అహింస మార్గంలో దేశానికి స్వాతంత్ర్యం సాధించిన మహనీయుడు గాంధీజీ అని కొనియాడారు. ఆయన ఆశయాలు, సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. సమాజంలో శాంతి సామరస్యాల పరిరక్షణకు యువత కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న వినూత్న సంస్కరణలతో స్వయం సహాయక సంఘాల బ్యాంక్ లింకేజ్ కార్యక్రమం కొత్త దిశలో పయనిస్తోందని రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. తాజా గణాంకాల ప్రకారం గత నెల 15వ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్ 15,229.40 కోట్ల రూపాయల రుణ పంపిణీ, 82,639.56 కోట్ల రూపాయల రుణ నిల్వతో దేశంలోనే ముందంజలో నిలిచిందని ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు అందిస్తున్న రుణాలు తాత్కాలిక సహాయంగా మాత్రమే కాకుండా కుటుంబాల ఆదాయ అభివృద్దికి, మహిళల ఆర్థిక స్వావలంబనకు దోహదపడేలా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఉద్యాన రంగానికి కీలకంగా నిలుస్తుందని, తద్వారా రాయలసీమ రైతులకు ప్రయోజనం కలుగుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్టంలోని 10 జిల్లాలను ప్రపంచ ఉద్యాన కేంద్రంగా మార్చేందుకు కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రాయలసీమను నీటి భద్రత ప్రాంతంగా తీర్చిదిద్దే దిశగా అనేక చర్యలు చేపట్టామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఈఎం ఆకాశవాణి సంప్రతి వార్తా శూయంతాం. प्रवाचकः पुरुषोत्तम शर्मा. अथ मुख्य वार्ताः. प्रधानमंत्री नरेंद्र मोदी अद्य भारतीय विमान चालकेन कैप्टन स्मिथ मच्छार इत्यनेन सह दूरभाष माध्यमेन संवादं कृतवान्. शीघ्र स्वास्थ्य लाभाय च तस्मै शुभकामनाः अयच्छत्. वाणिज्य उद्योग मंत्री पीयूष गोयलः अमेरिका देशस्य मिल्वोकी नगरे आयोजितस्य G20 व्यापार मंत्रिणां सम्मेलनं पृथक् फ्रांस, कनाडा, सऊदी अरेबिया, दक्षिण कोरिया देशानां स्वसमकक्षैः सह द्विपक्षीय वार्ताम् अकरोत्. कृतज्ञ राष्ट्रम् अद्य महात्मा गांधिने, पूर्व प्रधानमंत्रिणे लाल बहादुर शास्त्रिणे च तयोः जन्म जयन्त्यवसरे श्रद्धांजलिम् अर्पयति. अपि च एशियन गेम्स क्रीडा महोत्सवे अद्य भारतीय मुष्टामुष्टि क्रीडकैः, मल्लस्पर्धिभिः, धनुर्धरैः च स्वर्णपदकानि विजितानि. पदकताल्यां भारतं 75 पदकानि अर्जित्य पञ्चमस्थाने विद्यते. अथ वार्ताः विस्तरेण. प्रधानमंत्री नरेंद्र मोदी अद्य भारतीय विमान चालकेन कैप्टन स्मिथ मच्छार इत्यनेन सह दूरभाष माध्यमेन संवादं कृतवान्. सह चालकेन कृतस्य आक्रमणस्य प्रतिरोधं कुर्वता तेन फ्लाई दुबई विमाने दुबईतः तेल अवीव नगरं प्रति गच्छतां 80%-अधिकैकशतं यात्रिणां प्राणाः रक्षिताः. కెప్టెన్.

0: భవిష్యతి. వాణిజ్య ఉద్యోగ మంత్రి పీయూష్ గోయల అమెరికాదేశస్య మిల్వోకీ నగరే ఆయోజితస్య G20 వ్యాపార మంత్రిణాం సమ్మేళనే ఫ్రాన్స్, కెనడా, సౌదీ అరబ్, దక్షిణ కొరియా దేశానాం స్వసమకక్షై సహ ద్విపక్షీయ వార్తా అకరోత్. చర్చాయా ముఖ్య విషయ సంబంధితై దేశై సహ ద్విపక్షీయ వ్యాపార సంబంధానాం సుదృఢీకరణం ఆసీత్. ఫ్రాన్స్ దేశస్య విదేశ వ్యాపార విషయక ప్రతినిధి మంత్రిణా నికోలస్ ఫోరిసియస్ ఇత్యనేన సహ గోయల వ్యాపార నివేశ సంబంధానాం విస్తారస్య ఉపాయాన్, భారత్ యూరోపీయ సంఘస్య ముక్త వ్యాపార సంధేః శీఘ్ర సంపాదనస్య ఉపాయాన్, వినిర్మాణం, UPI ఏకీకరణం, సంయుక్త నవాచార ఉపక్రమాః చ ఇత్యాదిషు క్షేత్రేషు సహయోగస్య ఘనతాం చర్చితవాన్. శ్రీ గోయలః కనాడాదేశస్య అంతరాష్ట్రీయ వ్యాపార మంత్రిణా మనిందర్ సింధు ఇత్యనేన సహ అపి సఫలం సంవాదం కృతవాన్. ఉభౌ మంత్రిణో భారత్ కనాడా వ్యాపక ఆర్థిక సంధేః శీఘ్ర సంపాదనాయ స్వప్రతిబద్ధతాం పునః దృఢీకృతవంతౌ. మార్చ్ మాసే ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా కనాడాదేశస్య ప్రధానమంత్రిణా మార్కే కానీ ఇత్యనేన చ ఆరబ్ధ అయం ప్రకల్ప 30-2000 ద్వయోః దేశయోః ద్విపక్షీయ వ్యాపారం 500 అర్బుద్ అమెరికీ డాలర్ పర్యంతం నేతుం ఉద్దిశ్యతే. संयुक्तराष्ट्रसंघेन भारतस्य 87.1 लाख कोटि रूप्यकाणां हरितोर्जसः तृतीयचरणस्य अनुमोदनस्य स्वागतं कृतम्. विद्युज्जाल सुदृढीकरणं, ऊर्जा संचयन योजना च देशस्य अर्थव्यवस्थायै महत्वपूर्णं लाभं प्रदास्यतः. संयुक्तराष्ट्रसंघस्य जलवायु परिवर्तन विषय कार्यकारी सचिवः साइमन स्टील इत्यसौ अवदत् यत् एषः उपक्रमः भारतं वर्धमानस्य नवीकरणीयोर्जसा सामर्थ्यस्य उपयोगे, वर्धमानं विद्युत् आवश्यकतानां पूर्तौ च सौरोर्जसा क्षेत्रे वैश्विक नेतृत्वस्य स्थितेः अधिकं सुदृढीकरणे साहाय्यं करिष्यति. ఋతువిభాగేన అద్య అరుణాచలప్రదేశే ప్రచండవృష్టేః పూర్వానుమానం కృతం. ఉక్తం యత్ ఆగామిషు 24 హోరాసు పంజాబ, హర్యాణా, రాజస్థాన, ఉత్తరప్రదేశ రాజ్యానాం కేషుచిత్ భాగేషు, గుజరాతస్య, మధ్యప్రదేశస్య చ అధికాంశ భాగేషు దక్షిణపశ్చిమ ప్రావిడ్ నివృత్త్యర్థం స్థితేః అనుకూలా అస్తి. ఏషియన్ గేమ్స్ ఇతి క్రీడా మహాకుంభే అద్య భారతీయ ముష్టాముష్టి క్రీడకైః, మల్లస్పర్ధిభిః, ధనుర్ధరైః చ 6 స్వర్ణపదకాని విజితాని. 6 స్వర్ణపదకాని సమేత్య 67 పదకైః భారతం 5 తాలికాయాం పదకతాలికాయాం పంచమే స్థానే విద్యతి. ఇతి వార్తాః.
1: ఆకాశవాణి 102.2. 20వ ఆసియా క్రీడలు 2026 పీరియాడిక్ అప్డేట్స్ ఇప్పుడు మీరు వింటారు.
2: 20వ ఏషియా ఖేను పర్ ఇస్ వక్త్ కి తాజా అప్డేట్ కే సాత్ హాజిర్ హం. మై హూ అనుపమ్ పాఠక్, అప్ని సాథీ సాక్షి మండవాల్ కే సాత్. అభి బస్ థోడీ దేర్ పహలే సమాప్త్ హువా హై హాకీ కా మ్యాచ్. ఐసా జబర్దస్త్ యాద్గార్, కభీ భీ నా భూల్ పానే వాలా మ్యాచ్. భారతీయ మహిళాఓ నే 1-0 సే డిఫెండింగ్ చాంపియన్ చీన్ కో పరాస్త్ కియా, లాస్ ఏంజెలిస్ ఒలింపిక్ కా టికెట్ కటా లియా ఆర్ సాక్షి బేకరార్ హై బతానే కే లియే.
3: ఆఫ్ కోర్స్ ఇట్స్ బీన్ ఎ థ్రిల్లర్ నెయిల్ బైటింగ్ ఎండ్ టు ద మ్యాచ్ షుడ్ ఐ సే, బికాజ్ ఇండియా got the goal very early on in the first quarter itself, but after that the Indian defense stepped up and a beautiful penalty stroke defense that Savita Punia did for us early part of the game definitely went long way in helping solidify India's chances towards making sure that the defense was all round surrounded the Chinese and never let the China make an entry into the game. China got several penalty corners also, but they could not even convert one penalty corner in their favor. 5 penalty corners unko mile first half ke andar hi, aur fir bhi usko bhi wo convert nahi kar paya. Humne dekha ki by the end, jo kehte hai na last quarter mein, China itna zyada desperate ho gaya tha ki they put everything into the attack. Unhone apne goalkeeper ko bhi bahar karwa diya and unki jagah ek player le aaye just to go all in, lekin fir bhi wo wahan proper goal score nahi kar paye to level the score. As a result, the 44-year-old Wade, ji ha, 1982 mein Bharat ko pichli baar ya aakhri baar gold mila tha, aur aaj Bharatiya mahilaon ne ye drought khatam kar diya, dosto. They have broken this drought after 44 years to help India get that coveted gold medal in the Asian Games. And as Anupam just mentioned, this all

ఈనాటి పల్లెసీమలో కార్యక్రమంలో రంగస్థలి వింటారు. పాదుక పట్టాభిషేకం నాటకం, దశరథ పాత్ర నిర్వహణ శ్రీ నూకల జానకీరామయ్య, హార్మోనియం శ్రీ మోదుగుల శ్రీనివాసరావు. వినండి పాదుక పట్టాభిషేకం నాటకం.

దేవి కైకా, నీ హృదయము వివేకామృత కలశము. నేడు నీకొక శుభవార్త. ఈ వార్త నీ పూజా ఫలితముగా సంక్రమించినది. నేడు మన శ్రీరాముడు ధనుజగణం మూలల్ దునిమి తాపసులెల్ల

అవును దేవి, యాగ సంరక్షణ కార్య విజేతలైన రామ లక్ష్మణులకు తోడుగా విశ్వామిత్రుల వారు సీతా స్వయంవరమునకు మిథిలకేగినారట అచ్చట.

దేవా, హవ్యవాహన రూఢ రఘువంశ మూల పురుష, నీ వంశమున జన్మించి ప్రతిష్టాత్మకంబుగానే ఈ పృథివిని పరిపాలించారు. సూర్యవంశ సంజనితుడనైనందులకు చరితార్థుడైనాడను తండ్రి. ఈ ధరణీసుడు దశరథుడు ఇక విరామము కొరకు నిరీక్షించుచున్నాడను. అందులకే నా జ్యేష్ఠ కుమారుని శ్రీరాముని అయోధ్యకు పట్టాభిషిక్తుని చేయ నిశ్చయించాను. నన్ను

దేవి, ఇది ముందు నీకందవలసిన విషయం. నేడొక ముఖ్య విషయము.

0: నాడు నీకిడిన వరములు గుర్తులేకేమి దేవి? నీవే కదా అవసరమైనప్పుడు కోరుకొందును అంటివి.
1: ఓహో,
0: అందులకు ప్రమాణము కావాలేనా? సరే, అందులకిదియే నా ప్రమాణం.

కైకా, ఓ శ్రీ రాక్షసి, క్షణముల మీద ఎంతటి భయంకర అవతారమును ధరించితివి. కృతము కృతము నీ యందున్న రాముడే.

కైకా, దారుణమైన నీ పైశాచిక స్వరూపానికి ఎదురాడగల ఓపిక నాకు లేదు. భయంకరమైన నీ రాక్షసత్వం ముందు నిలిచి పలుకగల బలము నాకు లేదు. కైకా కైకా, వాడు నా శ్రీరాముడు కారడవలకు పోయిన మరుక్షణము నీ నుదిటి కుంకుమ నేలరాలుడు తథ్యము కఠోర వైధవ్యము కన్నను రాజమాత గౌరవమే మేలు అని పిలిచిన నీ ఇష్ట వచ్చినట్లే ప్రవర్తించు. కానీ

0: ఆడిన మాట తప్పుదు అన్నుచుంటివా? పైగా ఆడిన మాట తప్పుడు మా రఘువంశ చరిత్ర ఎందే లేదు. దౌర్భాగ్యురాల.
1: మీరింతవరకు పాదుక పట్టాభిషేకం నాటకం విన్నారు. దశరథ పాత్రలో నిర్వహణ శ్రీ నూకల జానకిరామయ్య, హార్మోనియం శ్రీ మోదుగుల శ్రీనివాసరావు. ఈనాటి పల్లెసీమలు కార్యక్రమంలో రంగస్థలి ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వ్యవసాయ సూచనలు.
2: మిరపలో నల్లతామర పురుగు నివారణ చర్యల గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిరప అత్యధికంగా 1,84,000 హెక్టార్లలో సాగు చేపడుతూ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. సాధారణంగా మిరప పంట నాటిన దగ్గర నుండి వివిధ రకాల రసం పీల్చు పురుగులు ఆశించి నష్టం కలుగచేస్తూ ఉంటాయి. అందులో ప్రధానంగా తామర పురుగులు ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. 2021 జనవరి మాసంలో నల్లతామర పురుగులను మిరపపూతలో గమనించి లామ్ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు వివిధ అంశాల్లో పరిశోధనలు చేపట్టడం జరిగింది. గత సంవత్సరం అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు కూడా ఈ పురుగు మిరప పంటను ఆశించి 70% వరకు పంటను నష్టపరచడం జరిగింది. ఈ సంవత్సరం పంటకాలంలో ఈ పురుగు ఉధృతి ఉన్నప్పటికీ కూడా ఉద్యాన పరిశోధనా స్థానం పరిశోధనల ఆధారంగా రైతులకు ఈ పురుగు నివారణ అలాగే దాని యొక్క జీవిత దశల మీద అవగాహన కల్పించడం ద్వారా చాలా వరకు పంట నష్టాన్ని నివారించగలుగుతాము. విచక్షణారహితంగా పురుగు మందులు వాడటం వల్ల ఎక్కువగా ఈ పురుగు సోకటానికి అవకాశం ఉంటుంది. ఈ తామర పురుగు జీవిత చక్రం ఏ విధంగా ఉంటుందంటే, ఆడ తల్లి పురుగులు నలుపు రంగులో ఎక్కువగా పువ్వులు లేదా లేత ఆకుల మీద వ్యాపించి ఉంటాయి. మగ పురుగులు లేత పసుపు రంగులో పరిమాణంలో చిన్నవిగా తక్కువ సంఖ్యలో ఉంటాయి. ఆడపురుగులు గుడ్లు పెట్టే అవయవం ద్వారా గుడ్లను ఆకు లోపలి పొరల్లోకి పెడుతుంది. గుడ్ల నుండి వెలువడిన పిల్ల పురుగులు ఆకు అడుగు భాగంలో అలాగే పూభాగాలలో లేత కాయల మీద చేరి రసం పీల్చడం ద్వారా అక్కడి కణజాలం దెబ్బతింటుంది. ఎదిగిన లార్వాలు భూమిలో చేరి కోశస్థ దశకు చేరుకుంటాయి. 4 నుండి 5 రోజుల తర్వాత ప్యూపా దశలన్నీ ఎదిగి తల్లిపురుగులుగా మారి గుడ్లు పెట్టడం జరుగుతుంది. ఒక తల్లిపురుగు 15 నుండి 20 గుడ్ల వరకు పెడుతుంది.

ఈ విధంగా 15 నుండి 20 రోజులకొకసారి పిల్ల పురుగులు అభివృద్ధి చెందటం మిరప పంటపై గమనించవచ్చు. ఈ పురుగులు ఆకుల మీద అలాగే పువ్వుల్లో ఎక్కువ సంఖ్యలో చేరి పత్రహరితం గీకివేయడం, రసం పీల్చడం ద్వారా కణజాలం దెబ్బతినడం వలన ఆకులు మాడిపోయినట్లు కనిపిస్తాయి. పువ్వులు గోధుమ రంగులోకి మారి రాలిపోతాయి. పిల్ల పురుగులు కాయ తయారయ్యే దశలో ఎక్కువగా లేత కాయల మీద ఆశించి రసం పీల్చడం ద్వారా కాయలు గట్టిగా గిడసబారి ఇటుకరాయి రంగులోకి మారిపోతాయి. అలాగే వీటి లక్షణాలు పొలంలో ఏ విధంగా గమనించవచ్చంటే, ఆకు పరిమాణం అలాగే దాని ఆకారం మారిపోతుంది. ఆకు అడుగు భాగం ఇటుకరాయి రంగులోకి మారిపోతుంది. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే కొత్తగా వచ్చే ఆకు కొనలు మాడిపోతాయి. పూతను ఆశించిన పురుగులు పుప్పుడిని తినేయడం అలాగే పూత భాగాలను గీకివేయడం ద్వారా పూత కణజాలం దెబ్బతిని గోధుమ రంగు చారలు ఏర్పడతాయి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు పిల్ల పురుగులు కాయలపై అధిక సంఖ్యలో ఆశించడం వల్ల ఇటుక రంగు చారలు ఏర్పడి కాయలు గట్టిగా తయారవుతాయి. ఈ నల్లతామర పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మనం కొన్ని జాగ్రత్తలను పాటించవలసి ఉంటుంది. అవి ఏంటంటే, విచక్షణారహితంగా తక్కువ వ్యవధిలో సిఫారసు చేయని పురుగు మందులు వాడకూడదు. పురుగుమందు పిచికారీ చేసినప్పుడు మొక్క అన్ని భాగాలు తడిసేటట్లు స్టీల్ ఇంజిన్ కానీ బ్యాటరీ స్ప్రేయర్ కానీ ఉపయోగించుకోవాలి. ఒక్క పురుగు మందుల మీదే ఆధారపడకుండా తప్పనిసరిగా వేప నూనె, కానువ నూనెలను కూడా పంట మీద పిచికారీ చేసుకోవచ్చు. మొక్కలు ఏపుగా పెరిగి కాయల మీద కూడా పురుగు ఉధృతి గమనించినట్లయితే పొలంలో బాటలు చేసి మొక్క మొత్తం తడిసేటట్లు సిఫారసు చేసిన మందులను పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు పంట నీటి ఎద్దడికి గురికాకుండా చూసుకోవాలి. సూక్ష్మ పోషక లోపాలు తలెత్తకుండా పైపాటుగా పోషకాలు అందచేయాలి. ఆరోగ్యవంతమైన నారును ఎంచుకోవాలి. నాటే ముందు మొక్క వేళ్లను మైకోరైజా కలిపిన నీళ్లలో ముంచి నాటడం ద్వారా మొక్క ఎదుగుదలకు దోహదపడుతుంది. జీవన ఎరువులను ఉపయోగించడం ద్వారా మొక్క ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. అధిక మోతాదులో నత్రజని ఎరువులను ఎక్కువగా వాడకూడదు. అవసరం మేరకు పంట దశలో కూడా నూనె తీయని వేపచెక్కను వేసుకోవడం ద్వారా భూమిలో ఉండే ప్యూపా దశను నివారించుకోవచ్చు. పురుగు మందులను పిచికారీ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పిచికారీ చేసిన తరువాత తగిన సమయం తీసుకుని మాత్రమే కాయ కోయాలి. వాడిన పురుగు మందునే మరల వాడకుండా సిఫారసు చేసిన మందులను మార్చి మార్చి పిచికారీ చేసుకోవాలి. ఏ ఒక్క పురుగు మందు ద్వారా కూడా ఈ పురుగును నివారించడం సాధ్యం కాదు. కాబట్టి తప్పకుండా సమగ్ర సస్యరక్షణ విధానాలను పాటించడం ద్వారా పురుగు ఉధృతిని మనం తగ్గించుకోవచ్చు. మరి దీని యాజమాన్య పద్ధతులను ఏ విధంగా చేసుకోవాలి అంటే, వేసవిలో లోతు దుక్కులు చేసుకోవడం ద్వారా పురుగు కోసస్థ దశలను నివారించుకోవచ్చు. సాధ్యమైనంత ముందుగా మిరప రైతులు సామూహికంగా ఒకేసారి నాట్లు పూర్తి చేసుకోవాలి. జీవ శిలీంద్ర నాశినితో వృద్ధిపరిచిన పశువుల ఎరువును భూమిలో కలియదున్నుకోవాలి. ఎకరానికి 200 కేజీల వేపచెక్కను చివరి దుక్కులో వేసుకోవాలి. తామర పురుగు ఉధృతిని తట్టుకుని మన ప్రాంతానికి అనువుగా ఉన్న హైబ్రిడ్ రకాలను మాత్రమే ఎంచుకోవాలి. సిఫారసు చేసిన మోతాదులోనే ఎరువులను వేసుకోవాలి. సిఫారసు చేసిన ఎరువుల మోతాదు నత్రజని 120 కేజీలు, భాస్వరం 24 కేజీలు, పొటాష్ 48 కేజీల నుంచి ఎరువులను వేసుకోవాలి. అంటే 260 కేజీల యూరియా, 150 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, అలాగే 80 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో ఇచ్చుకోవాలి. పంట మార్పిడిని తప్పకుండా చేసుకోవాలి. 25 నుండి 30 మైక్రాన్ సిల్వర్ మల్చి వేసుకుని డ్రిప్ పద్ధతిలో నీరు పెట్టడం ద్వారా పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు. పచ్చి రొట్టె పైరును వేసి భూమిలో కలియదున్నుకోవాలి. పంట చుట్టూ 2 నుండి 3 వరుసల్లో రక్షణ పంటగా జొన్న లేదా మొక్కజొన్న పంటలను వేసుకోవాలి. వివిధ రకాల కలుపు మొక్కలు పురుగుకు ఆవాసాలుగా ఉంటాయి. కాబట్టి పొలం గట్ల మీద ఉన్న కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసిపారేయాలి. రైతులు సామూహికంగా నీలిరంగు జిగురు అట్టలను ఎకరానికి 40 నుండి 50 వరకు మొక్క ఎత్తుకు దగ్గరగా పెట్టుకోవడం ద్వారా తల్లి పురుగుల ఉధృతిని తగ్గించుకోవచ్చు. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు జీవ శిలీంద్ర నాశులను 5 గ్రాములు లీటర్ నీటికి జిగురుతో కలిపి పిచికారీ చేయాలి. వేప సంబంధిత పురుగు మందులు అంటే 5% వేపగింజల కషాయాన్ని కాని వేప నూనెను 1 లీటరు నీటికి జిగురుతో కలిపి పిచికారీ చేయాలి. వేప నూనెను సిఫారసు చేసిన ఇతర మందులతో కూడా కలిపి పిచికారీ చేసుకోవచ్చు. కానుగ నూనె 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి జిగురుతో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. మిరప సాగులో అధిక దిగుబడులు సాధించాలి అంటే 10 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్న వాతావరణం అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మిరప పంటకు ఎర్ర నేలలు అలాగే నల్లరేగడి నేలలు కూడా అనువైనవి. మిరప సాగులో అధిక దిగుబడులు సాధించటానికి సరైన సస్యరక్షణ పద్ధతులు పాటిస్తే, అలాగే కొన్ని మెళుకువలను కూడా పాటిస్తే కనుక మంచి పంట దిగుబడి పొందవచ్చు.

0: చేయవచ్చు. ముందుగా నారుకుళ్ళు తెగులు గురించి మనం చూసినట్లయితే, మిరప నారుమడి పెంపకానికి ఎత్తైన నారుమళ్లు వేసుకోవటం మంచిది. లేకపోతే నీరు నిలిచి లేత మొక్కల మొదలు మెత్తబడి చనిపోతాయి. దీని నివారణకు మొదట విత్తనాలకు మాంకోజెబ్ 3 గ్రాములు కిలో విత్తనానికి విత్తన శుద్ది చేసుకోవాలి. నారు మొలకెత్తిన తర్వాత 10 రోజుల వ్యవధితో కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి నారుమడి తడిసేలాగా పిచికారీ చేసుకోవాలి. అలాగే ఎండాకు తెగులు చూసినట్లయితే, మొక్కలు ఎదిగే కొద్దీ మొక్కల కాండం లోపలి భాగం ముదురు గోధుమ రంగులోకి మారి మొక్కలు ఆకులు పూర్తిగా వడలిపోయి కిందకు రాలిపోతాయి. దీని నివారణకు మొదట విత్తన శుద్దిలో ట్రైకోడెర్మా విరిడే 4 గ్రాములు కిలో విత్తనానికి పట్టించి విత్తుకోవాలి. పంట మీద నత్రజని అలాగే నీటి తడులు ఇవ్వటం తగ్గించాలి. కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి మొక్కల మొదలు తడిసేలాగా పిచికారీ చేసుకోవాలి. తరువాత కాయకుళ్ళు తెగులు చూసినట్లయితే, ఈ తెగులు కొల్లెటోట్రైకమ్ క్యాప్సిన్ అను శిలీంధ్రం ద్వారా వ్యాపిస్తుంది. ఈ శిలీంధ్రం గాలి అలాగే విత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. సామాన్యంగా అక్టోబర్ నవంబర్ మాసాలలో లేత కొమ్మలకు పుష్పాలకు ఈ తెగులు ఆశిస్తుంది. ఈ తెగులు మొదట పుష్పాలకు ఆశించి క్రమంగా కాండం కొమ్మలకు వ్యాపిస్తుంది. కొమ్మల బెరడుపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు పెద్దవైన తరువాత మచ్చల మధ్య భాగంలో శిలీంధ్ర బీజాలు వలయాలుగా ఉంటాయి. తెగులు సోకిన కొమ్మలు కొనభాగం నుండి కిందికి వడలి ఎండిపోతాయి. ఈ శిలీంధ్రం పచ్చి అలాగే పండుకాయలపై ఆశించినప్పుడు కాయలపై ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. తర్వాత కాయలు కుళ్ళి వాడిపోతాయి. దీని నివారణకు ముందుగా పొలాన్ని శుభ్రంగా దున్నాలి. కిలో విత్తనానికి 3 గ్రాములు మాంకోజెప్తో విత్తన శుద్ది చేసుకోవాలి. ఆరోగ్యవంతమైన మొక్కల నుండి విత్తనాన్ని సేకరించుకోవాలి. ప్రొపికొనజాల్ 1 మిల్లీలీటరు లేదా డైఫెన్ కొనజాల్ 0.5 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పూత సమయంలో కాయలు పండుబారే సమయంలో పిచికారీ చేసుకోవాలి. ఈ విధమైన సస్యరక్షణ చర్యలను చేపట్టినట్లయితే మిరపలో మంచి దిగుబడిని సాధించి రైతులు మంచి ఆదాయాన్ని పొందవచ్చు.
1: వ్యవసాయ సూచనలు విన్నారు.

ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 ఈ పూట ప్రసారమయ్యే మా ప్రసార విశేషాలు వింటారు. ముందుగా 7:15 7:35 తిరిగి 8:15 చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటారు. 7:30 20వ ఆసియా క్రీడలు 2026 పీరియాడిక్ అప్డేట్స్ వినవచ్చు. ఇక 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణలో ప్రసారమవుతుంది. ఇక 8:00 దార్శనిక భారత్ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన గురించి తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వి బాలకృష్ణ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్రం సమర్పణ. ఇక 8:40 దేశభక్తి గీతం ప్రసారమవుతుంది. 9:15 స్పాట్లైట్, 9:30 కరెంట్ అఫైర్స్. ఇక 10:20 ఆసియా క్రీడలు, 20:26 రోజువారీ ముఖ్యాంశాల సమాహార ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం పాత చిత్రగీతాలు వినవచ్చు. ఇక 11:10 జనసేవాసే దేశ్ సేవ స్పెషల్ సిరీస్ ప్రసారమవుతుంది. ఇక 11:45 రేపటి మా ప్రసార విశేషాల అనంతరం ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి రిలీ. ఇవి ఈ పూట ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఇప్పుడు ఒక చిత్రగీతం వినేద్దాం.

ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశ్రావు. ప్రపంచ శాంతి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న నిరంతర కృషిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసించడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఘనంగా నిర్వహించారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ వల్ల ఉద్యానవన రంగం బలోపేతమై ఆంధ్రప్రదేశ్ రైతులకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జపాన్లోని ఐచి నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారతదేశం 75 పతకాలు సాధించి పతకాల పట్టికలో 5వ స్థానానికి చేరుకుంది. ప్రపంచ శాంతి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న నిరంతర కృషిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసించడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మహాత్మాగాంధీ జయంతి రోజున పుతిన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచ శాంతి కోసం విశ్వసనీయమైన గొంతుకగా ఎదిగిందనడానికి నిదర్శనమని పేర్కొన్నారు. యుద్ధాలు, ఘర్షణలు, అశాంతి నెలకొన్న పరిస్థితుల్లో సమస్యలకు యుద్ధ భూములపై పరిష్కారం లభించదని అన్నారు. చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కారం సాధ్యమని ప్రధానమంత్రి ప్రపంచానికి సందేశం ఇచ్చారని అమిత్ షా పేర్కొన్నారు. ప్రపంచం సంక్షోభాన్ని ఎదుర్కొన్న ప్రతిసారి భారతదేశ అభిప్రాయాలకు ప్రాధాన్యత పెరిగిందని అమిత్ షా అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఘనంగా నిర్వహించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ప్రవాస భారతీయులు గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. శాంతి, సామరస్యం, అహింసపై మహాత్మాగాంధీ అందించిన చిరస్మరణీయ సందేశాన్ని గుర్తు చేసుకుంటూ పలువురు నివాళులర్పించారు. అబుదాబీలోని భారత రాయబార కార్యాలయంలో రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్, కార్యాలయ అధికారులు మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శాంతి, అహింసపై గాంధీజీ సందేశానికి కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. రాయబార కార్యాలయ అధికారి డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, ఇతర అధికారులు కాన్సులేట్ ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. యుఏఈలోని సంగీత పాఠశాలకు చెందిన భారతదేశ విద్యార్థులు కూడా మహాత్మునికి ప్రత్యేకంగా నివాళులర్పించారు. న్యూఢిల్లీలోని గాంధీ స్మృతివనంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. పలువురు ప్రముఖులు బాపూజీకి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకులతో పాటు పాఠశాల విద్యార్థులు భక్తిగీతాలు ఆలపించారు.

ఈ నెల 4వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తారు. మెదక్ జిల్లా తూప్రాన్లోని ఊర్జీ ఇండస్ట్రియల్ పార్క్లో అమూల్ డైరీ ప్లాంట్ను అమిత్ షా ప్రారంభిస్తారు. శబరి డైరీ ప్రాజెక్టు భూమి పూజ కార్యక్రమంలో కూడా కేంద్ర హోంమంత్రి పాల్గొంటారు. రోజుకు 5 లక్షల లీటర్ల సేకరణ సామర్థ్యంతో ఈ ప్లాంట్ రాష్ట్ర పాడి రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ విషయాన్ని ఒక ప్రకటనలో వెల్లడించారు. శ్వేత విప్లవం 2.0లో భాగంగా రాష్ట్రంలో 1525 కొత్త పాడి సహకార సంఘాలను ఏర్పాటు చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఎన్సీడీసీ ద్వారా తెలంగాణలో ధాన్యం కొనుగోలుతో సహా వివిధ సహకార రంగాలకు కేంద్రం భారీగా నిధులు మంజూరు చేసిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కత్రా బనిహాల్ రైల్వే మార్గంలో రైళ్ల వేగాన్ని గంటకు 75 కిలోమీటర్ల నుండి 100 కిలోమీటర్లకు పెంచడం చారిత్రక మైలురాయిగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. శ్రీమాతా వైష్ణోదేవి కత్రా బనిహాల్ మధ్య 111 కిలోమీటర్ల పొడవైన మార్గంలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని ఈరోజు విజయవంతంగా పరీక్షించారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చెనాబ్ వంతెన, భారతదేశపు తొలి కేబుల్ స్టడీ ఆంజీ వంతెనను దాటింది. ఈ వేగం పెంపుతో ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైలు లింకు ప్రాజెక్టులో రైళ్ల నిర్వహణ మరింత సులభతరమవుతుంది. ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ప్రయాణికులకు వేగవంతమైన, సురక్షితమైన, సౌకర్యవంతమైన రైలు ప్రయాణం అందుబాటులోకి వస్తుందని రైల్వే శాఖ తెలిపింది. భారతదేశం వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. అమెరికాలోని మిల్వాకీలో జరిగిన G20 వాణిజ్య మంత్రుల ముగింపు సమావేశంలో ఆయన ప్రసంగించారు. అంతర్జాతీయ వ్యాపార లోపాలను సరిదిద్దేందుకు ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. 140 కోట్ల మంది ప్రజల స్వదేశీ అవసరాలతో భారతదేశం వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని పేర్కొన్నారు. గ్లోబల్ సప్లై చైన్లో నమ్మకమైన భాగస్వామిగా భారతదేశం తయారీ రంగాన్ని విస్తరిస్తుందని వివరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AINews_HVDని ఫాలో అవ్వండి. ఏఐన్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ వల్ల ఉద్యానవన రంగం బలోపేతమై ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంత రైతులకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టుతో పాటు ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్కు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ను ప్రధాన ఉద్యానవన కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని నిర్మలా సీతారామన్ చెప్పారు. రైతులకు మెరుగైన నీటి నిర్వహణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక సదుపాయాలు అందించి వారి ఆదాయాన్ని పెంచాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ 10 జిల్లాల్లో ఏర్పాటవుతుంది. మామిడి, అరటి, టమాటా, దానిమ్మ వంటి పంటలను ప్రోత్సహిస్తుంది. 3 దశల్లో అమలయ్యే ఈ ప్రాజెక్టుకు సుమారు 100 కోట్ల రూపాయల పెట్టుబడి అవసరమవుతుందని అధికార వర్గాలు అంచనా వేశాయి. గాంధీ జయంతి సందర్భంగా ముంబై పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో ఇందిరా డాక్ వద్ద నిర్వహించిన స్వచ్ఛతా అభియాన్ 2026 కార్యక్రమంలో కేంద్ర నౌకాయానం, జలమార్గాలు, రేవుల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశించిన స్వచ్ఛ భారత్ స్వప్నానికి పారిశుద్ధ్యమే ప్రధాన మూలస్తంభమని పేర్కొన్నారు. ప్రధానమంత్రికి అందించిన బహుమతులు, జ్ఞాపికల 8వ విడత ఈవేలం గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించారు. ఈ విడతలో ఢిల్లీ నగర విభిన్న కోణాలను ప్రతిబింబించే 30 రకాల జ్ఞాపికలు అందుబాటులో ఉన్నట్టు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటిలో 9 ఫోటోఫ్రేమ్లు, 9 జ్ఞాపికలు, 6 విగ్రహాలు, శిల్పాలు ఉన్నాయి. 2 ఢిల్లీ మెట్రో నమూనాలు, 1 క్రీడా జ్ఞాపిక, ఆధ్యాత్మిక వస్తువులు, పెయింటింగ్, కళాఖండాలు, చేతివృత్తుల వస్తువులు ఈ సేకరణలో ఉన్నాయి. రోహిణిలోని విద్యార్థి నుండి ఢిల్లీ మెట్రో, శాసనసభ, నూతన పార్లమెంట్ వరకు ఢిల్లీలోని విభిన్న కథనాలను ఈ జ్ఞాపికలు ప్రతిబింబిస్తున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈవేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని నమామి గంగే ప్రాజెక్టుకు కేటాయించడం ద్వారా ఈ జ్ఞాపికలకు ఒక విశిష్ట ప్రజా ప్రయోజనాన్ని కల్పిస్తున్నట్టు వెల్లడించింది. మహారాష్ట్ర ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం 67 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. వీటి ద్వారా 8.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఈ పెట్టుబడుల ద్వారా సుమారు 2.9 లక్షల మందికి

0: ఉపాధి అవకాశాలు లభిస్తాయి. డాటా సెంటర్లు, ఐటీ సెమీకండక్టర్లకు అత్యధిక పెట్టుబడులు వస్తాయి. ఆ తర్వాత ఇంధనం, క్లీన్టెక్, పునరుత్పాదక ఇంధనం, ఏరోస్పేస్, రక్షణ రంగాలు ఉన్నాయి. రాష్ట్రాన్ని ప్రధాన పెట్టుబడి కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఇన్వెస్ట్ మహారాష్ట్ర వేదికను ముఖ్యమంత్రి ప్రారంభించారు. గోవాలోని సుమారు 6,000 మంది లఖ్పతి దీదీల ఆర్థిక కార్యకలాపాలు విస్తరించేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. వారి ఆదాయాన్ని మరింతగా పెంచేందుకు అవసరమైన సహకారాన్ని అందిస్తామని చెప్పారు. గోవాలోని పోండాలో స్వయం సమృద్ధి, వ్యవసాయం, మహిళా సాధికారతపై ప్రత్యేక కార్యక్రమం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద నాయక్, గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ హాజరయ్యారు. కుషావతి జిల్లాలో గోవాకు 3వ కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు చౌహాన్ ప్రకటించారు. జపాన్లోని ఐచి నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు 13వ రోజైన ఈ రోజు కూడా పలు పతకాలను సాధించారు. భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో 5 స్వర్ణ పతకాలు సాధించారు. రెజ్లింగ్లో 1, బాక్సింగ్లో 3, ఆర్చరీలో 1 స్వర్ణం భారత జట్టు గెలుచుకున్నాయి. పురుషుల 65 కిలోల ఫ్రీస్టైల్ రెజ్లింగ్లో సుజీత్ కల్కల్ స్వర్ణ పతకం సాధించారు. ఈ విజయాలతో ఆసియా క్రీడల పతకాల పట్టికలో భారతదేశం 5వ స్థానానికి చేరుకుంది. భారతదేశం మొత్తం 75 పతకాలు సాధించింది. వీటిలో 15 స్వర్ణాలు, 25 రజతాలు, 35 కాంస్య పతకాలు ఉన్నాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రపంచ శాంతి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న నిరంతర కృషిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసించడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఘనంగా నిర్వహించారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ వల్ల ఉద్యానవన రంగం బలోపేతమై ఆంధ్రప్రదేశ్ రైతులకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జపాన్లోని ఐచి నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారతదేశం 75 పతకాలు సాధించి పతకాల పట్టికలో 5వ స్థానానికి చేరుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 చిత్ర తరంగిణి ఫిలిం గీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాట అలా వైకుంఠపురంలో. ఈ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి ఇంకా మంగ్లి ఆలపించారు. సంగీతం తమన్ ఎస్.
2: ఏ బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
3: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

కార్యక్రమంలో తర్వాత మంగ్లి రామ్ మిర్యాల ఆలపించిన పాట బలగం చిత్రం కోసం. సంగీతం భీమ్ సిరిసిరోలియో.

కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట ఊరి పేరు భైరవకోన. ఈ చిత్రం నుండి సిద్ శ్రీరామ్ ఆలపించిన శ్రీమణి గీతం, సంగీతం శేఖర్ చంద్ర.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: హింస కఠోరం.
1: హింస వినాశకరం.
0: హింస భయానకం.
1: హింసని విడనాడండి, శాంతిని నెలకొల్పండి.

తర్వాత వినబోయే పాట హరిచరణ్ ఆలపించిన భాస్కర్ భట్ల గీతం, చిత్రం శశి.

0: విజయవాడ కేంద్రం. సమయం 7:45 కావస్తుంది. వికసిత్ భారత్ కార్యక్రమం మరికొంచెం సేపట్లో హైదరాబాద్ కేంద్రం నుంచి.
1: కార్యక్రమంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి శాసనమండలి సభ్యులు శ్రీ మల్కా కుమరయ్య గారితో పరిచయం వింటారు.
2: పెద్దపల్లి జిల్లా బంధంపల్లిలో లక్ష్మయ్య వెంకటయ్య దంపతులకు జన్మించి ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మల్కా కొమరయ్య గారు ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. కొమరయ్య గారు నమస్కారం అండి.
3: నమస్కారం.
2: న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఎప్పుడు ఎవరు ప్రవేశపెట్టారు? ఈ పాలసీ యొక్క ప్రధాన లక్షణాలు ఏమిటి?
3: న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఎన్ఈపీ అనేది మన గవర్నమెంట్ ప్రవేశపెట్టారు. కేబినెట్ డిసిషన్ 20 తీసుకోవడం జరిగింది. డాక్టర్ కస్తూరి రంగన్ కమిటీ వేసి అందులో ఒక 15 ఎమినెంట్ ఎడ్యుకేషనిస్ట్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఒక 5 చాలా రిగరస్ గా స్టడీ చేసి పాత కమిషన్స్ అన్ని కూడా బెడ్ చేసి ఫైనల్ గా ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న పాలసీస్, మన ఎగ్జిస్టింగ్ పాలసీస్, వరల్డ్ లో ఉన్న ఎడ్యుకేషన్ పాలసీస్ అన్ని చదివి ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ వరల్డ్ లోనే నంబర్ వన్ గా ఎడ్యుకేషన్ పాలసీ ఉండాలనే పద్ధతిలో ఎడ్యుకేషన్ పాలసీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన ప్రెసిడెంట్ మోడీ గారి నాయకత్వంలో 2020 ఈ పాలసీ తీసుకురావడం జరిగింది. ఈ పాలసీ వచ్చిన తర్వాత చాలా వరకు స్టేట్స్ దీన్ని అడాప్ట్ చేశాయి. ఆ విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రీసెంట్ గా లాస్ట్ బడ్జెట్ సెషన్ లో స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ రెండే సెక్టర్ గా విభజించి ఇప్పుడున్న చాలా కన్ఫ్యూజన్స్ తీసేసి చాలా సింప్లిఫై చేస్తూ దాన్ని బాగా స్ట్రెంగ్తన్ చేశారు.
2: 10+2 నుండి 5+3+3+4 ఈ నమూనా యొక్క మార్పు ఏమిటి, దాని ఉద్దేశం ఏమిటి, ఈ దశల వివరాల గురించి తెలియజేయండి.
3: ఇంతకుముందు పాలసీలో 10+2 స్టేట్ గవర్నమెంట్స్ లో ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఉండేది కాదు. డైరెక్ట్ వాళ్ళు క్లాస్ 1 వచ్చి 10th వరకు, తర్వాత 11-12 సెపరేట్ ఇంటర్మీడియట్ బోర్డు ఒక్కొక్క స్టేట్ లో ఒక విధంగా పాలసీ ఉండేది. దానికి బదులు ఇప్పుడు కొత్త పాలసీలో ఫస్ట్ 5 ఇయర్స్ అంటే ప్రీ స్కూల్ 3 ప్లస్ 2 క్లాస్ 1 అండ్ 2 దాన్ని ఒక సెగ్మెంట్ గా తీసుకొచ్చి చేయడం జరిగింది. దీంతో ఏంటంటే ఈ 5 ఇనిషియల్ పీరియడ్ లో వాళ్ళు ఫస్ట్ 3 ఏమో యాక్టివిటీ బేస్డ్, తర్వాత ఇల్యూజన్ బేస్డ్, ప్రాక్టికల్ లర్నింగ్, అంటే ఇప్పుడు యాపిల్ అంటే యాపిల్ బొమ్మ చూపించే బదులు యాపిల్ అనేది ఒక ఫ్రూట్ లాగా చూపించి ప్రాక్టికల్ గా లర్నింగ్ సిస్టమ్ ను వాళ్ళు చిన్న పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి తీసుకొచ్చే ఎడ్యుకేషన్ ఉంది ప్రీ స్కూల్లో. క్లాస్ 1-2 బేసిక్ నాలెడ్జ్ తీసుకొని మంచి ప్రాక్టికల్ గా తీసుకొచ్చారు. అది ఫస్ట్ 5 అది. దానిలో ఒక మంచి ఒక స్టూడెంట్ ను ఒక లెవెల్ గా, అంటే అతను స్కూల్ అంటే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి, తర్వాత స్కూల్ కు రావాలి, మంచి హెల్తీ అట్మాస్ఫియర్ లో వాళ్ళు ఉండాలని

0: ఇది యాక్టివిటీ బేసిస్గా వాళ్ళకు ఒక లర్నింగ్ అనేది ఈజీగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే పద్ధతిలో తీసుకురావడం జరిగింది.
1: మల్కా కొమరే గారు, ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ మిషన్ ఏమిటండి?
0: అంటే ఇంతకుముందు ఓన్లీ బుక్స్ టీచర్స్ టీచ్ చేసేది, అది 1-to-1 ఉండేది. అంటే ఇప్పుడు ఈ కొత్త పద్ధతులు ఏంటంటే పిల్లలను ఇన్వాల్వ్ చేసి టీచర్ ఓన్లీ ఒక ఒక ఫెసిలిటేటర్గా పెట్టి దాన్ని ప్రాక్టికల్గా లర్నింగ్, అంటే ఇప్పుడు వాటర్ అంటే వాటర్ ఫిజికల్గా వాటర్ చూపించడం, ఫ్రూట్స్ అంటే ఫ్రూట్ చూపించడం, లేకుంటే ఫ్లవర్స్ అంటే ఫ్లవర్స్ ప్రాక్టికల్గా గ్రౌండ్లో చూపించడం, ఆ విధంగా ప్రాక్టికల్గా వాళ్ళకు ఒక చూసి అర్థం చేసుకునే విధంగా వాళ్ళకు ప్రెషర్ లేకుండా ఈజీగా అర్థమయ్యేటట్టు, అంటే మగ్గింగ్ టైప్ అంటే బట్టి పెట్టేటట్టు కాకుండా ప్రాక్టికల్ వేలో వాళ్ళను ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకి ప్రెషర్ లేకుండా, ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలు కాబట్టి ఏ విధంగా కూడా వాళ్ళకు సబ్జెక్టు నేర్చుకోవడం డిఫికల్టీ లేకుండా చేయడం అనేది ఈ న్యూ పాలసీ.
1: మాతృభాషలో బోధన ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఎందుకు ప్రాధాన్యత సంతరించుకుంది? ఈ 3 భాషల విధానం ఏమిటి?
0: మాతృభాష అనేది మన ఎవరైనా కానీ మన పుట్టంగానే వాళ్ళ మాతృభాషల మదర్ ఫాదర్గా లేకపోతే ఏ లాంగ్వేజ్లు ఉంటే ఆ లాంగ్వేజ్లో మాట్లాడతారు, దాని కొరకు అది ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి అందుకే ఫస్ట్ ఎర్లీ స్టేజ్ ఎడ్యుకేషన్లో మాతృభాషలో నేర్చుకుంటే సబ్జెక్టు ఈజీగా అర్థమవుతుంది, దాంతో కమ్యూనికేషన్కు మనం లాంగ్వేజ్ కావాలి, అంటే అది తెలుగులో కానీ ఈజీగా మాట్లాడగలుగుతారు. సపోజ్ మనం తెలుగులో కాకుండా ఇప్పుడు మన ఇండియా ఈజ్ అ వాస్ట్ కంట్రీ కాబట్టి డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఒక దగ్గర చదువుకొని ఇంకొక ప్లేస్ పోయినప్పుడు అక్కడ తెలుగు లేదు, హిందీలో మాట్లాడలేదు కాబట్టి కమ్యూనికేషన్ చేయడానికి అప్పుడు మన నేషనల్ లాంగ్వేజ్ అవసరం. కాబట్టి మాతృభాషలు అనేది మన లర్నింగ్ ఈజీ అవుతుంది కావనే పద్ధతిలో మాతృభాషలో తీసుకురావడం అయింది. అంటే ఆప్షన్స్ ఇచ్చారు, అంటే నువ్వు తెలుగు మీడియంలోనే ఇనీషియల్ స్టేజ్లో చదువుకొని తర్వాత లాంగ్వేజ్ ప్రకారం ఇంగ్లీష్ మీడియం కమ్యూనికేషన్కి వెళ్ళొచ్చు, సబ్జెక్ట్ కూడా ఇంగ్లీష్ మీడియం ఇన్స్ట్రక్షన్ చదవచ్చు, హిందీ మీడియం కావాలన్నట్టు కూడా చదువుకోవచ్చు, తెలుగు మీడియం అయితే తెలుగు, ఉర్దూ మీడియం ఎవరికి ఏ స్టేట్లో వాళ్ళు కన్వీనియంట్ ఉంటే చదవచ్చు ఇనీషియల్ ఏజ్లో. తర్వాత పైకి క్లాసెస్కి వచ్చే వరకు అది టెక్నికల్ సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఇంగ్లీష్ కూడా రావడం, ఎందుకంటే ఇంగ్లీష్ అనేది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, మనం ఇక్కడ చదువుకొని ఎక్కడ పోయినా కానీ మనం పనిచేయాలంటే మీడియా ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంటర్నేషనల్గా ఇంగ్లీష్ కాబట్టి మనం ఇంగ్లీష్ను నేర్చుకోవాలి. నేషనల్ లాంగ్వేజ్ హిందీ కాబట్టి హిందీ కూడా వస్తే బెటరు, ప్లస్ లోకల్ మదర్ టంగ్ కూడా రావాలనే పద్ధతిలో అది 3 లాంగ్వేజ్ ఫార్ములా తీసుకొచ్చారు, అది చాలా మంచిది.
1: మూల్యాంకన విధానం ఎలా మారింది? 360 డిగ్రీ అసెస్మెంట్ అంటే ఏమిటి?
0: ఇంతకుముందు స్టడీస్ రేట్ ఉంటే టీచర్ డైరెక్ట్ గా టీచ్ చేసేది క్లాసులో, దాంతో ఏమవుతుందంటే అది 1-to-1 కమ్యూనికేషన్ ఉండేది, టీచర్స్ కు చెప్పేది పిల్లలకు అర్థమవుతుందా అర్థం కావట్లేదా, తర్వాత వాళ్ళు ఏ విధంగా క్లాసులో ఇంటరాక్షన్ అవుతా ఉన్నారు అనే పద్ధతిలో ఉండేది. కానీ ఇప్పుడు ఈ 360 డిగ్రీ అసెస్మెంట్ అనేది ఐఐటి కానీ ఐఐఎంస్ లో కానీ ఆల్రెడీ ఆ సిస్టమ్ ఉంది, ఎన్ఐటీలో కానీ ఈ స్పెషల్గా ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూల్స్ కానీ లేక డిస్ట్రిక్ట్ స్కూల్స్లో ఈ పద్ధతి అంతా అమలుకు లేదు. అంటే 360 డిగ్రీ అసెస్మెంట్తో ఏంటంటే టీచర్ ఒక నార్మల్గా క్లాస్ చెప్పి తర్వాత పిల్లలందరినీ కూడా ఇంటరాక్షన్గా పిల్లలను కూడా క్లాసులు ఇన్వాల్వ్ చేసి అప్పుడు క్లాసులు చెప్తే దాంతో ఏమవుతుందంటే క్లాస్ చెప్పింది పిల్లలకు అర్థమవుతుందా లేదా, అర్థమైతే ఎంతవరకు అర్థమవుతుంది ఆ ఫీడ్బ్యాక్ తీసుకునే పద్ధతి ఒకటి, ప్లస్ ఇంకొక విధం ఏంటంటే అసెస్మెంట్లో డిఫరెంట్ లెవెల్స్లో, అంటే టీచర్ ఏ విధంగా టీచ్ చేశారు ఒకటి, తర్వాత ఆ పిల్లలు చెప్పింది పిల్లలకు అర్థమవుతుందా లేదా అనేది ఫీడ్బ్యాక్ తీసుకునేది ఒకటి, ప్లస్ తర్వాత దానికి ఒక ఎగ్జామ్ లాగా పెట్టి చెప్పింది పిల్లలకు ఎంతవరకు అర్థమైంది అనేది ఫీడ్బ్యాక్ తీసుకోవడం అనేది మన 360 డిగ్రీ అసెస్మెంట్.
1: బోర్డు పరీక్షలు సెమిస్టర్ సిస్టమ్స్ లో మార్పులు ఏమిటి?
0: ఇంతకుముందు ప్రతి ఎగ్జామ్ 10+2 లో 10th లో బోర్డ్ ఎగ్జామ్ ఉండేది, దాని తర్వాత ఇంటర్మీడియట్లో +1-2 ఇయర్స్ తర్వాత 2 ఎగ్జామ్స్ ఉండేది. అయితే ఇప్పుడు సిబిఎస్ఈ కానీ ఇప్పుడు ఎన్ఈపి పాలసీలో కొత్త సిస్టమ్ ఏంటంటే ఫ్యూచర్లో ఇంకా రాబోతుంది, ఈవెన్ 5th లెవెల్లో కూడా ఒక టెస్ట్ ఉంటుంది, ఆ లెవెల్లో కూడా ఎగ్జామ్ పెట్టుతున్నారు, తర్వాత 8th లో ఒక టెస్ట్ ఉంటుంది, తర్వాత 10th ఉంటుంది, 12th లో ఉంటుంది. ఇది కాకుండా ఇప్పుడు కొత్త విధానంలో హైయర్ క్లాసెస్కు సెమిస్టర్ సిస్టమ్, అంటే ఇయర్లీ 2 టైమ్స్ ఎగ్జామ్ రాస్తే వాళ్లకు మంచి అంటే ఇయర్లో చదవాల్సి ఒకసారి రాయాల్సింది అంతా కూడా ఆరు నెలలకు ఒకసారి రాస్తే వాళ్ళకు చదవడం ఈజీ అవుతుంది, సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ కూడా ఈజీ అయితే పద్ధతిలో సెమిస్టర్ సిస్టమ్ తీసుకురావడం. అది ఆల్రెడీ హైయర్ ఎడ్యుకేషన్లో సెమిస్టర్ సిస్టమ్స్ ఉన్నాయి, గ్రేడింగ్స్ ఉన్నాయి, మార్కింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. కాబట్టి అదేవిధంగా సేమ్ సిస్టమ్ను ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా హయ్యర్ క్లాస్కు తీసుకురావడం అనేది జరుగుతుంది. అది చాలా మంచిది, పిల్లలకు ఒత్తిడి లేకుండా ఎప్పుడంటే సబ్జెక్ట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి, దాని ప్రకారం వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు, రాసిన తర్వాత వాళ్ళకు మార్క్స్ గ్రేడింగ్స్ చేయబడతాయి. కాబట్టి అది పిల్లలకు టీచర్స్ కూడా మంచిగా ఉంటుంది, మంచి ఎడ్యుకేషన్ పాలసీకి అది సెమిస్టర్ సిస్టమ్ చాలా బాగుంటుంది.
1: మల్కా కొమరయ్య గారు, ఈ వొకేషనల్ ఎడ్యుకేషన్ ఆరో తరగతి నుంచే ఎందుకు రావాలి, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఎందుకు ఇది సిక్స్త్ క్లాస్ నుంచే తీసుకురావాలి అనుకుంటుంది?
0: వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇంతకుముందు ఓన్లీ సబ్జెక్ట్ థియరీ ప్రాక్టికల్ వర్కే చదువుకునేది. ఇప్పుడు ఏమైందంటే ఈ వొకేషనల్ ఎడ్యుకేషన్ తోని ఇప్పుడు ఒక టెన్త్ చదివిన తర్వాత కూడా ఒకవేళ ఆ ఎడ్యుకేషన్ ఏదో అన్ఫార్చునేట్ రీజన్ తోని డిస్కంటిన్యూ చేస్తే వాళ్ళ వొకేషన్ క్లాసెస్ సిక్స్త్ నుంచి ఉంటే ఆ వొకేషన్లో చాలా సబ్జెక్ట్ వెరైటీ ఆఫ్ సబ్జెక్ట్ ఉంది, ఐటీ ఉంది, తర్వాత కార్పెంటరీ ఉంది, ఫిట్టర్ ఎగ్జామ్ ఉంది. ఇంతకుముందు ఓన్లీ దాని కొరకు ఐటీఐ అని పాలిటెక్నిక్ అని సపరేట్ కోర్సులు ఉండేది. అయితే వాటిని కూడా కొంతవరకు ఇక్కడ స్టూడెంట్స్కు టెన్త్ వరకే కానీ 12th వరకు కానీ వొకేషనల్ కోర్సులు చేస్తే ఇన్ కేస్ ఫ్యూచర్లో వాళ్ళు ఏమన్నా పరిస్థితులు బాగలేక డిస్కనెక్టివ్ చేసినా కానీ ఈ స్కిల్ సబ్జెక్ట్స్తో వాళ్ళు జాబ్ ఆపర్చునిటీ కూడా దొరుకుతుంది ఒకటి. ప్లస్ ఇంతకుముందు ఓన్లీ సబ్జెక్ట్ థియరీ చదువుకునేది ఉండే, ఇప్పుడు ఈ స్కిల్ ఎడ్యుకేషన్తో ఏమవుతుందంటే ఏం చదువుతున్నావు దాన్ని ప్రాక్టికల్గా చేయడం అనేది కూడా జరుగుతుంది. అంటే ఇంతకుముందు 80% 90% ఓన్లీ థియరీ ఉండేది, ఇప్పుడు అట్లా కాకుండా 60% థియరీ సబ్జెక్టు, ఆ థియరీని మళ్ళా 40%లో ల్యాబ్ పోయి దాన్ని ఎక్స్పెరిమెంట్ చేయడం, ప్రాక్టికల్గా చూడడం, ప్రతి సబ్జెక్ట్ సైన్స్ స్టూడెంట్ సైన్స్, మ్యాథ్స్ స్టూడెంట్ అయితే మ్యాథ్స్ ప్రాక్టికల్స్ చేయడం, ఈ స్కిల్స్ నేర్చుకోవడంతో వాళ్ళకి ఏమవుతుందంటే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ వచ్చి ఫ్యూచర్లో ఆ లైఫ్లో ఏదైనా అన్ఫార్చునేట్ వచ్చినప్పుడు దాన్ని ఉపాధి కూడా కల్పించడానికి వీలవుతుంది, లేకుంటే కూడా నాలెడ్జ్ బేస్డ్ కూడా పెరుగుతుంది.
1: మల్కా కొమరయ్య గారు, ఉన్నత విద్యలో ఒకే రెగ్యులేటర్ ప్రయోజనాలు ఏమిటి?
0: ఇంతకుముందు ఏమంటే ఉన్నత విద్యలో ఒకటి టెక్నికల్ కౌన్సిల్ అని, ఒకటి లా కౌన్సిల్ అని, తర్వాత ఏఐసిటి అని, యూజీసీ అని, తర్వాత న్యాక్ అని, తర్వాత అట్లా డిఫరెంట్ డిఫరెంట్ అడ్మినిస్ట్రేషన్స్ ఉండేవి. దాని మీద ఏమవుతుంటే ఒకసారి ఈ కమ్యూనికేషను, కోఆర్డినేషను, కోఆపరేషను ఆ ఇష్యూస్ మీద వచ్చి మన ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ కాకుండా దాన్ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కన్సిడర్ చేసి రీసెంట్గా రెండే ఉండాలి, స్కూల్ ఎడ్యుకేషన్ అనేది అప్ టు 12th క్లాస్ వరకు. 12th క్లాస్ ఎప్పుడు ఉన్న అన్ని డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ లా కానీ మిగతా అన్నీ కూడా ఎక్సెప్ట్ మెడిసిన్ అన్ని కూడా హైయర్ ఎడ్యుకేషన్ ఒకటే తీసుకొచ్చి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చేయడమైంది. దానికి ఇంటర్నల్గా డిపార్ట్మెంట్స్గా ఉంటాయి, కాకుండా డిఫరెంట్ అథారిటీ ఉండకుండా ఇప్పుడు ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్గా మన కోఆర్డినేషన్ ఎఫెక్ట్గా పనిచేయాలనేది హైయర్ ఎడ్యుకేషన్ కంబైన్ చేస్తూ డిసిషన్ తీసుకోవడం అనేది అది చాలా మంచి డిసిషన్.
1: స్కూల్ విద్యా విధానము, ఇంటర్మీడియట్ విద్యా విధానము, తర్వాత ఉన్నత విద్య, అన్ని విద్యా విధానాల్లో కూడా ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అమలు చేయడం ద్వారా ఒక విద్యార్థి తన ఉన్నత ప్రమాణాలు పొందగలుగుతారంటారా?
0: తప్పకుండా, ఎందుకంటే ఇప్పుడు ఏమిందంటే ఎడ్యుకేషన్ సిస్టంలో గవర్నమెంట్ స్కూల్స్ అని, మోడల్ స్కూల్స్ అని, తర్వాత గురుకుల్ స్కూల్స్ అని, బీసీ స్కూల్స్ అని, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ పేర్ల మీద డిఫరెంట్ ఎడ్యుకేషన్ పాలసీ నడుస్తూ ఉంది. అందులో కొన్ని ఎడ్యుకేషన్ సెక్రటరీ కింద వస్తాయి, కొన్ని డైరెక్టర్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద వస్తాయి, సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ కింద వస్తుంది, ట్రైబల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ కింద వస్తుంది. ఈ మధ్యలో ఆఫీసర్స్ కానీ డిపార్ట్మెంట్ల కోఆపరేషన్ కోఆర్డినేషన్తో కూడా కొంచెం అడ్మినిస్ట్రేషన్గా ఇబ్బందులు ఉన్నాయి. తర్వాత ఈ టీచర్స్ కూడా పాలసీలలో కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క విధంగా పాలసీలు ఉన్నాయి. అంటే నేను గవర్నమెంట్కు లాస్ట్ 1 ఇయర్ నుంచి రిప్రజెంట్ చేసేసాను, రెండు కమాండ్ అయ్యి స్కూల్ ఎడ్యుకేషన్ హైయర్ ఎడ్యుకేషన్ సపరేట్ అయితే ఈ అడ్మినిస్ట్రేషన్ పరంగా ఈ కన్ఫ్యూజన్స్, ఇప్పుడు ఒకటి బోర్డ్ ఆఫ్ ఎగ్జామ్ వాళ్ళ ఎగ్జామ్ సపరేట్ అవుతుంది, ఎస్ఎస్సీ సపరేట్ అవుతుంది, తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్ డిఫరెంట్ టైంలో అయితే, కాబట్టి ఒకసారి ఈ కామన్ పాలసీ వస్తే అన్ని ఎగ్జామ్స్ ఒకటేసారి అయితే పిల్లలకు కూడా డిఫరెంట్ ఎగ్జామ్స్ డిఫరెంట్ స్టేజ్లో జరగకుంటుంటాయి. తర్వాత ఈ కార్పొరేట్ స్కూల్స్, ఈ కోచింగ్ సెంటర్స్ ఇవన్నీ కూడా స్టూడెంట్స్ని చాలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నాయి. ఈ మార్క్స్ ఇవ్వడం, పేపర్లో అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం, అంటే వాళ్ళకు సరి అయిన ప్లేస్ లేకుండా ఓన్లీ కమర్షియల్ బిల్డింగ్స్లో క్లాసులు నడిపి కోచింగ్ నడిపి వాళ్ళు పొద్దున 8 o'clock వస్తే లాక్ ఇస్తే మళ్ళీ 8 o'clock వదులుతారు. అంటే ఒక జైల్లాగా 8 hours 12 hours స్పెండ్ చేసి పోతుండ్రు. కాబట్టి ఫ్యూచర్లో మంచి స్కూల్ ఎడ్యుకేషన్ హైయర్ ఎడ్యుకేషన్ వచ్చి పిల్లలందరూ చదువును కష్టపడి చదవకుండా ఇష్టపడి చదివేటట్టు తీసుకురావడం అనేది చాలా మంచిది. అందులో ఈ ఎన్ఈపీ పాలసీ కానీ మన స్టేట్ కూడా ఎంత తొందరగా ఈ పాలసీని అడాప్ట్ చేస్తే ఇంప్లిమెంట్ చేస్తే ఎట్లాంటి స్టూడెంట్స్ అందరికీ కమ్యూనిటీకి

0: బెనిఫిట్ అవుతుంది. ఓన్లీ థియరిటికల్ పార్ట్ చదువుకోకుండా వాళ్లకు లైఫ్లో ఏ విధంగా యూస్ఫుల్ కావాలి అనే పద్ధతిలో చదువుకుంటారు. అందుకే ప్రాక్టికల్స్ పెరుగుతాయి. కాలేజ్ నుంచి బయటకు రాగానే ఇప్పుడు ఏముందంటే ఇండస్ట్రీ పోగానే ఇండస్ట్రీ కనెక్ట్ కాలేజ్ కనెక్ట్ లేదు. కాబట్టి ఇప్పుడు ఈ కొత్త పాలసీస్ వచ్చి ఆ విధంగా మనం ఇండస్ట్రీలో వాళ్ళను కూడా మనం టీచర్స్గా వాడుకోవడం, ప్రాక్టికల్గా చదువుతున్నప్పుడే బయట ఏమున్నది ఇట్లా ఉంటుంది అనేది తెలియజేస్తే ఆ సర్ప్రైజ్ ఉండదు వాళ్ళకు. కాబట్టి ఆ విధంగా మంచిగా అవుతుందని ఎడ్యుకేషన్ పాలసీ తొందరగా తీసుకురావాలని, అయితే ఎన్ఈపీసీ పాలసీని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయాలనేది కోరుతున్నాను.
1: ఉపాధ్యాయ నియోజకవర్గ శాసన మండలి సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మల్కా కొమరయ్య గారు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి.
0: నమస్కారం.
2: నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి శాసన మండలి సభ్యులు శ్రీ మల్కా కొమరయ్య గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: ఆకాశవాణి దార్శనిక భారత్ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన గురించి తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వి బాలకృష్ణ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
1: శ్రోతల నమస్కారం. దేశాభివృద్ధికి ఆరోగ్యవంతమైన సమాజం ఎంతగానో అవసరం. వ్యక్తి ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం అభివృద్ధి చెందుతుంది. కుటుంబం ఆరోగ్యంగా ఉంటేనే సమాజం అభివృద్ధి చెందుతుంది. సమాజం ఆరోగ్యంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అనే పూర్వోక్తి నేటి సమాజానికి మార్గనిర్దేశకంగా నిలుస్తుంది. మరి దేశ ప్రజల ఆరోగ్యానికి నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు ఆరోగ్య భద్రత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకాన్ని అమలు చేస్తుంది. ఈ విషయమై మరింత అవగాహన కల్పించేందుకు ఈరోజు మనతో పాటు తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వి బాలకృష్ణ నాయక్ గారు ఉన్నారు. నమస్కారం సార్.
2: నమస్కారం సార్.
1: సార్, ముందుగా ఈ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో మన శ్రోతలకు తెలియజేస్తారా?
2: ముఖ్యంగా ఈ ఆయుష్మాన్ భారత్ పథకము పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకి నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి వాళ్ళకి అర్హత కలిగిన కుటుంబాలందరికీ 5 లక్షల రూపాయల ఉచిత వైద్య సేవలు అందుబడుతున్నాయి సార్. ముఖ్యంగా ప్రజలు ఆర్థిక ఇబ్బంది లేకుండా వైద్యం పొందడానికే ఈ పథకం యొక్క ముఖ్య లక్షణం సార్.
1: సార్, ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ అంటే ఈ మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం ఏర్పాటు చేసిన ఈ మిషన్ ఎలా అమలవుతుంది, దాని గురించి కొంచెం వివరిస్తారా?
2: సార్, ఇది పిఎం అభిమంటర్ సార్, ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ సార్. ఇది అక్టోబర్ 2021లో ప్రారంభించడం జరిగింది సార్. దీనికి 64,180 కోట్లు కేటాయింపు జరిగింది సార్. ఇది భవిష్యత్తులో దీనికోసమని పటిష్టమైన లక్ష్యంతో ప్రజల ఆరోగ్యము మౌలిక బలోపతనం చేయడానికి ఇది భారతదేశంలోనే అతిపెద్ద పథకం సార్. ఇది ముఖ్యంగా ప్రాథమిక తర్వాత ద్వితీయ మరియు తృతీయ సంరక్షణ దృష్టిలో సాధిస్తుంది. ఇందులో భాగంగా మనకు 17,788 గ్రామీణ మరియు 11,024 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, తర్వాత 3,382 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లు మన జిల్లాలో క్రిటికల్ గా ఉన్నాయి సార్. ఇవి ముఖ్యంగా ఈ సదుపాయాలు ఏమేమంటే ప్రాథమిక సంరక్షణలో 17,000

780 గ్రామీణ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఉన్నాయి సార్, అంటే విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఉన్నాయి. దీనిలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఉంటారు. సో వాళ్ళు అక్కడే ఉండేసి ప్రజలకు ఏమేమి అవసరం అనేది ముఖ్యంగా

0: మొత్తం.
1: దీన్ని బలోపేతం చేయడానికి మనకు 500,000 పైగా జనాభాలు ఉన్న జిల్లాలలో 730 సమకృత ఆరోగ్య ప్రయోగశాలలు ఉన్నాయి, మరియు 602 క్రిటికల్ కేర్ హాస్పిటల్స్ ఉన్నాయి. సరే, బ్లాక్ స్థాయిలో కూడా మనము 3,300 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లు ఉన్నాయి, మన జిల్లాలో కూడా ప్రారంభించడం జరిగినాయి దీనికోసం అని చెప్పి. ఈ బీపీహెచ్యులు మెయిన్ గా ఏంటంటే ల్యాబ్ టెస్టులు చేసుకోవడానికి, తర్వాత మందులు అక్కడ మందులు స్టోర్ చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశంగా దీనికి వాడతారు.
2: సార్, మరి ప్రధానంగా ఆయుష్మాన్ భారత్ కింద ఎటువంటి వైద్య సేవలు అందిస్తున్నారు
1: సార్? దీని కింద ముఖ్యంగా గుండెకి సంబంధించిన వ్యాధులు, కిడ్నీ సంబంధించిన చికిత్సలు, తర్వాత క్యాన్సరు, తర్వాత ఏఐని యాక్సిడెంట్ కేసులు, తర్వాత ఈ ప్రసూతి సేవలు అంటే డెలివరీ కేసులు, తర్వాత ఆర్థోపెడిక్ శాస్త్ర చికిత్సలు, న్యూరోకి సంబంధించిన వైద్య సేవలు ఇవి దీని ద్వారా పొందుతున్నారు సార్. ముఖ్యంగా ఈ అత్యవసర వైద్య సేవలు మొత్తంగా ఇప్పుడు 3,650 రకాల వైద్య సేవలు కూడా అందుతున్నాయి
2: సార్. మరి ఇప్పుడు ఈ పథకం అమలులో ఈ డిజిటల్ టెక్నాలజీ ఇంకా ఈ ఆన్లైన్ వ్యవస్థల పాత్ర ఎంతవరకు ఉందంటారు? అంటే ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అని మనం ముందుకు తీసుకెళ్తున్నాం కదా, సో దీని పాత్ర ఏంటంటారు?
1: సో ఈ డిజిటల్ టెక్నాలజీ ద్వారా ఈ కార్డు నమోదు చేసుకోవడం, ఈకేవైసీ చేసుకోవడం, ఆన్లైన్ లో ఫ్రీ ఆథరైజేషన్ క్లెయిమ్ చేసుకోవడం, ప్రాసెసింగ్ వంటి సేవలు మామూలు అయితే బాగా స్పీడ్ గానే జరుగుతున్నాయి సార్. దీనివల్ల పారదర్శకత మరియు సేవలు కూడా నాణ్యతంగా పెరిగినాయి సార్. ఇప్పుడు సార్ దీనికి డిజిటల్ అనుసంధానం అంటే ఏబిడిఎం అని ఉంది, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. ఈ దీని వల్ల మనకు ఇప్పుడు మనం అనుకున్నట్టు అభాయిడి జనరేట్ చేయడం, ఈ సంజీవిని ప్రోగ్రామ్ లో డిజిటల్ అంటే ఈ ఆయుష్మాన్ భారత్ ఐడిలో కూడా అది ప్యూరిఫికేషన్ చేస్తున్నారు. అంటే వేరే నెంబర్లు ఇవ్వడం వల్ల వాళ్ళు సరి కార్డు రాకపోవడం, ఓటీపీలు రాకపోవడం జరుగుతుంది. దానికోసం అని చెప్పి కరెక్ట్ గా వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుని ఒక్కసారిగా వాళ్ళు ఓటీపీ వస్తే దాని ద్వారా వాళ్ళకి ఆయుష్మాన్ భారత్ కార్డు కూడా జనరేట్ అయిపోతుంది. ముఖ్యంగా ఈ దీంట్లో మనము అనుకున్నట్టు ఈ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ వాళ్ళకి మనం వాళ్ళని బలోపేతం చేయడము, తర్వాత ముఖ్యంగా ఇక్కడ ఈ మెడికల్ ఆఫీసర్స్ లాగిన్స్ ఉంటాయి, తర్వాత ఫార్మసీ లాగిన్, స్టాఫ్ నర్స్ లాగిన్స్, ల్యాబ్ లాగిన్స్ ఉంటాయి. ఆ లాగిన్లో వాళ్ళు ఏమేమి టెస్టులు చేసుకున్నారు, ఏ మందులు వాడినారు, అవన్నీ డీటెయిల్స్ అక్కడ పొందుపరచడం జరుగుతుంది. ఏ వ్యాధితో బాధపడుతున్నారు, ఏ మందులు వాడినారు అనేది కూడా దీనివల్ల ఉంటుంది సార్. సో ఈ అవకాశాన్ని కూడా మనము వాడుకోవడానికి అవకాశం. ఇంకా కూడా కొందరు ఏబిడిఎంలో ఆభా ఐడి జనరేట్ చేయడానికి కొందరు ముందుకు రావట్లేదు సార్, భయపడుతున్నారు. ఎందుకంటే ఓటీపీ వచ్చేసి ఏదైనా ఈ డిజిటల్ మోసము ఇవన్నీ జరుగుతాయి అని చెప్పి కూడా కొందరు రావట్లేదు. మేము కూడా వాళ్ళని అక్కడ ఉండే కార్పొరేటర్ని, సర్పంచ్ని వాళ్ళని కూడా తీసుకెళ్లేసి మా వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేసి కూడా ఆభా ఐడి జనరేట్ చేయడం అనేది కూడా జరుగుతుంది సార్. ప్రజలందరూ ముఖ్యంగా మేము కోరడం అంటే ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని ఈ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ అనేది పొందుపరచగలిగితే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని మా ఉద్దేశం సార్. అందరూ ఉపయోగించాలని కోరుకుంటున్నాం
2: సార్. మరి ఇప్పుడు ఈ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ కార్డ్ పొందాలంటే ప్రజలు అనుసరించాల్సిన విధానం ఏంటి? దీనికి ఏమైనా కనీస అర్హత లాంటివి ఉన్నాయా
1: సార్? దీనికి వాళ్ళు ముఖ్యంగా ఆధార్ కార్డులు ఉండాలి, లేదా రేషన్ కార్డులు ఉండాలి. వాళ్ళు ఆ సచివాలయాల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు నమోదు చేసుకోవాలి, లేదంటే ఈ డిజిటల్ ఈ సేవా కేంద్రాలు అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళు ఇవాళ ఈ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఇవి పెట్టి వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు కార్డ్స్.
2: సార్, మరి ఇప్పుడు కార్డ్ ఉన్నప్పటికీ కూడా కొంతమంది లబ్ధిదారులు ఆ సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? ఒకవేళ అలా ఉంటే దాన్ని పరిష్కరించడానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు?
1: సార్, కొన్ని సందర్భాల్లో రెండు కార్డు కలిగిన వ్యక్తి అంటే డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు మరియు పీఎంజేబీ అదే ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ కార్డు కలిగిన ఆంధ్రప్రదేశంలో ఉన్నాయి. సో వాళ్ళకైతే ప్రస్తుతానికైతే వాళ్ళు రెండు ఉపయోగించుకోవచ్చు. 70 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కూడా ఈ కార్డులు అయితే ఆయుష్మాన్ భారత్ కింద వినియోగించుకోవచ్చు సార్. ఇబ్బంది అయితే ప్రస్తుతానికైతే అట్లాంటివి మాకు దృష్టికి అయితే రాలేదు
2: సార్. మరి ఈ పథకం ద్వారా అత్యధికంగా ఏ రకాల వైద్య సేవలు ప్రజలు వినియోగిస్తున్నారు
1: సార్? అత్యధికంగా గుండె సంబంధించిన చికిత్సలు, డయాలిసిస్, ప్రసూతి సేవలు, ప్రమాద చికిత్సలు, క్యాన్సర్స్ మరియు ఆర్థోపెడిక్ సేవలు ఇప్పటి వరకు 3,250 కేసులు ప్రజలు వినియోగించుకున్నారు సార్. ఇది
2: ఆయుష్మాన్ భారత్ అమలులో మన జిల్లాలో మీకు ఎదురవుతున్న ప్రధాన సమస్యలేంటి
1: సార్? ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చూసామంటే మనము పూర్తి స్థాయి అవగాహన లేకపోవడం, తర్వాత కొంతమందికి డాక్యుమెంటరీ సమస్యలు రావడం, దూర ప్రాంతాల నుంచి ఆసుపత్రులకి రవాణా ఇబ్బందులు రావడం, ఈ సాంకేతిక సమస్యలు మరియు నెట్వర్క్ సమస్యలు ఉండడం వల్ల.
2: మరి వీటిని పరిష్కరించడానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు?
1: మేము వాళ్ళకి అవి ఇప్పుడైతే అన్ని చోట్ల కూడా ఈ ఇంటర్నెట్ సిస్టమ్ ఉన్నాయి, ప్రతి గ్రామాల్లో కూడా ఈ ఫోన్లు మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఈ మొబైల్స్

0: ఫోన్ లో కూడా మనము ఈ కార్డులు, ఆధార్ కార్డు, తర్వాత ఈ రేషన్ కార్డు, ఆధార్ కార్డులు అంటే మనం ఈ దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు సార్. ఇబ్బంది అయితే ప్రస్తుతానికి ఎక్కువ అయితే ఏం లేవు, మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు,
1: సులువుగానే దరఖాస్తు
0: చేసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సచివాలయాల్లో కూడా అక్కడ కూడా వాళ్ళు వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
1: సార్ మరి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఈ పథకం గురించి అవగాహన కల్పించడానికి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు?
0: సార్ మేము ముఖ్యంగా ఈ గ్రామ సభలు అనేది, తర్వాత ఆరోగ్య శిబిరాలు, సచివాలయ స్థాయి ప్రచార కార్యక్రమాలు, తర్వాత ఈ పోస్టర్లు, బ్యానర్లు, అవగాహన ర్యాలీలు జరుపుతున్నాయి. ముఖ్యంగా ఈ ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు వాళ్ళు ఇంటింటికి ప్రచారం చేసి చేస్తున్నారు. ఇదే విధంగా మనము ఈ క్యాంప్స్ జరుగుతూ ఉంటాయి సార్, హెల్త్ క్యాంప్స్ జరిగినప్పుడు, తర్వాత ఈ గ్రామ సభలు జరిగినప్పుడు కూడా దీని గురించి, ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్ గురించి అందరినీ తెలియజేయాలని కూడా మా కార్యకర్తలకు చెప్పాము. వాళ్ళు కూడా అవేర్నెస్ అయితే క్రియేట్ చేయగలుగుతున్నారు సార్.
1: ఈ ఆయుష్మాన్ భారత్ పథకం అమలులో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా కేంద్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం చాలా అవసరం. మరి రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య పథకాల మధ్య ఇంకా కేంద్ర ప్రభుత్వ ఈ ప్రధానమంత్రి జన ఆరోగ్య పథకం మధ్య ఈ సమన్వయం ఎలా ఉంది?
0: ఇప్పుడు అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ వెంకయ్య గారి వైద్య సేవలు జరుగుతుంది. ఆయుష్మాన్ భారత్ పథకాల సమయంలో సెంట్రల్ గవర్నమెంట్ వల్ల జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ మనకు 60% ఇస్తే మనం 40% దాంతో చేసి వైద్య సేవలు అయితే అందుతున్నాయి సార్.
1: ఈ ఆరోగ్య సిబ్బంది ఇంకా ఈ ఆసుపత్రుల సమన్వయం ఎలా ఉంది? ఈ పథకం విజయానికి ఇవి చాలా ముఖ్యం కదా, వీటి సమన్వయం ఎలా ఉంది?
0: సార్ ఆరోగ్య సిబ్బంది, వైద్య మిత్రులు, మరి ఆసుపత్రుల మధ్య సమన్వయ పథకం విజయానికి దోహదం పడుతుంది సార్. బాగుంది. ఇప్పుడైతే ఇవి సమయానికి నమోదు చేసుకోవడం, ఆ తర్వాత ట్రీట్మెంట్, వైద్యం, తర్వాత క్లెయిమ్ ప్రక్రియలు సమర్థవంతంగానే జరుగుతూ ఉంది. ఎక్కడే కూడా దీనికి మిత్రాలు, ఆరోగ్య మిత్రాలు కూడా ఉన్నాయి. ఏమన్నా ఎటువంటి ప్రాబ్లం, టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా కూడా కార్డ్స్ లో ఏమన్నా తప్పులు ఉన్నా రెక్టిఫై చేయడానికి మనకు ఆరోగ్యశ్రీ డీసీ, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ ఉన్నారు, సీఈఓ ఉంటారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్టేట్ లెవెల్లో ఉంటారు. ఏమి ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళు ఆన్లైన్ లో దానికి రెక్టిఫై చేసుకుంటారు. ఇబ్బంది అయితే ఏం లేదు.
1: సార్ ఇప్పుడు మరి మన జిల్లాలో ఇప్పుడు దూర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఈ సేవలు అందేందుకు ప్రత్యేకంగా ఏమన్నా చర్యలు తీసుకుంటున్నారా?
0: అవును సార్, ఇప్పుడు గ్రామస్థాయి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇప్పుడు ఆరోగ్య కార్యకర్తలు, ఏఎన్ఎంస్ ఉంటారు, తర్వాత ఆశా కార్యకర్తలు ఉంటారు, వారి ద్వారా పర్యటనలు చేయించడము, తర్వాత హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా మేము ఐఈసీ మెటీరియల్ ని డిస్ప్లే చేయడము, దూర ప్రాంతాల సేవలో కూడా అక్కడ కూడా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడము, అవన్నీ మేమైతే అవేర్నెస్ చేస్తున్నాం సార్. ముఖ్యంగా ఈ ఎన్జిఓస్ వాళ్ళు కూడా, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా చాలా మంది ముందుకొచ్చారు. మొబైల్ బస్సెస్, హెల్త్ యూనిట్స్ కూడా వచ్చాయి. తర్వాత మనకు గవర్నమెంట్ తర్వాత కూడా 104 వెహికల్ ఉంది. దాని ద్వారా ఎఫ్డిపి ఫిక్స్డ్ డే ప్రోగ్రామ్ అని ఉంటాయి సార్, ప్రతి విలేజ్ లో ఉంటాయి. అక్కడ డాక్టరు, తర్వాత కమ్యూనిటీ హెల్త్ ఆఫీసరు, తర్వాత ఈ ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్స్ వాళ్ళు కూడా ఉంటారు అందుబాటులో. వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు, వాళ్ళు ఆ ఏరియాలో వెళ్ళినప్పుడు అన్ని కేసులు, ఆ సచివాలయంలో ఉన్న కేసులు, టీబీ అయితే ఏమి, గర్భవతులు అయితే ఏమి, తర్వాత ఈ బీపీ షుగర్తో ఉండే బాధపడే వాళ్ళు, క్యాన్సర్ పేషెంట్లు కూడా వాళ్ళందరూ కూడా అక్కడ టెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళకి నెలకు సరిపడే మాత్రలు కూడా అందుతున్నాయి సార్, అందిస్తున్నారు. తర్వాత ఇంకో ఈ పింక్ బస్సులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువగా మనము క్యాన్సర్ స్క్రీనింగ్లు కూడా జరుగుతున్నాయి. సో క్యాన్సర్ స్క్రీనింగ్ లో కూడా ఇంటికే, అక్కడికే వెళ్ళేసి మనము వాళ్ళకి ముఖ్యంగా 3 క్యాన్సర్లు మనము స్క్రీన్ చేస్తున్నాం. గర్భకోశ క్యాన్సరు, తర్వాత రొమ్ము క్యాన్సరు, నోటి క్యాన్సర్ అని. వాళ్ళు కూడా అక్కడే టెస్టింగ్ చేసి నిర్ధారణ కూడా అక్కడే చేయడానికి కూడా మనం బస్సెస్ కూడా అక్కడ వెళ్తున్నాయి. దానికి సంబంధించిన వైద్యులు వాళ్ళు కూడా వెళ్ళి చేయడం జరుగుతుంది సార్. అది
1: సార్ మరి ఇప్పుడు భవిష్యత్తులో ఆయుష్మాన్ భారత్ అమలును మరింత సమర్థవంతంగా చేయడానికి ఎలాంటి ప్రణాళికలున్నాయి?
0: సార్ ఇంకా కొన్ని హాస్పిటల్స్ ప్యానెల్ కావలేదు, వాళ్ళను కూడా మరిన్ని ఆసుపత్రులు ఎంపానెల్ చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో మనము అవగాహన పెంచడం, తర్వాత డిజిటల్ సేవలను బలోపేతం చేయడం. అంటే ఇప్పుడు చెప్పినట్టు మనము ఈ సంజీవిని ద్వారా, ఇప్పుడు ఈ సంజీవిని ప్రోగ్రామ్ లో కూడా ఈ వీపీఆర్ సెంటర్ ఉంటారు సార్. అంటే ప్రస్తుతము హాస్పిటల్లో ఒక లీవ్ లో వెళ్లి ఒక హెల్త్ వాళ్ళు అక్కడ డాక్టర్ రాకపోయినా కూడా వేరే సేవల నుంచి, అంటే వీడియో కౌన్సిలింగ్, వీడియో ద్వారానే వాళ్ళ పేషెంట్ ని అక్కడ నుంచి వాళ్ళు వీడియో కాల్ చేస్తే వాళ్ళకి ఏం వైద్యం కావాలని కూడా, ఏ మందులు వాడుతున్నారనేది కూడా వాళ్ళకి అక్కడ నుంచి తెలియజేస్తారు సార్. అదేవిధంగా ఈ గర్భవతుల్లో కూడా వాళ్ళకి యోగా, ధ్యానం కూడా, యోగా చేపించడం, ఇవన్నీ కూడా ఈ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. వాళ్ళు కూడా ఈ దీని ద్వారా కూడా పొందుతారు సార్.
1: అంటే ఈ సంజీవిని అంటే టెలిమెడిసిన్ లాంటి?
0: టెలిమెడిసిన్ లాంటిది
1: సార్. మరి చివరగా మన జిల్లా ప్రజలకు ఈ ఆయుష్మాన్ భారత్

0: ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన గురించి మీరు ఇవ్వదలుచుకున్న సందేశం ఏంటి?
1: ఆయుష్మాన్ మహాభారత్ పథకం ప్రజలు ఆరోగ్య రక్షణ కోసం ప్రభుత్వం గొప్ప అవకాశం. ప్రతి అర్హత కలిగిన కుటుంబాలు ఈ పథకాన్ని వినియోగించుకోవాలి. తర్వాత ఇది ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు సమీప ఎంపానెల్ ఆసుపత్రులు అనేవి ఉన్నాయి, సంప్రదించి ఉచిత వైద్య సేవలు పొందడానికి జిల్లా ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్. వీళ్ళందరూ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మా యొక్క ముఖ్య ఉద్దేశం సార్. అందరూ ఇలా తెలియజేస్తున్నాం.
0: ధన్యవాదాలు సార్. మన ఆకాశవాణి తిరుపతి కేంద్రానికి వచ్చి ఆయుష్మాన్ భారత్ పథకం గురించి మన శ్రోతలకు ఎంతో చక్కని అవగాహన కల్పించారు. నమస్కారం అండి.
1: నమస్కారం సార్.
2: మీరింతవరకు ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన గురించి తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వి బాలకృష్ణ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఈనాటి దార్శనిక భారత్ ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఎస్ జానకి పాడిన శ్రీవారికి ప్రేమలేఖ చిత్రం నుంచి ఈ పాట, వేటూరి రచన, రమేష్ నాయుడు సంగీతం.

సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 8:30 కావస్తోంది. తెలుగులో జాతీయ వార్తలు వింటారు విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతులను పురస్కరించుకుని పలువురు ప్రముఖులు ఈరోజు ఘనంగా నివాళి అర్పించారు. ఫ్లై దుబాయ్ విమానం ఘటనలో 180 మంది ప్రాణాలను కాపాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచార్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టెలిఫోన్లో సంభాషించారు. G20 సభ్యదేశాల వాణిజ్య మంత్రులతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ 16 స్వర్ణ పతకాలతో 5వ స్థానానికి చేరుకుంది. వార్తల వివరాలు. మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతులను పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘవాల్, జితేంద్ర సింగ్, ఎల్ మురుగన్ ఈరోజు న్యూఢిల్లీలోని సంవిధాన్ సదన్లో పుష్పాంజలి ఘటించారు. బీజేపీ జాతీయ అధ్యకులు నితిన్ నబిన్, కాంగ్రెస్ అధ్యకులు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, పార్లమెంటు సభ్యులు, పార్లమెంట్ సీనియర్ అధికారులు, పాఠశాల విద్యార్థులు కూడా నివాళి అర్పించారు. దుబాయ్ నుండి టెల్ అవివ్కు వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమాన ప్రయాణంలో కో పైలట్ చేసిన దాడిని ఎదుర్కొని 180 మంది ప్రాణాలు కాపాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచార్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు టెలిఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా కెప్టెన్ మచార్ ఆ సంఘటన సమయంలో తనకు ధైర్యాన్నిచ్చిన అంశాలను ప్రధానమంత్రికి వివరించారు. నరేంద్ర మోదీ ఆయన ధైర్యాన్ని ప్రశంసించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. యావత్ దేశం ఆయన కోసం ప్రార్థిస్తోందని పేర్కొంటూ కెప్టెన్ స్మిత్ ధైర్యం, సమయస్ఫూర్తి ఎన్నో ప్రాణాలను కాపాడాయని అన్నారు. భారతీయులు ప్రాణాలు తీసేవారు కాదని, ఇతరులను కాపాడటానికి తమ ప్రాణాలను పణంగా పెట్టడానికి సిద్దంగా ఉంటారని దేశం గర్వంగా చెప్పుకోవచ్చని అన్నారు. ఈ సందర్భంగా కెప్టెన్ మచార్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే తనకు ఆదర్శమని పేర్కొన్నారు. ప్రపంచ వాణిజ్య వక్రీకరణలను సరిదిద్దడానికి డబ్ల్యూటీఓ నిబంధనలకు అనుగుణమైన విధానం అవసరమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. అమెరికాలోని మిల్వాకీలో జరిగిన G20 వాణిజ్య మంత్రుల ముగింపు సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థ అని పేర్కొన్నారు. డిజైన్ నుండి పూర్తయిన వస్తువుల వరకు భారత్ తయారీ విలువ గొలుసులను నిర్మిస్తోందని చెప్పారు. భారతదేశ తయారీ సామర్థ్యం దేశీయ ప్రపంచ అవసరాలను తీరుస్తుందన్నారు. కాగా G20 వాణిజ్య మంత్రుల సమావేశం సందర్భంగా పీయూష్ గోయల్ ఫ్రాన్స్, కెనడా, సౌదీ అరేబియా, దక్షిణ కొరియా దేశాల వాణిజ్య మంత్రులతో చర్చలు జరిపి ఆయా దేశాలతో ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడంపై ప్రధానంగా చర్చించారు. జపాన్లోని ఇచి నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో 13వ రోజైన

0: ఈ రోజు భారత క్రీడాకారులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి హాకీ, బాక్సింగ్, రెజ్లింగ్, ఆర్చరీలో 6 స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నారు. భారత మహిళల హాకీ జట్టు ఫైనల్లో చైనాను ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. భారత రజ్రల్ సుజీత్ కల్కల్ పురుషుల 65 కిలోల ఫ్రీ స్టైల్ ఈవెంట్లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. బాక్సింగ్లో మహిళల 65 కేజీల విభాగంలో పర్వీన్ హుడా ఫైనల్లో చైనీస్ తాయ్పీకి చెందిన నీన్ చిన్చెన్ను ఓడించి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. పురుషుల 80 కిలోల విభాగంలో ఫైనల్లో అంకుష్ పంఘల్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. భారత స్టార్ మహిళా బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ 75 కేజీల విభాగంలో ఫైనల్లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఆర్చరీలో మహిళల రిక్వర్ జట్టు స్వర్ణ పతకం సాధించింది. ఈ ప్రదర్శనలతో పతకాల పట్టికలో భారత్ మొత్తం 76 పతకాలతో 5వ స్థానానికి చేరుకుంది. ఇందులో 16 స్వర్ణ, 25 రజత, 35 కాంస్య పతకాలు ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ దార్శనికతకు పరిశుభ్రత కేంద్ర బిందువుగా ఉందని కేంద్ర ఓడరేవులు, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ అన్నారు. మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఇందిరా డాక్లోని గ్రే గేట్ వద్ద ముంబై పోర్ట్ అథారిటీ నిర్వహించిన స్వచ్ఛతా అభియాన్ 2026 కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ముంబై పోర్ట్ అథారిటీ నిర్వహిస్తున్న జవహర్ ద్వీప్ మెరైన్ ఆయిల్ టెర్మినల్ను ప్లాస్టిక్ రహిత ఆయిల్ టెర్మినల్గా ప్రకటించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రపంచ శాంతి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న అవిశ్రాంత కృషిని రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసించడం భారతీయులందరికీ గర్వకారణమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా పుతిన్ వ్యాఖ్యలు నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచ శాంతికి ఒక విశ్వసనీయ దేశంగా మారిందని చాటి చెబుతున్నాయని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. అశాంతి నెలకొన్న సమయాల్లోనూ సమస్యలకు పరిష్కారాలు యుద్దభూమిలో కాకుండా చర్చలు, దౌత్యం ద్వారానే లభిస్తాయన్న సందేశాన్ని ప్రధానమంత్రి అందించారని చెప్పారు. విపత్తుల వంటి పరిస్థితుల్లో నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ఎల్లప్పుడూ సహాయం అందించడానికి ముందుకొచ్చిందని, ఇది వసుధైవ కుటుంబకం అనే భారత సాంప్రదాయానికి కొత్త గుర్తింపును తెచ్చిపెట్టిందని అమిత్ షా వివరించారు. వైద్య రంగంలోని అన్ని ప్రత్యేక విభాగాలలో రోబోటిక్స్ కీలక సాధనంగా మారబోతోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సొసైటీ ఆఫ్ రోబోటిక్స్ సర్జరీ SRS అంతర్జాతీయ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడుతూ, దేశ ఆరోగ్య సంరక్షణ అవసరాల కారణంగా కొత్త సాంకేతికతలను స్వీకరించడం ఆవశ్యకమని చెప్పారు. రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నానో సైన్స్ అనేవి ఆరోగ్య సంరక్షణ కోసం ఒక వ్యవస్థను సృష్టిస్తాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో రోబోటిక్ మెడిసిన్, రోబోటిక్ ఎండోక్రైనాలజీ, రోబోటిక్ కార్డియాలజీ వంటివి ఆవిర్భవించవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఆరోగ్య సేవలను అందించడంలో AI, రోబోటిక్స్ శక్తివంతమైన సహాయక సాధనాలుగా ఉపయోగపడతాయని జితేంద్ర సింగ్ తెలియజేస్తూ,
1: Robotic science is not a specialty per se. Today you are organizing a conference on robotic surgery, tomorrow they can have a conference on robotic medicine as well. Even cardiologists are practicing with robots. So we look at it in that way, and we will have to adopt it if we have to keep pace with the time just as. And it's going to be a very beautiful, wholesome ecosystem where you have genetically driven solutions.
0: వందే భారత్ రైలు చీనాబ్ అంజీ వంతెనలను గంటకు 100 కిలోమీటర్ల వేగంతో దాటడం ద్వారా రైల్వే ఈరోజు ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించిందని ఆ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భారతదేశపు మొట్టమొదటి కేబుల్ స్టేడ్ అంజీ వంతెనను గంటకు 100 కిలోమీటర్ల వేగంతో దాటి కొత్త రికార్డు సృష్టించింది. అలాగే 111 కిలోమీటర్ల పొడవైన శ్రీ మాతా వైష్ణోదేవి కాట్రా బనీహాల్ సెక్షన్లో గంటకు 75 కిలోమీటర్ల నుండి 100 కిలోమీటర్లకు పెంచిన గరిష్ట వేగాన్ని ఈరోజు విజయవంతంగా పరీక్షించారు. వీటి ద్వారా రైలు కార్యకలాపాలు మరింత సులభతరం అవుతాయని, ప్రయాణ సమయం తగ్గి ప్రయాణికులకు వేగవంతమైన, సురక్షితమైన ప్రయాణం లభిస్తుందని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ చైర్మన్ మనోజ్ గోయల్ ఈ రోజు న్యూఢిల్లీలో ఖాదీ మహోత్సవ్ను ప్రారంభించారు. అలాగే

0: దేశవ్యాప్తంగా వర్తించే ఒక ప్రత్యేక రాయితీ కార్యక్రమాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, గడిచిన 12-13 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఖాదీ వ్యాపారం 2 లక్షల కోట్ల రూపాయల మైలురాయిని అధిగమించి ఒక నూతన చరిత్రను సృష్టించిందన్నారు. ఖాదీ నేడు యువతకు ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్గా మారిందని పేర్కొంటూ, అభివృద్ది చెందిన భారతదేశం అనే లక్ష్యాన్ని సాకారం చేయడంలో ఖాదీ కీలక పాత్ర పోషిస్తుందని మనోజ్ గోయల్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతంలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ఉద్యానవన రంగాన్ని బలోపేతం చేస్తుందని, రైతులకు మెరుగైన అవకాశాలను కల్పిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లిలో రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్ట్ ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్లకు ఆమె ఈరోజు శంకుస్థాపన చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతులను పురస్కరించుకుని పలువురు ప్రముఖులు ఈరోజు ఘనంగా నివాళి అర్పించారు. ఫ్లై దుబాయ్ విమానం ఘటనలో 180 మంది ప్రాణాలను కాపాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచార్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టెలిఫోన్లో సంభాషించారు. G20 సభ్య దేశాల వాణిజ్య మంత్రులతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ 16 స్వర్ణ పతకాలతో 5వ స్థానానికి చేరుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి సమయం 8:45 కావస్తోంది. ముందుగా హిందీలోను, అనంతరం ఆంగ్లంలోను వార్తలు, ఆ తర్వాత 9:15 స్పాట్లైట్ కార్యక్రమం, 9:30 కరెంట్ అఫైర్స్ కార్యక్రమాలన్నీ కూడా ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: एशियन गेम्स 2026 आईची नगोया।
1: You're listening to Daily Highlights Capsule, 20th edition of
2: Asia. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఆపాత మధుర గీతాలు వింటారు కార్యక్రమంలో ముందుగా మొహమ్మద్ రఫీ ఎస్ జానకి పాడిన ఆరాధన చిత్రం నుంచి డాక్టర్ సి నారాయణ రెడ్డి రచన ఎస్ హనుమంతరావు సంగీతం.

కార్యక్రమంలో ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన తోటరాముడు చిత్రం నుంచి దాశరథి రచన, సత్యం సంగీతం.

కార్యక్రమంలో ఇప్పుడు పిబి శ్రీనివాస్, పి సుశీల పాడిన గుడిగంటలో చిత్రం నుంచి, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, ఘంటసాల సంగీతం.

ఆపాత మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఆలు మగలు చిత్రం నుంచి ఈ పాట, సి నారాయణరెడ్డి రచన.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట ఘంటసాల సావిత్రి పాడిన మాయాబజార్ చిత్రం నుంచి పింగళి రచన.
1: ఎందెందు వెతకిన లేదు కదా నీ అంద చందాలు ఇంక నావే కదా సుందరి, ఓహో సుందరి, ఆహా సుందరి, నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెతకిన లేదు కదా. దూరం ఎందుకు తెలియ వరించి వచ్చిన ఆద్య పుత్రుడని ఇంక నేనే కదా. దూరం ఎందుకు తెలియ వరించి వచ్చిన ఆద్య పుత్రుడని ఇంక నేనే కదా. మన పెళ్లి వేడుక

0: అదుందది
1: తెచ్చితే ఎలా, పెద్దలున్నారు
0: పెద్దలున్నారంటూ హద్దులు ఎందుకు రమణి, పెద్దలున్నారంటూ హద్దులు ఎందుకు రమణి, వద్దకు చేరిన పతినే కదా, పెద్దలున్నారంటూ హద్దులు ఎందుకు రమణి, వద్దకు చేరిన పతినే కదా, నీ ముద్దు ముట్టలించనాలే కదా, సుందరి నీ వంటి దివ్య స్వరూపం ఎందెందు వెదకిన లేదు కదా, నీ ముద్దు ముచ్చటలిక నావే కదా, సుందరి సుందరి ఓహో సుందరి సుందరి ఓహో సుందరి ఓహో సుందరి ఓహో సుందరి.
2: కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట పిఠాపురం స్వర్ణలత్త పాడిన దాగుడు మూతలు చిత్రం నుంచి ఆరుద్ర రచన.

వినబోయే పాట పిబి శ్రీనివాస్ ఎస్ జానకి పాడిన తోటలో పిల్ల కోటలో రాణి చిత్రం నుంచి, వేటూరి రచన ఎస్పి కోదండపాణి సంగీతం.

కార్యక్రమంలో చివరిగా వినబోయే పాట ఘంటసాల పీసుశీల పాడిన బంగారు బాబు చిత్రం నుంచి ఆత్రేయ రచన.

0: साथ में लोगों को नौकरियां, तो बहुत लाखों लोग आज स्टार्टअप से जुड़े हुए हैं। बदलाव की बात करें निहारिका, तो शायद हमें 2 घंटे भी कम रहेंगे, पर मुख्य मुख्य आपने पूछे तो मैंने उसका जिक्र
1: जी
0: किया।
1: बिल्कुल बिल्कुल।
2: सबसे बड़ा बदलाव जो पिछले 12 साल में देश में देखने को मिला है, ये एक बहुत ही विश्वास से भरा नया भारत। जो नया भारत आज भारत की पहचान है, भारत के नागरिक जब विदेशों में जाते हैं, जो पहले जाते थे, जिस तरीके से उनमें विश्वास है और जो लोग जिस तरीके से हमें देखते हैं, ये एक बहुत बड़ा बदलाव है। और जिस तरीके से हमने मैन्युफैक्चरिंग में, स्पेस टेक्नोलॉजी में, और जो बाकी सेमीकंडक्टर अब जो मिशन बना रहे हैं, और बाकी फार्मास्यूटिकल्स में, जिस तरीके से हमने सारे स्ट्रैटेजिक सेक्टर में अपने देश में एक नया इनोवेटिव कल्चर पैदा किया है, इसका सबसे बड़ा एग्जाम्पल है स्टार्टअप इकोसिस्टम। क्योंकि आज जो है इनोवेशन जो लाने में सबसे बड़ी भूमिका है वो है स्टार्टअप्स की। और जिस तरीके से पिछले 3-4 साल में करीब 114 से ज्यादा यूनिकॉर्न इस देश में आए हैं, जो कि 2-2, 3-3 साल में, ये हमारी उस ताकत को दर्शाता है कि जब इकोसिस्टम एक बनाया जाएगा तो कैसे इस देश का युवा पूरे दुनिया को दिखा सकता है कि भारत कुछ भी करने को तैयार है। ये एक नया भारत है, ये हमारी नई पहचान है।
1: बिल्कुल, यानी आज के जमाने में हमें हर रूप में आत्मनिर्भरता देखने को मिलती है। इसी के साथ साथ आप दोनों का बहुत बहुत धन्यवाद हमारे साथ आज की चर्चा में जुड़ने के लिए।
2: शुक्रिया, थैंक यू।
3: विशेष श्रृंखला जनसेवा से देश सेवा के 16वें संस्करण में आप सुन रहे थे परिचर्चा मेक इन इंडिया से आत्मनिर्भर भारत तक। इसमें भाग ले रहे थे PhD चैम्बर ऑफ कॉमर्स एंड इंडस्ट्री के मुख्य कार्यकारी अधिकारी और महासचिव डॉक्टर रंजीत मेहता और आर्थिक विश्लेषक डॉक्टर शरद कोहली। कार्यक्रम का संचालन कर रही थी निहारिका भुवानिया। ये कार्यक्रम आकाशवाणी के समाचार सेवा प्रभाग द्वारा प्रस्तुत किया गया। इसे आप हमारे मोबाइल ऐप NewsOnAIR और YouTube चैनल NewsOnAIR ऑफिशियल पर भी सुन सकते हैं। इस कार्यक्रम के संबंध में अपनी प्रतिक्रिया आप हमें ईमेल या व्हाट्सएप के माध्यम से भेज सकते हैं। ईमेल का पता है airnsdtalks@gmail.com और व्हाट्सएप नंबर है 9289094044।
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రేపటి కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6 గంటలకు సూక్తిసుధ సమర్పిస్తారు డాక్టర్ నారాయణం శేషుబాబు. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం, ఇంకా అన్నమాచార్య కీర్తన. 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో అంటరానితనం నిర్మూలన వారోత్సవాల సందర్భంగా శ్రీ జి నియంతగారి ప్రసంగం వింటారు. ఇంకా శతక పద్య సౌరభం, మారణ కవి రచించిన భాస్కర శతక పద్యాలకు విశ్లేషణాత్మక ఆవిష్కరణ విశేషం సమర్పణ డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్. అనంతరం పిల్లల ప్రవర్తనపై చరవాణి ప్రభావం, ఈ అంశం గురించి డాక్టర్ వి రాధికారెడ్డి గారితో పరిచయం వింటారు. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ కారైకుడి సాంబశివ అయ్యర్ గారి వీణావాద్యం వింటారు శ్రీ కారైకుడి ముత్తు అయ్యర్ మృదంగం. 12:40 శ్రీ డి పశుపతి గారు ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు వింటారు. 1:30 వనితావాణి కార్యక్రమంలో శ్రీమతి వి సుశీల గారి మగువే మణిహారం కథానిక వింటారు. ఇంకా విశేషాలు, లలిత గీతాలు. 4:30 శ్రీహరికోట 8వ తరగతికి హిందీ పాఠం వింటారు ఉపాధ్యాయులు శ్రీ టి జయరాం, విద్యార్థి బి ప్రణవాక్షర. 4:45 శ్రీమతి అరిగే అంజనాదేవి బృందం వారు పాడిన జానపద గీతాలు వింటారు. 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో భారతీయ సాంప్రదాయ హస్తకళల వికాసం, ఏపీలో ప్రసిద్ధ హస్తకళలు గురించి శ్రీ పి సంతోష్ కుమార్ గారి ప్రసంగం వింటారు. 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో ఉప్పునీటిలో ప్రత్యామ్నాయ జాతుల ఆక్వా సాగు గురించి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఆంధ్రప్రదేశ్ మత్స్య కళాశాల మత్స్య పరిశోధనాస్థానం సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ ఏ చంద్రశేఖరరావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. 8:00 దార్శనిక భారత్, ఆర్థిక వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ. రేపు 10:00 జాతీయ సంగీత కార్యక్రమంలో రఫీక్ ఖాన్ గారి వయలిన్ వాద్యం వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. 11:10 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారీ ముఖ్యాంశాల సమాహార ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఇవి రేపటి కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. తన అజ్ఞానాన్ని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నిలయంలో ఇప్పుడు సమయం 11:45 దాటి 25 సెకండ్లైంది. 358.4 మీటర్లు 837 కిలోహెడ్స్ పై మీడియం వేవ్ ప్రసారాలు సమాప్తం. 102.2 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు కొనసాగుతాయి. నమస్తే.